0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagawan Sri Satya Sai Baba.
1: Sai Ram, dear listener. Those who respect us and our ideals and those who have a concern for our well-being are considered as our relations or friends. Those who hate us and those who go contrary to our expectations and those who cause pain and loss to us are regarded as enemies. Truly, in this context, it becomes impossible for us to decide who are our friends and who are our enemies. Bhagwan Baba lovingly clarifies. Let us now listen to the 12th discourse from the series of divine discourses delivered during the summer course in Indian culture and spirituality held in Ooty during May 1976.
2: కన్ను నిన్ను ఎరుగని వానికి జీవితమంతయు పన్నీరా, అన్యం పుణ్యం ఎరుగని వారికి కాలమంతయు కన్నీరా.
3: ఫర్ వన్ హూ ఇస్ బ్లైండెడ్ విత్ ఈగో, ఈజ్ హీ గోయింగ్ టు హ్యావ్ హిస్ లైఫ్ ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్? ఫర్ వన్ హూ ఇస్ నాట్ కమిటింగ్ ఎనీ సిన్ అండ్ ఫర్ వన్ హూ ఇస్ లీడింగ్ ఎ బ్యాడ్ లైఫ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ హిస్ లైఫ్ ఇన్ ఎ సిన్ఫుల్ మేనర్, ఈజ్ హీ గోయింగ్ టు హ్యావ్ ప్లెజర్ ఇన్ హిస్ లైఫ్? వై దిస్ కాంట్రడిక్షన్?
2: మిత్రులెవరు, శత్రులెవరు?
3: హూ ఆర్ అవర్ ఫ్రెండ్స్ అండ్ హూ ఆర్ అవర్ ఎనిమీస్?
2: దేవుడెవరు, దాసుడెవరు? గురుడెవరు, శిష్యుడెవరు?
3: హూ ఇస్ గాడ్, హూ ఇస్ డివోటీ? హూ ఇస్ ది టీచర్? హూ ఇస్ ది డిసైపుల్?
2: కవి ఎవరు, నటకుడెవరు? తెలుసుకునే తలి ఉన్నదా, తెలిసిన సంశయమున్నదా?
3: హూ ఇస్ ది రైటర్? హూ ఇస్ ది పోయట్? ఇస్ దర్ ఎ వే ఆఫ్ ఫైండింగ్ అవుట్ హూ ఇస్ వాట్? ఇస్ దర్ ఎ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ హూ ఇస్ వాట్?
2: తెలియలేని తలయున్నచో వానరుడన తప్పున్నదా?
3: ఇఫ్ దేర్ ఇస్ వన్, ఇఫ్ హిస్ ఇంటెలిజెన్స్ ఇస్ సచ్ దట్ హీ డస్ నాట్ అండర్స్టాండ్ ఇట్, ఇఫ్ హీ హాస్ నాట్ గాట్ ది కెపాసిటీ టు అండర్స్టాండ్, ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ హిమ్?
2: ఆత్మయను ఆత్మ బంధువు అని, తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు.
3: ఫర్ వన్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఈజ్ హిస్ ఫ్రెండ్, ఫర్ వన్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఈజ్ హిస్ ఎనిమీ.
2: నిజముగా నిత్య జీవితంలో మానవుడు అనేక మందితో సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాడు.
3: ట్రూలీ ఇన్ వన్స్ డైలీ లైఫ్ మ్యాన్ ఇస్ ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్ విత్ సో మెనీ అదర్ పర్సన్స్.
2: కానీ కొందరు మిత్రులుగాను, కొందరు శత్రువులుగాను తాను భావిస్తూ ఉంటాడు.
3: బట్ అమాంగ్స్ట్ దెమ్ హీ థింక్స్ దట్ సమ్ ఆర్ హిస్ ఫ్రెండ్స్ అండ్ సమ్ ఆర్ హిస్ ఎనిమీస్.
2: కొందరితో మాట్లాడడానికి పులుకున్నప్పుడు ఇంకా ఇంకా ఇంకా మాట్లాడాలని అనిపిస్తుంది.
3: With some, when he undertakes to talk to them, he is attracted and he wants to talk more and more with them.
2: Inka kontha kaalam varito jeevinchalani anipistundi.
3: He wants, in those contexts, wants to live with them, be with them and spend more time with them.
2: Kondarito maatladaniki punukunnappudu varini choodadaniki buddhi puttadu, varito adhika kaalam maatladaniki manasu oppadu.
3: With some others, when he undertakes to talk to them, he doesn't like to continue the conversation. He doesn't like to spend any more time talking to them.
2: లోకమంతయకును ఈ విధమైనటువంటి యొక్క ద్వైతముతో చేరి ఉండటం చేత మానవుని యొక్క సుఖదుఖములకు ఏది కారణము అనేటువంటిది విచారించడానికి ఒక వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
3: Because the world is full of such dualities and such contradictions, man is unable to decide, discuss and come to the decision what is pleasure for him, what is pain for him.
2: Krishna vachinappudu Kamsudu udyojistunnadu, Ravana avatarinchinappudu Ravanudu avatarinchunnadu.
3: When Krishna has taken birth, simultaneously there is a Kamsa who takes birth. When there is Rama, when he takes birth, simultaneously there is Ravana also taking birth.
2: Buddhudu avatarinchinappudu devadattudu kudanu vastunnadu, Prahladudu avatarinchinappudu Hiranyakashipudu kudanu venta unnadu.
3: When Buddha had taken birth, there was also a Devadatta. When Prahlada came on the scene, there was a Hiranyakashipa.
2: Kanuka ee vidhamganu manchi chettalato cherinatundi ee yokka prakruti endu ఇది మంచి ఇది చెడ్డ అని నిర్ణయించటకు సాధ్యం కానటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది ఈనాటి లోకం.
3: In this way, around the whole creation, when good and bad are mixed, when good and bad both appear, a situation arises in the world that we cannot decide what is good and what is bad.
2: దీనికి కారణం ఏమిటి? ఎవరు కారణం? ఎవరు కర్త?
3: What is the reason for this? What is the basis of all this? Who is the reason and who is the object and who is the subject?
2: ఇది కేవలము దీనికి కారకులైనటువంటి వారు కానీ దీనికి కర్త అయినటువంటి వారు కానీ మనకంటే వెలుపల భాగం నందు లేరు.
3: Either the subjects or the objects for all this situation are not someone who is behind us and who is unseen.
2: మన మనసు యొక్క సంకల్ప వికల్పం లేని దీనికి మూల కారణం.
3: The ideas, the thoughts and the rejections of our own mind are the main reasons for this.
2: మనల్ని గౌరవించి మన యొక్క క్షేమంను కోరి మన ఆశయాన్ని అభివృద్ధిపరిచి మనకు అనేక ఆనందములు అందించినటువంటి వారు మనకు బంధువులుగా మనం విశ్వసిస్తున్నాం.
3: Those who respect us and those who desire our well-being and our good and those who respect our ideals, we regard them as our relations.
2: మనల్ని ద్వేషించి మన యొక్క ఆశయాలకు విరుద్ధంగా నడిచి మనకు అనేక కష్టములను నష్టములను కలిగించి మనల్ని అనేక హింసలు పెట్టినటువంటి వారు మనకు విరోధిగా మనం భావిస్తున్నాం.
3: Those who hate us and those who go contrary to our hopes and our aspirations, those who cause pain and loss to us, we regard them as our enemies.
2: నిజంగా ఇందులో మనకు శత్రులెవరు మిత్రులెవరు అని నిర్ణయించుకోవటం అసాధ్యంగా ఉంటుండాలి.
3: Truly, in this whole context, it becomes impossible for us to decide who are our real friends and who are our enemies.
2: దీనికి కబీర్ కూడాను ఒక పర్యాయం చెప్పాడు. నిన్ను దూషించేటువంటి వారిని నీవు నిరంతరము వెంట పెట్టుకుని ఉంటుండాలి.
3: On one occasion, Kabir has said that always keep company with those who are abusing you.
2: కారణం ఏమనగా మనం అనేక పాపములు చేసినప్పటికీ మనల్ని దూషించే వారు మన పాపములను హరిస్తూ వస్తుంటారు.
3: The reason for this is, although we may commit several sins, such of those who abuse us, those people are going to point out those sins and remove the sins from us.
2: దీనిని పురస్కరించుకునే పరిహాసం పాపనాశం అన్నారు.
3: It is in this context that if someone ridicules you, such ridicule is going to result in removal of sin.
2: నిజముగా మన పాపములను ఎవరు హరిస్తారో వారే మన మిత్రులు, పాపములను అభివృద్ధి పరుస్తారో వారే మన యొక్క శత్రువులు.
3: Truly, those people who help us to get rid of our sins are our friends. Those people who promote sin in us, they are our enemies.
2: కనుక మన పాపములను హరించేటువంటి వారు మనల్ని దూషించేటువంటి వారు, కనుక వారే మనకు నిజమైనటువంటి మిత్రులు.
3: It is those who abuse us and who ridicule us are those who remove our sins. They are our friends.
2: ఇలాంటి పరిస్థితి ఎందు ప్రహ్లాదు కూడాను చెప్పాడు.
3: In this situation, Prahlada had also told us.
2: వైరి ఎవడు చిత్తంలో వైరి కాదే, వైరి ఎవరు నీకు, నీ చిత్తమే నీకు వైరి అని కూడాను చెప్పాడు.
3: Prahlada asked the question, who is your enemy? And answered, your own chitta, your own mind is your enemy.
2: దేశములన్నీయున్ గడియలోన జయించిన వాడవు ఇంద్రియాలోకము చిత్తములను తెలియనేరవు అన్నాడు తండ్రిని.
3: He asked his father, you are such a warrior, you are so able to conquer all the countries in one moment, but you could not conquer your own senses and organs.
2: కనుక మన ఇంద్రియములను అరికట్టుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయటంలో ఇందులో ఆత్మవిశ్వాసము దైవ విశ్వాసము అత్యవసరము.
3: Therefore, in trying to control and conquer our organs, it is very necessary for us to have confidence in ourselves, in our own self, and also confidence and faith in God.
2: Atma vishwasamu lenatunti variki, daiva vishwasamu lenatunti variki, indriya nigrahamu adi chala durlabham.
3: For one who has no confidence in his own self, and for one who has no faith in God, it becomes impossible to control his organs.
2: Kaluka indriyamunu nigrahinchadaniki manam prayatnam cheyadaniki puramu మనము దైవ విశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
3: బిఫోర్ వీ అండర్టేక్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్ అండ్ ఆర్గన్స్ వీ షుడ్ ఫస్ట్ ప్రమోట్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ ఓన్ సెల్ఫ్.
2: అట్లు ఇంద్రియమును విగ్రహించుకొనక అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేసినప్పటికీ మన ప్రయత్నములు విఫలమే అవుతుంటాయి.
3: Without controlling our senses and our organs, if we make any number of attempts in any other direction, all those attempts will become failures.
2: దీనికి ఒక చిన్న కథ.
3: There is one small story for
2: ఒకానొక సమయమునందు రాగ మధురకు వెళ్లేటువంటి పరిస్థితి ఎందు ఒంటరిగా బయలుదేరుతూ ఉంటున్నారు. సాయం సమయంలో.
3: On one occasion, when Radha was going to Madura, she was travelling alone on an evening time.
2: కానీ ఈ యొక్క రాగను చూచి అనేక మంది గోపికలు అనుసరిస్తూ వచ్చారు.
3: looking at Radha, all other Gopikas were also following her.
2: యమునా తీరమునకు పోయేటప్పటికి చిన్న చీకటి గ్రామకుని ఉంది.
3: By the time they reached the banks of Yamuna, it became dark.
2: కానీ ఈ గోపికలందరూ కూడా రాధను మందలించారు. ఈ చీకటి యందు నీవు మదరకు పోవటం సాధ్యమవుతుందా? అప్పుడు నీవు వెళ్లటమే నిశ్చయమైనప్పుడు మేము కూడా నీ వెంట వస్తామని వారు కూడా తయారయ్యారు.
3: The Gopikas cautioned Radha, how can you go alone to Madura in this darkness? If you still insist on going to Madura in this darkness, then we will keep company with you and accompany you.
2: బృందావనమంది అందరిది గోవిందుడు అందరి వాడలే అన్నట్టు, గోవిందుడు అందరి వాడు, నాకు మాత్రమే అధికారం కాదు, సర్వులకు అధికారం ఉన్నదనేటువంటి యొక్క దీంతో రాధా అందరినీ తోడుకుని పోవటానికి సంసిద్ధమైంది.
3: With the feeling that Vrindavan belongs to all and Govinda also belongs to everyone, she alone does not possess Vrindavan and Govinda, she said, yes, I am prepared to take all of you along with me.
2: అందరూ యమునా తీరమునకు వెళ్లారు. పడవ యందు కూర్చున్నారు. ఇంత దూరము ప్రయాణం చేయటంలో అందరూ అలసిపోవచ్చునని వంతుల ప్రకారము, ఇద్దరిద్దరు వంతుల ప్రకారము ఆ పడవను నడపడానికి పూనుకున్నారు.
3: They all went to the banks of Yamuna. They sat in a boat and they thought, if any one individual steers the boat, they may get tired. So they took turns in steering the boat.
2: చీకటిగా ఉండటం చేత ముందు వెనుక యోచించక ఈ రాధాగోపిక ఈ పడవ యందు కూర్చొని పడవను ఇద్దరిద్దరు వంతుల ప్రకారము నడుపుతూ వచ్చారు.
3: Because it was dark, they did not pay any special attention. The Gopikas and Radha sat in the boat, and two by two, they were taking turns in journeying on the boat.
2: కానీ రాత్రంతా కూడాను కంతుల ప్రకారము వంతుల ప్రకారము వీరు నడిపినప్పటికీ ఇంకా మధుర రాలేదు.
3: While the whole night was spent in that manner, taking turns two by two and steering the boat, yet they did not reach Madura.
2: తెల్ల తెల్లవారిపోయింది. కానీ తీరం వచ్చినది. వచ్చి చూచేటప్పటికి గోకులం వాసులందరూ కూడాను మంచినీరు నింపుకునుకుటకై ఈ స్త్రీలందరూ కూడాను నది తీరంలోకి వచ్చారు.
3: The day dawned, and when they found that the banks were reached, they found that people who were residents of Gokulam were coming to the river.
2: రాత్రంతా కూడాను వీరు పడవ నడిపినప్పటికీ ఆ గోకులం నందే ఉంటున్నారు, కానీ ఏమాత్రం కూడాను ఈ పడవ మధురకు కదిలిపోలేదు.
3: Although the boat was being steered the whole night, yet when the day dawned, they found that they were still in Gokulam and they had not travelled any distance towards Madura.
2: కారణమేమని వీరు విచారించగా ఆ లంగన అనేటువంటి దాన్ని వదిలిపెట్టలేదు.
3: They wanted to know what the reason was, and they found when they made the enquiry that they did not remove the rope which tied up the boat.
2: ఆ త్రాడును కట్టినటువంటి త్రాడును విప్పక రాత్రంతయుగులను గోపికలు రాధా ఈ పడవను నడిపినప్పటికీ మధుర చేరలేదు, ఉన్న చోటే ఉంటున్నారు.
3: Without untying the rope that tied up the boat to the bank, they were going on steering the boat the whole night. Even though they did for the whole night, they did not move an inch from Gokulam.
2: పడవను నడపలేదా, లేక జలము లేదా, పడవ నడిచేటువంటి యొక్క శక్తి లేనటువంటిదా? అన్ని ఉన్నవి. కాని దానిని కట్టినటువంటి బంధన విముక్తి కాకుండా ఈ పడవను ఎంత నడిపినప్పటికీ ఈ పడవ చేరవలసినటువంటి ప్రదేశములకు చేరడానికి వీలు కాకపోయింది.
3: Was there not water? Did they not have the strength to move the boat? They had everything. But because the rope that was binding the boat to the bank was not untied, the boat did not move at all.
2: అదే విధముగానే మనం ఇంద్రియాలను నిగ్రహం చేసుకొనక కేవలం ఇంద్రియాల్లో అనేక రకములుగా దానిని కొంతవరకును భద్రం చేసుకొనక మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ మనం చేరవలసినటువంటి స్థానం చేరడానికి వీలు కాదు.
3: In the same manner, without removing the bondages in regard to our senses and in regard to our organs, and without securing the control over them, whatever you may do, you will never be able to achieve the destination.
2: కనుక మనము మొట్టమొదట మన ఇంద్రియాలను నిగ్రహం చేసుకున్నందుకు పూర్వము ప్రేమ దయ త్యాగం.
3: So before we attempt to control our senses, we must first of all undertake prema, compassion and sacrifice.
2: Karuka ee vidhamainatvanti yokka prema daya tyagamu ee vidhamainatvanti moodu gunamulu mana hrudayam nandu nimpukunnappudu mana hrudayame oka nandanavanam aipothundi.
3: When we can fill our heart with these three qualities, prema, kindness and sacrifice, then our heart will blossom into a nandanavana.
2: Attukaka dveshamu asuya క్రోధము ఇలాంటి గుణముల చేత మన హృదయమును నింపుకోవటం చేత ఇది కేవలం ఒక విధమైనటువంటి మలమూత్ర దుర్గంధములతో చేరినటువంటి యొక్క కొంత ప్రవాహంగా బయలుదేరుతుంది.
3: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ వి ఫిల్ అవర్ హార్ట్ విత్ క్వాలిటీ లైక్ హేట్రెడ్, like jealousy and like anger, then this will become a stinking pool.
2: కనుక మనం నందనవనము కావాలనా లేక అపవిత్రమైనటువంటి యొక్క ప్రవాహంగా మనం బయలుదేరవలనా అనేటువంటి విషయాన్ని మనకు మనమే కొంచెం యోచించుకోవాలి.
3: We should ourselves go into this matter and decide whether we want to convert our heart into an Nandanavana or whether we want to convert our heart into an unclean, stinking pool.
2: కనుక ఈ సుందరమైనటువంటి గుణములతో చేరినటువంటి నందనవనంగా మన హృదయాన్ని తయారు చేసుకోవటానికి వ్యక్తి యొక్క వ్యక్తి కూడా ప్రయత్నం చేయాలి.
3: Every individual must make an attempt to fill his heart with these sacred qualities, the qualities of prema, kindness and sacrifice, and turn his heart into a nandanavana.
2: Nijamuga santoshapadi varinatunte chuchi saumyatanu dukkhapadi varin chuchi karunanu manam penchukotamuloni maitri anetunte pavitramainatunte yokka sthiti manaku labhistundi.
3: Truly, when we look at happy people, ourselves feeling happy at their happiness, and when we look at people who are suffering, to have the compassion and kindness to them, if we can develop them in us, then these good qualities will help us.
2: సౌమ్యతను కరుణను మన హృదయంలో పెంపొందింపు చేసుకోవటానికి తగినటువంటి యొక్క భద్రతను మనం ప్రయత్నం చేయాలి.
3: We must make all attempts to promote compassion and goodness in our own minds.
2: ఇట్టి మైత్రిని మనం అభివృద్ధి పరచుకోవటం చేత పరమాత్ముడు కూడాను మనకు సన్నిహితుడుగాను పరమ పెన్నిధిగాను మనకు గోచరిస్తాడు.
3: This is called maitri or good friendship and goodness in our own minds.
2: Itti maitri ni manam abhirudhi parchukovatam cheta paramatmudu kudanu manaku sannithudu ganu param pennidi ganu manaku gochiristadu.
3: This is called maitri or good friendship. These qualities, when they are developed in the manner of good friendship, then God also will appear to be close to us.
2: Kashtamulandu kani sukhamulandu kani dukkhamulandu kani vicharamulandu kani etti paristhiti yandu kudanu paramatmuni yokka premanu manamu పొందడానికి తగినటువంటి యొక్క అర్హతలను ఈ యొక్క దివ్యమైన హృదయాన్ని మనం తయారు చేసుకోవాలి.
3: Whether we are in pain or in pleasure, or whether we are in sorrow or in troubles, at all times we must develop our heart in such a way that we will deserve and we will have the right to get Paramatma's prema.
2: అట్టుకాక మనలో అపవిత్రమైనటువంటి గుణములు ఎలాంటివి? దుర్బుద్ధుల తలలున్నా, దూరులు విను చెవులున్నా, వంచితూచు కనులున్నా, పంచల విను మనసున్నా, వంచిత గుణ చిత్తమున్నా, వంచే పలుకున్నా, ఈ వృత్తులు చూడగాని, ఈ వికృతులు చూడగాని న్యాయము ఇక నిలువదన్నా.
3: On the other hand, if in us there are unsacred qualities, there are bad qualities, what kind of bad qualities? Wanting to see bad things, use your vision in a bad manner, wanting to eavesdrop and listen to things which you should not listen to, developing ideas and thoughts which will cause hurt and harm to others. If such bad ideas and bad qualities are promoted, then justice and honesty and goodness will never remain anywhere near you.
2: Karuka, itti pavitramainatunte yokka హృదయాన్ని అభివృద్ధి గావించుకుని పరమాత్మని తమ పెన్నిధిగా సన్నిధిగా అనుభవించినటువంటి వారు పవిత్రమైనటువంటి పాండవులు.
3: పీపుల్ హూ డెవలప్ సచ్ సేక్రెడ్ క్వాలిటీస్, హూ ప్రమోటెడ్ సచ్ సేక్రెడ్ హార్ట్ అండ్ గుడ్ ఐడియాస్ ఇన్ దర్ హార్ట్ అండ్ హూ ఎంజాయిడ్ బై రైట్ ది నియర్నెస్ టు గాడ్, సచ్ వర్ పాండవాస్.
2: పాండవులకు ప్రాణము కృష్ణుడే, కృష్ణునికి దేహము పాండవుడి.
3: టు పాండవాస్ ది లైఫ్ గివింగ్ బ్రెత్ వాస్ కృష్ణ, టు కృష్ణ హిస్ బాడీ వాస్ పాండవాస్.
2: కృష్ణుని లేని క్షణము కాని, కృష్ణుని తలంచినటువంటి ఒక నిమిషము కాని ఎక్కడ కూడా నువ్వు పాండవులు ఎందుకు కనిపించదు.
3: సో ఫార్ ఎస్ పాండవాస్ వర్ కన్సర్న్, దెర్ వాస్ నో మోమెంట్ వెన్ దే డిడ్ నాట్ థింక్ ఆఫ్ కృష్ణ, దెర్ వాస్ నో ప్లేస్ వేర్ కృష్ణ వాస్ నాట్ ప్రెసెంట్ ఫర్ దెమ్.
2: ఏది చూసినా, ఏది చేసినా కృష్ణుని యొక్క సంకల్పం చేతని, కృష్ణుని యొక్క ఆదర్శముల చేతని, కృష్ణుని యొక్క ప్రోద్బలము చేతని.
3: వాట్ ఎవర్ దే సా, whatever they did, it was all by the prompting of Krishna and it was by the strength which Krishna gave them.
2: ఇది ఒక చిన్న సన్నివేశం.
3: There is a small incident.
2: కృష్ణుడు తన యొక్క కార్యమును విసర్జించి, వచ్చిన కార్యమును నెరవేర్చి, లోకములకు అందించవలసినటువంటివి అందించి తను సుధామకు వెళ్ళినాడు.
3: Krishna gave up his mortal body, completed the task for which he came on the earth, and finished the work which he had undertaken to do on the earth, and gave up his mortal body and went away.
2: ee vidhamainatundi paristhiti yandu arjunudu gopikalu teesukoni vastunna samayamulandu ee adavagollalu chesinatundi yokka arajikam cheta nirshaktudai kevalam nirutsahamto kishudu kolipoyinatundi ee dukhamto kungi kusinchi తాను ఏదో ఒక విధంగా అస్తినాపురము చేరినాడు.
3: In this context, under such a situation, Arjuna was accompanying and leading the Gopikas through the forest, and the Gopikas were attacked by the tribal people. There was a lot of confusion, and Arjuna lost all his strength. He felt that he was weak. He could do nothing at all. In that weakened condition, he was moving towards this place.
2: Pavitramaina, Nirmalamaina, Nishwarthamaina Kuntiyaka, Krishnanamamu, Pandavuli Yaka Hudayamunu Pratishthimpa Chesukovatam Cheta, నిరంతరము ఏది చూచినప్పటికీ వారికి మంగళం గాని ఒక శుభ సూచన గాని గోచరిస్తూ వస్తున్నాయి.
3: బికాస్ ది సేక్రెడ్ నేమ్ ఆఫ్ కృష్ణ, ది ప్యూర్ అండ్ ది సెల్ఫ్లెస్ నేమ్ ఆఫ్ కృష్ణ వాజ్ ప్రెసెంట్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది పాండవాస్. వాట్ ఎవర్ దే సా, వాట్ ఎవర్ దే డిడ్ అండ్ వాట్ ఎవర్ దే లుక్డ్ ఎట్, ఇట్ అపియర్డ్ టు దెమ్ యాజ్ అ సేక్రెడ్ థింగ్.
2: అలాంటి పరిస్థితి యందు కృష్ణుడు ఈ లోకమును ఏనాడు విడిచిపోయేను, ఈ ధర్మజుని యొక్క హృదయమును తాను కృష్ణుడు లేనిట్టుగా ఒక విధమైనటువంటి అశుభజములంతా కూడా కనిపిస్తూ వచ్చాయి.
3: బికాస్ ఆఫ్ దిస్ రీజన్ వెన్ కృష్ణ లెఫ్ట్ దిస్ వరల్డ్, వాజ్ నో లాంగర్ ఇన్ దిస్ వరల్డ్, ధర్మజ ఫెల్ట్ దట్ వాట్ ఎవర్ హి డిడ్ ఆర్ వాట్ ఎవర్ హి హాడ్ సీన్ అపియర్ టు హిమ్ యాజ్ ఇన్ఆస్పిషియస్.
2: ఈ కాలం వలె ఆ కాలం లోపల మధురకు కాని లేక ద్వారకు కాని ఏ విధమైనటువంటి యొక్క వార్తలు తెలియాలంటే కొన్ని దినములు పట్టేటువంటిది, కొన్ని వారములు పట్టేటువంటిది, కొన్ని నెలలు కూడా పట్టేటువంటిది.
3: Unlike these days, in those days, if one had to send a message either to Madura or to Dwaraka, it took a lot of time for the message to reach that place. It took months, it took weeks, and perhaps several months.
2: Kanuka, ee yokka vartha inka Hastinapuram cheraka purame dharmajunaku anni vidhamainatvanti yokka asubhamulu kodunu edureguthu vachayi.
3: Even before this news of the death of Krishna reached Hastinapura, even before that, Dharmaja began to see many bad omens, inauspicious appearances.
2: ఒకనాడు సాయం సమయమునందు విహారార్థమై ఊరు బయటకు వెళ్లి వస్తున్న సమయంలో ఒక రైతు తన యొక్క నాగరిని భుజం పైన పెట్టుకుని ఇంటికి తెచ్చుకుంటున్నాడు.
3: On one evening, when he was walking out, he found one agriculturist had his plow on his shoulder and he was returning home.
2: ఈ విచిత్రమైనటువంటి దృశ్యాన్ని ధర్మజుడు చూచాడు. ఏమిటి ఈ విధంగా నీవు ఇంటికి తీసుకుని పోవటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటన్నాడు.
3: ధర్మజ లుక్డ్ ఎట్ దిస్ అన్యూజువల్ ఇన్సిడెంట్. హీ ఫౌండ్ ది మ్యాన్ క్యారీయింగ్ ది ప్లవ్ ఆన్ హిస్ షోల్డర్ అండ్ రిటర్నింగ్ హోమ్. హీ ఆస్క్డ్ ది మ్యాన్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ యువర్ పుట్టింగ్ ది ప్లవ్ ఆన్ యువర్ షోల్డర్ అండ్ రిటర్నింగ్ హోమ్.
2: అప్పుడు ఆ యొక్క సెజ్జిగాడు చెప్తున్నాడు, రైతు ప్రభు, నిన్నటి దినము మా బంధువుల యొక్క నాగలి భూమిలో వదిలిపెట్టి రావటం చేత ఎవరో ఎత్తుకుని పోయారు, కనుక ఈనాడు నా నాగలిని భద్రం చేసుకునే నిమిత్తమై ఇంటికి వలివస్తున్నానని ప్రార్థిస్తూ చెప్పాడు.
3: This riot replied saying that yesterday I borrowed a plough from some of my relations. I left it in the evening in the land itself and next day I found that someone stole the plough. So today I am taking the plough back home.
2: Dharmajudu dikpranti chindinadu. Naa rajyamunandu naa paripalanayandu ఈ విధమైనటువంటి దొంగతనములు కూడా జరుగుతున్నవా, ఇది ఏదో కలిప్రవేశమైపోతున్నది అని అప్పుడే అతనికి ఒక హృదయం లోపల ఒక విధమైనటువంటి అనుమానం బయలుదేరింది. కృష్ణుడు ఉన్నాడా లేక తన దేహమును చాలించాడా అని.
3: ధర్మజ వాస్ గ్రేట్లీ సర్ప్రైజ్డ్ అండ్ ఎజిటేటెడ్ అట్ దిస్ ఆన్సర్ ఆఫ్ ది కల్టివేటర్. హీ థాట్ ఇన్ మై కింగ్డమ్ టుడే ఆర్ సచ్ థెఫ్ట్స్ టేకింగ్ ప్లేస్, ఈస్ దిస్ పాసిబుల్? దెన్ హీ బిగాన్ టు డౌట్, ఈస్ కృష్ణ రియల్లీ అలైవ్ అండ్ ఈస్ ఆన్ దిస్ ఎర్త్ ఆర్ హెస్ కృష్ణ గాన్?
2: మరి రెండవ దినము ఏదో ఒక విహారార్థమై ఒక బజారులో పోతున్న సమయం నందు ఒక తలుపునకు ఏదో పెద్దగా ఒక ఇనుపు ముద్దను తగిలించి ఉంటున్నారు.
3: ఆన్ అనదర్ డే వెన్ హీ వాజ్ వాకింగ్ ఇన్ ఎ స్ట్రీట్ హీ ఫౌండ్ దట్ ఆన్ ఎ డోర్ దేర్ వాజ్ ఎ బిగ్ స్టీల్ బోల్ట్.
2: ఇది ఏమి అని అక్కడ ఉన్నటువంటి నౌకర్ను ప్రశ్నించాడు.
3: హీ మెట్ సమ్ పీపుల్ దేర్ అట్ ది డోర్ అండ్ హీ ఆస్క్డ్ దోస్ వాట్ ఈస్ దిస్ బిగ్ స్టీల్ బోల్ట్ ఆన్ ది డోర్.
2: ఇది తలుపును భద్రం చేయడానికి వేసినటువంటి యొక్క తాళము అని ఒక గోడ చెప్పాడు.
3: They replied that steel bolt was a lock which was put there in order to secure the door.
2: ఎందుకోసం దీనిని ధరించాలి, ఎందుకోసం దీనిని అక్కడ పెట్టాలి, ఈ విధమైనటువంటి బీగం ఎందుకోసం వేయాలి అని ధర్మజ ప్రశ్నించాడు.
3: ధర్మజ ఆస్క్డ్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ విచ్ యు ఆర్ పుట్టింగ్ దీస్ హెవీ స్టీల్ బోల్ట్స్ ఆన్ ది డోర్స్.
2: ఎవరు లోపలికి వెళ్లి సామాను ఎత్తుకుని పోకుండా ఉండేటువంటి భద్రతకు ఈ రీతిగా ప్రజలు పురుకుంటున్నారన్నాడు.
3: The reply was that people are undertaking to put such heavy steel bolts so that they may not go, break open the doors, go into the house and steal the contents of the house.
2: దీనిని విని మరింత దిగ్భ్రాంతి చెందినాడు ధర్మజుడు. ఏమిటి, గిరిజనానికి ఈ దొంగలు అధికమైపోతున్నారే, ధర్మరాజు రాజ్య పరిపాలన యందు దొంగలకు ఏమాత్రం కూడా అవకాశం లేదే, కనుక ఇది కలి ప్రవేశంగా ఉంటుందని తన చాలా విచారంగా తిరిగి ఇంటికి వెళ్లాడు.
3: After listening to this, he was even more surprised. In the kingdom which was being ruled by Dharmaja, where is the place for thieves and for dishonest people? He then surmised that perhaps Kali must be coming quite close. That is why we see these thieves and dishonest persons.
2: Mari moodava dinamu taanu edo oka karyartamai oka bazaar nandu rathamulo velutundetundi samayam lopala oka stree madhya margam nandu nilchi oka magavanito maatladutu untundadi.
3: On another day, when he was travelling in the street in his own chariot, he found that a woman was standing in the middle of the street and was carrying on conversation with a man.
2: దాన్ని చూచేటప్పటికి తనకు చాలా తల తిరిగిపోయింది. ఏమి, భారతీయ స్త్రీ ఒంటరిగా బజారు నందు నిల్చుకుని మగవారితో మాట్లాడేటువంటి పరిస్థితి నా యొక్క రాజ్యం నందు ఏర్పడినదా? చీ, ఇకపైన నీ రాజ్యం నందు ఉండడానికి వీలే లేదు, అర్హుణ్ణి కాదు, నా ధర్మము క్షీణించింది, కలి ప్రవేశించినదని తన రథమును వెనుకకు జరపమని, వెనుకకు తీసుకుని పోమని సత్యసారథికి ఆజ్ఞాపన చేశారు.
3: At this sight, Dharmaja's head started reeling. Dharmaja told himself, in this kingdom of mine, a woman belonging to Bharat, my kingdom, standing alone in the middle of a street and talking in a lonely way to another person, is this happening in my kingdom? Surely, Kali has come. Something has gone wrong with Dharma in Dharmaja's own kingdom. He ordered his charioteer to turn the chariot back and go home.
2: దీనిని పురస్కరించుకుని దీనిని మనం ఆధారం చేసుకున్నప్పుడు ధర్మజుని యొక్క రాజ్య పరిపాలన ఎంత పవిత్రమైనటువంటిదిగా ఉండేదో, ఎంత ధర్మంగా ఉండేటువంటిదో, ఎన్ని సద్గుణములతో నిండి ఉండేటువంటిది అనేటువంటిది మనకు స్పష్టమవుతుండాలి.
3: When we look at these events and these incidents, it will become very clear to us that the rule of Dharmaja, how dharmic it was, how good and how kind it was, will become evident to us.
2: ఈ విధంగా తాను విచారం చేస్తున్నటువంటి రెండు మూడు దినముల లోపలనే అర్జునుడు హస్తినాపురము చేరుకున్నాడు.
3: In this way, as Dharmaja was thinking of what is happening and what are all these ill omens for, then Arjuna came to Hastinapura.
2: అర్జునుని యొక్క ముఖము చూచిన తక్షణమే ధర్మజునికి గుండె పగిలిపోయింది. ఈ విధమైనటువంటి ఏదో ఒక దుర్వార్తను తెచ్చినటువంటి వాడు అర్జునుడు, అతని ముఖమునందున్నటువంటి యొక్క కళాహీనత ఈ కృష్ణుని యొక్క వియోగముతో సంభవించి ఉండవచ్చునని తాను చాలా లోపల చింతించాడు.
3: As soon as he looked at Arjuna's face, Dharmaja thought that there was something wrong with the expression in Arjuna's face. He must have brought some very bad news, and Dharmaja thought that there is something that has bad has happened and Arjuna is bringing some very disastrous news to me.
2: అర్జునుడు ధర్మరాజుని నమస్కరించి నిల్చుకొని కంఠధారలు కార్చుకుంటూ ఏ విధమైనటువంటి వార్తను చెప్పలేనటువంటి యొక్క స్థితిలో నిల్చుకున్నాడు.
3: Arjuna was standing in a very dumbfounded position. The position was such that Arjuna could not convey the sad news to Dharmaja. He was just standing silent.
2: కానీ ధర్మజుని కూడాను అనేక రకములుగా ప్రశ్నల వర్షాన్ని కురిపించాడు. కానీ ఒక్కదానికైనను అర్జునుడు జవాబు ఇవ్వలేదు. కేవలము తన యొక్క దుఃఖముతో నిండి మునిగి పోయినటువంటి వాడే కాని ఒక్కదానికి కూడాను జవాబు లేక నిలువు నీలుగా కూలిపోయాడు.
3: Dharmaja asked several questions, asked a series of questions of Arjuna, but Arjuna was in such great sorrow, he could not give a reply to even one of the questions. He just sank as he was standing.
2: ఈ వార్త అంతఃపురం నకంతా కూడా కొంత క్షణముల లోపలే ప్రాతిపోయింది. అర్జును యొక్క రాక, అర్జును యొక్క విషాదము.
3: That Arjuna has come and that Arjuna is full of sorrow and that Arjuna is unable to speak, he was grief-stricken, became known to all the inhabitants of the king's mansion.
2: Takshaname vruddhuralainatundi oka kunti devi vartana pampinadi, takshaname nannu vachi chudali ani.
3: The old mother Kunti immediately sent word that he should come immediately and see Kunti.
2: 180 samvatsaramulu aa yokka Kunti ki.
3: At that time, Kunti's age was 180 years.
2: కన్నులు కనిపించవు, కేవలము దేహమంతా కూడా శుష్కించిపోయింది.
3: Her vision had failed her and her body became very thin.
2: ఒక మంచం పైన కూర్చొని ఉంటున్నది.
3: She was just sitting on a cot.
2: ఈ వార్త తల్లి ఆజ్ఞను శిరసావహించేటువంటి పాండవులు కనుక ఆ యొక్క తల్లి వార్త విన్న తక్షణమే ఈ యొక్క ధర్మజుడు అర్జునుడు ఇరువురు కూడాను కుంతి చెంతకు ప్రయాణమై వెళ్లారు.
3: పాండవాస్ వర్ సచ్ దట్ దే వుడ్ ఒబే ఇంప్లిసిట్లీ వితౌట్ క్వశ్చనింగ్ ది ఆర్డర్స్ ఆఫ్ దర్ మదర్. సో యాజ్ సూన్ యాజ్ దే హర్డ్ దట్ ది మదర్ వాంటెడ్ దెమ్ టు గో టు హర్ ఇమీడియట్లీ, దెన్ ధర్మజ అండ్ అర్జున టుగెదర్ వెంట్ టు ది ఓల్డ్ మదర్ కుంతి.
2: మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నటువంటి యొక్క ఈ మూడింటికి ఎందుకనగా పితృదేవోభవ అని చెప్పడానికి పాండవులకు తండ్రి లేకపోవటం చేత దానిని ఆదర్శవంతమైనటువంటి జీవితంగా వారు అందించలేకపోయారు. ఈ మూడింటిని మాత్రమే లోకానికి ఆదర్శవంతమైన జీవితంగా లోకానికి ప్రబోధించారు.
3: పాండవాస్ న్యూ వెరీ వెల్ అవర్ ఎన్షియంట్ ట్రెడిషనల్ సేయింగ్స్ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, బట్ దే హ్యాడ్ నో ఫాదర్, దేర్ ఫోర్ ఇన్ దర్ లైఫ్ ఇన్ దర్ కాండక్ట్ దే కుడ్ నాట్ డెమోన్స్ట్రేట్ టు ది వరల్డ్ ది పితృదేవోభవ. బట్ విత్ రిగార్డ్ టు ది అదర్ త్రీ, రిగార్డింగ్ దర్ మదర్ యాజ్ గాడ్, రిగార్డింగ్ దర్ టీచర్ యాజ్ గాడ్, రిగార్డింగ్ దర్ గెస్ట్ యాజ్ గాడ్, దే డిడ్ డెమోన్స్ట్రేట్ ఇన్ దర్ లైఫ్ ది ఐడియల్ ఎగ్జాంపుల్.
2: వీరు వెళ్లి కుంతి దగ్గరికి వెళ్లి నమస్కరించేటప్పటికీ నమస్కరించుకున్నటువంటి అర్జునుడు లేయలేకపోయాడు.
3: వెన్ దీస్ టూ బ్రదర్స్ వెంట్ టు కుంతి అండ్ వెన్ దే టచ్డ్ హర్ ఫీట్ దే వర్ బెండింగ్ లో, అర్జున వాజ్ సో గ్రీఫ్ స్ట్రికెన్ దట్ ఆఫ్టర్ టచింగ్ హర్ ఫీట్ హీ కుడ్ నాట్ గెట్ అప్ అండ్ స్టాండ్ అగైన్.
2: తక్షణమే కుంతీదేవి, నాయన మన గోపాలుడు బాగున్నాడా, వసుదేవుడు బాగుంటున్నాడా అని అనేక రకములుగా ఈ యొక్క వార్తలంతా కూడా తాను ప్రశ్నిస్తూ వచ్చేసేసింది.
3: Immediately Kunti began asking several questions. Is Gopala well? Is Vasudeva well? She began asking several such questions about
2: Dwarakalo unnatundi andari bandhuvula yokka chema samacharamulu taanu kevalam adugutaaniki anni rakalaga prayatnam chestu vachindi.
3: She made an attempt. She asked so many different questions by which she wanted to know the welfare of all the relations who were living in Dwaraka.
2: Inga cheppaleka ధర్మజును మాత్రము ఇంకా మన గోపాలుడా అని ఒక్క తూరి కవ్వును ఏడ్చాడు.
3: అనేబుల్ టు ఎక్స్ప్రెస్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ధర్మజ అట్ వన్స్ క్రైడ్ అవుట్ లౌడ్లీ అండ్ సెడ్ వేర్ ఈజ్ అవర్ గోపాల ఎనీ మోర్.
2: ఈ మాట వినేటప్పటికీ కుంతీదేవి సూక్ష్మ బుద్ధి కలిగినటువంటిది కనుక గుర్తించుకున్నది, గోపాల గోపాల గోపాల అని గోపాలుని వెతకడానికి వెళ్లినట్టుగా తక్షణమే ప్రాణం వదిలింది.
3: Kunti was a very sharp-witted person. She could understand without being told explicitly that something very serious had happened to Gopala. She immediately began crying out as if she was going in search of Gopala. She was crying out Gopala and going out of her house.
2: Talli kurchunna talli pranam vadalina takshaname dharmajudu venukaga anukoni aamenu tanu todapaina pandabettukunnadu.
3: Kunti the mother, in this agony she lost her life, she gave up her body. Then Dharmaja sat on the cot and made Kunti lie down on his own lap.
2: Maru chanamunande inga kavalsinatundi prayatnamulu annintiki kudanu taanu oka vidhamainatundi orders vesesadu.
3: In the very next moment, whatever had to be done, whatever had to be looked after Kunti's death was ordered by Dharmaja to be followed.
2: Tachchaname nakula sahadevunni bhimunni kudanu rappinchadu.
3: Nakula, Sahadeva and Bhima were summoned immediately.
2: Nakula Sahadevulu iduvurini kudanu talli yokka antikriyalu cheyadaniki Susanamuniki pampinchadu.
3: Nakula and Sahadeva were sent with the mission of performing the last rites, the obsequies for the mother in the burial ground.
2: Bhimunni pilipinchadu, manam ee chanamunande aranyaniki prayanam kavadaniki taginatundi yokka erpatlanta gavinchamannadu.
3: He sent for Bhima and he told Bhima, we are all going to move away to the forest. Make all arrangements that are necessary for going to the forest.
2: Inka Arjunulu pilchadu pilchi ee Parikshit Maharajuniki pattabhishekam cheseetundi erpatanta cheyamannadu.
3: Arjuna was called and Arjuna was told that the kingdom and the coronation of Parikshit should now be installed on the throne. We are going to
2: antikriyalu cheyadaniki Susanamuniki pampinchadu.
3: Nakula and Sahadeva were sent with the mission of performing the last rites, the obsequies for the mother in the burial ground.
2: Bhimunni pilipinchadu.

0: on the throne, we are going to move away to the forest.
1: ఇది ఏ మానవుడైనా చేయడానికి పురుకునేటువంటి విషయమా? ఒకవైపున ప్రాణమును వదలనటువంటి యొక్క కళేబరమును తొడపైన పెట్టుకుని మరొక వైపున పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేస్తూ మరొక వైపున రాజ్యమునే విసర్జించి అరణ్యానికి పోవటానికి తగినటువంటి ఏర్పాట్లు జరుపుతూ ఈ విధమైనటువంటి మూడు సన్నివేశం కల్పించడం ఏ మానవుడు కూడా చేయడానికి పూనుకోడు. ఎట్టి వారికి ఇట్టి సాహసం రాదు.
0: ది డెడ్ బాడీ ఈజ్ స్టిల్ ఆన్ హిస్ ల్యాప్ అండ్ వైల్ ది డెడ్ బాడీ ఈజ్ ఆన్ హిస్ ల్యాప్ he is making arrangements for the coronation of Parikshit as the king. He is asking that arrangements be made that they go away to a forest and give up all their wealth and possession. Will any human being be able to do such things, all of them together at the same moment?
1: ee sahasamunaku ee tyagamunaku ee pavitramaina uddeshamunaku kevalam oka pandavule aadarsha prayalu tappa annulu evvaru kudanu ee chudadaniki villedu evvariki ni atte aadarsham anetundidi labhinchaledu.
0: For this sacred sacrifice and for this enormous courage and for what they had done, Pandavas are the only persons who could be cited as examples. No one else had this courage, had this sacrifice and had this quality.
1: తల్లి యొక్క అంత్యక్రియలంతా కూడాను ఆచరించారు. తక్షణమే గురువులు వారిని రప్పించారు. పరీక్షిత్ మహారాజును పట్టాభిషేకం చేయాలన్నారు. ఈ బ్రాహ్మణులైనటువంటి పండితులు వీరందరూ కూడాను కేవలం ఇప్పుడు ఈ విధమైనటువంటి సూతకంగా ఉంటుండాలి, ఈ విధమైనటువంటి సమయం నుండి పట్టాభిషేకం చేయడానికి వీలు కాదని ఎన్ని విధములు చెప్పినప్పటికీ ఒక్క క్షణమైనా కృష్ణుడు లేనటువంటి లోకంలో మేము నివసించడానికి వీలు కాదు, కనుక మేము ఈ క్షణం నుండే రాజ్యం విసర్జించాలని చెప్పి ధర్మదుడు ఒకే పట్టు పట్టాడు. దీనిని తమ్ముడైనటువంటి యొక్క నకుల సహదేవుడు, భీముడు, అర్జునుడు కూడాను దీనిని అంగీకరించారు.
0: The last rites were performed for the dead body of the mother and the pandits were sent for and they were told that the coronation for the Parikshit had to be performed. They all advised that the moment was an inauspicious moment because the mother's obsequies were just then performed. So postpone the coronation. But Dharmaja said, no, whatever may come, whatever may happen, we are going to quit. And Parikshit should be installed on the throne. And his brothers, Arjuna, Bhima, Nakula and Sahadeva also agreed that whatever may happen, immediately the kingdom must be given up.
1: ఇది కేవలం కృష్ణుని యొక్క లోక వియోగం అనేటువంటిది పాండవుల యొక్క మరణం అనే భావించుకోవాలి అని చెప్పాడు.
0: He said that Krishna's departure from the face of this earth is as bad as the death and the extinction of the Pandavas.
1: కనుక ఈనాడు పాండవులే చచ్చిపోయినటువంటి వారు కానీ కృష్ణుడు కాదు. కృష్ణుడు సర్వాంతర్యామి, అతను నిరంతరంగా అమృత స్వరూపుడుగా ఉంటున్నాడు.
0: He said, truly today those who are dead are Pandavas. Krishna is not dead. Krishna is an eternal being. He is an immortal person. He is present always. We have died.
1: అతను లేనటువంటి ఈ లోకము లోపల పాండవులు క్షణకాలమైన కూడా జీవించడానికి కానీ ఈ రాజ్య పరిపాలన చేయడానికి కానీ వీలు కాదని చెప్పని ఈ అర్జునుడు కూడాను ఆ యొక్క పండితులతో పోరాటం సెలిపాడు.
0: అర్జున ఆల్సో వాస్ క్వారలింగ్ విత్ ది పండిట్స్ దట్ పాండవాస్ కెన్ నో లాంగర్ రిమైన్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ కృష్ణ ఇస్ నాట్ ఫిజికల్లీ ప్రెసెంట్. దే కెనాట్ హ్యావ్ ఎనీ పొజిషన్ అండ్ అథారిటీ ఈవెన్ ఫర్ వన్ మోమెంట్ వేర్ కృష్ణ ఇస్ నాట్ ప్రెసెంట్.
1: మన యొక్క సంస్కృతిని పురస్కరించుకుని మీరు చేయుదురా లేక నా యొక్క కిరీటము ఆ పరిచితిని యొక్క తలపైన పెట్టి నేను తక్షణమే వెళ్లవలనా అని అనేక రకంగా కూడాను సిద్ధమయ్యాడు ధర్మజుడు.
0: In many ways, Dharmaja asked the Purohits and the Pandits, will you do traditionally and according to our culture, the coronation and install Parikshit on the throne? Or if you don't do it, I will simply remove my crown and put it on the head of Parikshit and I will move away.
1: Sachrame talli karyakramalanta jarpinchukoni snanadulu acharinchi Parikshitni pilipincharu.
0: The last rites regarding the mother's body have all been finished and they had bathed and they became clean and they sent for Parikshit. Parikshit was called.
1: Kani manamma Bharatamanandu Parikshitudu chinna pillavaduga bhavistu jeno baruduga unnatundi samayamnandu ee yokka vishayamu telinatundi yokka amayakudainatundi ee baruniki pattabhishekam chesi vellaru ani rasi unnaru.
0: But it is described and written in the text of our Bharata that Parikshit was given the coronation, was given the crown when he was a young boy and when he was still ignorant.
1: కానీ ఇతను చిన్న పిల్లవాడు కాదు, 35 సంవత్సరములు.
0: But Parikshit was not a young boy at that time. Parikshit was 35 years old.
1: ఎందుకనగా యుద్ధం జరిగినటువంటిది 3138 లో.
0: Because when the war took place, when the battle of Mahabharata took place, it was 3138 BC.
1: అప్పుడే ధర్మజుని యొక్క పరిపాలన కూడాను ప్రారంభం.
0: It is then that Dharmaja's rule also

0: కమెన్స్డ్.
1: అప్పుడు యుద్ధ సమయం నందు ఈ యొక్క పరీక్షితుడు ఉత్తర గర్భంలో ఉంటున్నాడు అన్నమాట.
0: At that time, when the battle commenced, Parikshit was present in the womb of Uttara.
1: ఈ ధర్మజుడు 36 సంవత్సరాలంతకుడును తాను పరిపాలన చేశాడు.
0: Dharmaja ruled over the kingdom for 36 years.
1: ఇంతే కాక ఈ యుద్ధమంతా ముగించిన తర్వాత కృష్ణుడు ద్వారకకు పోయి 36 సంవత్సరాలు ఉంటున్నాడు.
0: Not only this, after the battle was all over, Krishna went to Dwaraka and he stayed in Dwaraka for 36 years.
1: కనుక 3138 BC తర్వాత కృష్ణుడు దేహాన్ని చారించడం అనేటువంటిది 3102 ఈ రెండింటికి చేరితే 36 సంవత్సరములు మధ్యలో గ్యాప్ ఉంటుండాలి.
0: While the battle started in the year 3138 BC and while Krishna had given up his mortal body, the year was 3102. Between the two events, there is a gap of 36 years.
1: Kaluka ee yokka parichitiniki 36 samvatsamlo vayasu kaliginatunte vaadu thanu sagrinatunte adhikari.
0: So at that time Parikshit had it was an age of 36 years. He really was in a position to take over the kingdom.
1: Kani తన పెద్ద తండ్రి తన తండ్రిలో ఉండినటువంటి సమయం నందు తన యొక్క రాజ్యాభిషిక్తానికి తాను ఏమాత్రము అంగీకరించలేదు.
0: బట్ వెన్ హిస్ ఫాదర్స్ అండ్ ఫాదర్స్ బ్రదర్స్ వర్ ఆల్ ప్రెసెంట్ పరీక్షిత్ డిడ్ నాట్ అగ్రీ టు టేక్ ఓవర్ ది రూల్.
1: అది ఆనాటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క నియమములు.
0: దోస్ వర్ ది కోడ్స్ ఆఫ్ కాండక్ట్ విచ్ వర్ సీక్రెట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ దోస్ డేస్.
1: కానీ పరీక్షితుడు అనేక రకములుగా ఈ పెద్ద తండ్రిని తండ్రులను చిన్న తండ్రులు కూడాను పాదములు పట్టి ప్రార్థించాడు. తమతో పాటు నన్ను కూడాను అరణ్యానికి తీసుకుని పోండి, కానీ ఏ యొక్క విషయము తెలియనటువంటి యొక్క నా శిరస్సు పైన ఇంత పెద్ద బాధ్యతను తలబెట్టి నిలబెట్టిపోతున్నారు, నేను సరిగా న్యాయరీతిగా ధర్మరీతిగా దీనిని పరిపాలన చేయగలను లేదు అనేటువంటి యొక్క అనుమానములకు తాను చాలా గురి అయిపోయాడు.
0: Parikshit in many ways begged his father and his uncles and said, I am an ignorant person. I am not well versed in the practice of ruling. So take me also with you. If you leave me here and if you put the burden of the kingdom on my shoulders, I may not be able to do it well. I may not be able to do justice. So take me also with you.
1: Anaati tandri aagnalu kudanu yematram kudanu dikkarincheetvanti vaaru kaadu. Taatalu peda taatalu ainatvanti yokka Arjunni ధర్మజుని యొక్క మాటలు ఈ యొక్క మనమడైనటువంటి యొక్క పరీక్షిత్ మహారాజు ఏమాత్రం కూడా ధిక్కరించలేకపోయాడు.
0: ఇన్ దోస్ డేస్ ది కోడ్ ఆఫ్ కాండక్ట్ వాస్ సచ్ ది ఆర్డర్స్ ఆఫ్ ది పేరెంట్స్ ఆఫ్ ది గ్రాండ్ ఫాదర్స్ అండ్ ఆఫ్ ఆల్ ది ఎల్డర్స్ వర్ యాక్సెప్టెడ్ విదౌట్ క్వశ్చన్. పరీక్షిత్ హూ వాస్ ది గ్రాండ్ సన్ హీ కుడ్ నాట్ సే హీ కుడ్ నాట్ డిసోబే ది ఆర్డర్స్ ఆఫ్ హిస్ గ్రాండ్ ఫాదర్స్ అండ్ హిస్ పేరెంట్స్.
1: పెద్ద తాతయ్య అనేటువంటి ధర్మజుని పాదములు పట్టుకున్నాడు. పెద్దలుండగా నేను ఈ అల్పజ్ఞుడైనటువంటి వాడిని, ఈ ధర్మస్వరూపమైనటువంటి ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి అధికారం నాకు లేదు, కనుక ఈ విధంగా నన్ను రాజ్య పరిపాలనకు ఉంచుట కంటే మన కులగురుగులు వారిని నియమించటం మంచిది అని తాను ఒక సలహాను అందించారు.
0: హీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ ది ఎల్డెస్ట్ గ్రాండ్ ఫాదర్ ధర్మజ అండ్ హీ సెడ్, ఇట్ ఈస్ నాట్ రైట్ దట్ వెన్ ఎల్డర్స్ ఆర్ అలైవ్, వెన్ దర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ డిజర్వ్ టు రూల్ ది కింగ్డమ్ ఆర్ ప్రెసెంట్ దట్ ఐ ఏ యంగ్స్టర్ షుడ్ బికమ్ ది కింగ్. Therefore, I think it is right under these circumstances to choose the family guru and make him the king or the ruler.
1: Anaati yokka rajakulamunandu uddhavinchinatundi yokka chinna balulu kudanu enta pavitramaina bhavamulu enta tyaga bhavamulu enta rajyapechchalu anetundidi lekunda kevalam nyayame pradhanam anetundi drushtilo vaaru enta aadarshavantamainatundi jeevithani nirupincharo Mahabharatam manaku chakkaga prabodhistu vachindi.
0: In those days, this young man, though born in the ruling family, though he was according to right, could become the king, yet he had no hesitation to say that he does not want the kingdom when the elders were present. He had no attachment to taking the throne and the kingdom.
1: కానీ ధర్మజుడు దీనిని ఏమాత్రము అంగీకరించక రథమును తన ఇంటి ముందు నిలుపుకొని ఏ క్షణములో ఈ కిరీటము ఆ యొక్క పరీక్షిత్ మహారాజు తలపైన పెట్టి 4 అచ్చింతలు చల్లి ఏ నిమిషంలో నేను అరణ్యానికి పోయి నా ప్రాణాన్ని త్యాగం చేసుకోవాలి అనేటువంటి సంకల్పమే క్షణక్షణములకు కూడాను అతని యందు ఆవేదము అభివృద్ధి అయిపోతూ వచ్చింది.
0: Dharmaja did not agree to this at all. Dharmaja was only keeping his chariot ready in front of the house merely to transfer the crown to Parikshit and bless him and then go away immediately. He was not prepared to stay even for one moment.
1: ఈ విధమైనటువంటి యొక్క సంభాషణ జరుగుతున్నటువంటి సమయంలో అంతఃపురం నుంచి ఎట్టి ఏ విధమైనటువంటి యొక్క నిర్బంధము లేకుండా అంత జనమునందు కూడాను తాను ద్రౌపది పరిగెత్తుకుని వచ్చి ధర్మజన పాదం పైన పడి, నా ప్రాణరక్షకుడు అయినటువంటి వాడు, పాండవులను సంరక్షించినటువంటి మహావీరుడు, మహాధర్మాత్ముడు, కృష్ణ పరమాత్ముడు, అలాంటి పరమాత్ముడు లేనటువంటి లోకంలో ఇలాంటి పతులు లేనటువంటి యొక్క ఈ భవనం నందు నేను మాత్రం ఉండటకు వీలు కాదు, తక్షణమే నన్ను కూడా నువ్వు కొనుక్కోమని ఆ ద్రౌపది ప్రార్థించింది.
0: While this situation was developing, Draupadi unhesitatingly came out of her own apartment and came to Dharmaja and told Dharmaja that Krishna, who saved my honor, who saved my life, Krishna, who is the very life breath of Pandavas, if he is not present on the face of the earth, I will not be here, and if my husbands are not here, I am not going to be here. Please take me also along with you to the forest.
1: Krishna na vibhudu, meeru na prabhulu. Prabhulu vibhulu lenatundi yokka ee yokka దేశమునందు పాంచాలి ఏ విధంగా జీవించగలను, నా ప్రాణమునైనా కూడా మీ ప్రాథములకు అర్పిస్తాను, కానీ ఒక్క క్షణమైనా కూడాను నేను ఇంకా కృష్ణుడు లేని లోకంలో ఉండనని ఆ సతీమణి కూడాను ఈ పాండవులను అనుసరించింది, పతులను అనుసరించింది.
0: ద్రౌపది సెడ్, కృష్ణ ఇస్ మై లార్డ్, యు ఆర్ మై హస్బెండ్స్, వేర్ దేర్ ఇస్ నైదర్ మై లార్డ్ నార్ మై హస్బెండ్స్ హౌ ఆమ్ ఐ గోయింగ్ టు స్టే, ఐ విల్ నాట్ స్టే ఈవెన్ ఫర్ వన్ మోమెంట్, అండ్ షీ ఫాలోడ్ ది పాండవాస్.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి కుటుంబాన్ని ఈ పంచపాండవులు లోకానికి ఎంతైనా కూడాను కొంత లక్ష్యరూపకంగా ఒక విధమైనటువంటి యొక్క ఉదాహరణంగా కూడాను గోచరిస్తూ వచ్చారు.
0: The Pandavas exhibited to the rest of the world what an ideal family could be, how the family could illustrate as an ideal example in this world.
1: దీనిని పురస్కరించుకుని పాండవులకు కృష్ణునికి ఎన్ని విధములైనటువంటి మైత్రి, ఏ విధమైనటువంటి యొక్క ప్రియము, ఎంత విధములైనటువంటి ప్రేమ వారి ఎందు గాఢంగా ఉంటున్నదో మనకి ఈ మహాభారత ఘట్టమునందు చక్కగా అర్థమవుతూ వచ్చింది.
0: When we give attention to all these incidents, we will learn the kind of maitri, the kind of compassionate friendship that existed between Krishna and Pandavas from reading the Mahabharata.
1: ఇంకా అర్జును యొక్క స్థితి చూస్తామంటే అర్జునికి ప్రాణం పోయినట్టుగా ఉంటుండాలి. కేవలం ఒక కళేబరాన్ని ఈడ్చుకుని పోతున్నాడే తప్ప తనకు ఏమాత్రం కూడాను ఎవరు ఏమి చెప్తున్నారు, ఏమి జరుగుతుండాలి, తల్లిపోయిన విచారం కూడాను అతనికి లేదు. కృష్ణుని యొక్క వియోగమే తనలో రాత్రి పగులు ఒక పిచ్చి పట్టినటువంటి వారి వలె తాను అన్నను అనుసరిస్తూ వస్తున్నాడు. కేకలు వేయటము కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ, ఇంకా వేరొక పదమే లేదు అర్జును యొక్క నోటి యందు.
0: If we look at the condition of Arjuna, Arjuna was looking like a lifeless body. He was only following his brother as if a lifeless body was being dragged behind his brother. He was not thinking even of his mother. He was not thinking of anything except Krishna, Krishna. Like a mad person, he was only crying out for Krishna, Krishna.
1: 100 సంవత్సరములు కృష్ణుడు ఎక్కడ అర్జునుడు ఎక్కడ, అర్జునుడు ఎక్కడో కృష్ణుడు ఎక్కడ. ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పార్థోదనుగ్రహ తత్ర శ్రీ విజయార్ విభూతి ధ్రువానీతి మతిర్మమ, ఈ రెండు కూడా బింబ ప్రతిబింబములుగా జీవించినటువంటి వారు.
0: ఫర్ 100 ఇయర్స్ వేర్ ఎవర్ దేర్ వాస్ కృష్ణ ది యోగీశ్వర, దేర్ వాస్ అర్జున ది బెస్ట్ ఆఫ్ మెన్, అండ్ ది ప్రెసెన్స్ ఆఫ్ యోగీశ్వర కృష్ణ అండ్ అర్జున దేర్ వేర్ ఎవర్ బోత్ ఆఫ్ దెమ్ వర్ ప్రెసెంట్ దేర్ వాస్ ప్రాస్పెరిటీ, దేర్ వాస్ వెల్త్, దేర్ వాస్ విక్టరీ, అండ్ దేర్ వాస్ మొరాలిటీ. దట్ ఈస్ హౌ దే లివ్డ్ ఫర్ 100 ఇయర్స్ యాజ్ ఇన్సెపరబుల్ పర్సన్స్.
1: కేవలం కృష్ణార్జునులకు దేహములు మాత్రమే వేరు, కానీ భావం ఒక్కటే, ప్రేమ ఒక్కటే.
0: To Krishna and Arjuna, the difference was only in their bodies. The ideas were one, the thoughts were one, the ideals were one.
1: Astinapuram nandu kani, Dwaraka nandu kani, Madura yandu kani, Krishna Arjuna bhojananiki vachinarante oka pedda tatta okkati maatrame pettedi kani rendu tattalu pettetundi kaadu Kunti.
0: Whether it was in Hastinapura or Dwaraka or Madura, if Krishna and Arjuna came to have their meal, Kunti the mother was serving a big meal in a big plate. She was never putting two different plates.
1: Rukmini kudano Dwaraka yandu tanu yematramu kudano sankochinchaka tanu kudano ivaru kalisi tirinatvanti oka reetiga Krishna Arjunulaku okka tattu yende ujjinchetvanti Rukmini kudano.
0: Rukmini also in Dwaraka never hesitated to put their meal in one plate as if she and Krishna were eating in one plate. So also Krishna and Arjuna were served their food in one common plate.
1: ద్వారకకు అర్జునుడు వచ్చినాడంటే ఇంకా రుక్మిణి సత్యభామను గోపికలను చూడటం అరుదే. కృష్ణుడు అర్జునుడు నిరంతరం కూడాను ఆ యొక్క ఈ సముద్రం తీరమునందు ఇసుక దిన్నెలపైనే తాను పవళించేటువంటి వారు. అక్కడికే ఆహారం పోయేటువంటిది, అక్కడికే రొట్టెలు అంపించేటువంటిది, అన్ని రకాలుగా కూడాను వారిరువు కూడాను ఏకాంతంగా కూడాను ఒకరి తోడపైన ఒకరు పండుకొని తాను నిద్రను కూడాను అనుభవించేటువంటి వారు.
0: If Arjuna came to Dwaraka, then Krishna was keeping constant company with Arjuna, was keeping so constant company with Arjuna, they were moving out always together. Krishna never looked at Gopikas, never looked at Radha, never looked at Satyabhama when Arjuna was there. He was spending all the time with Arjuna.
1: Karanam emanaga, Arjunudu Narottamudu, Krishnudu Purushottamudu. ఈ ఇరువురికి కూడాను ఈ లోకానికి సంబంధించినటువంటి ప్రతి మానవుడికి కూడాను ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై కేవలం ప్రజాప్రతినిధిగా వచ్చినటువంటి వాడు అర్జునుడు.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ అర్జున వాజ్ ది బెస్ట్ ఆఫ్ మెన్, బెస్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ది లార్డ్ కృష్ణ వాజ్ అన్ అవతార్ విచ్ వాజ్ ఆన్ ది హైయెస్ట్ లెవెల్.
1: వీరి ఇరువురు కూడాను నరనారాయణులే.
0: These two were typical representatives of Nara, the man, Narayana, the God.
1: నరుడు నారాయణుడుగా కావచ్చును, నారాయణుడు నరుడుగా అవతరించవచ్చు.
0: ఆన్ సమ్ ఇన్స్టెన్సెస్ మ్యాన్ ఏ హ్యూమన్ బీయింగ్ క్యాన్ బికమ్ నారాయణ అండ్ నారాయణ క్యాన్ అపియర్ ఆన్ ది ఎర్త్ యాజ్ మ్యాన్ ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: భగవంతుని యొక్క ప్రేమోన్మత్తుడైపోయి భగవంతుని యొక్క ప్రేమాధారాన్ని అనుభవించి ఆచరించి ఆనందించి తాను బోలినటువంటి సమయం నందు తానే మాధవుడుగా మారిపోతున్నాడు నరుడు.
0: When man lives in the ecstasy of the prema of God and he intoxicates himself with the love of God, man extols himself and changes himself into Narayana.
1: కాని లోకమునందు అన్యాయ అక్రమ అనాచార అసత్యములు ప్రబలమైనప్పుడు నారాయణుడే నరాకారాన్ని ధరిస్తూ వస్తున్నాడు.
0: But when there is injustice and ill will and bad luck on the earth, then God himself comes down as an avatar and becomes a human being.
1: కనుక పరమాత్మని యొక్క అనుగ్రహములకు పాత్రుడైనటువంటి యొక్క నరుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి నారాయణుడుగా మారిపోతున్నాడు. లోకములో ధర్మస్థాపన నిమిత్తమై నారాయణుడు నరుడుగా వస్తున్నాడు. కనుక నరనారాయణుడు యొక్క సంబంధమే అర్జునుడు కృష్ణుడు యొక్క సంబంధం.
0: సో ది రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ ఈజ్ వన్ వేర్ వెన్ మ్యాన్ gets the grace of God and when man can change himself into God, then he rises to the knowledge of Brahman. Brahmavit Brahmaiva Bhavati. When man acquires the knowledge and wisdom of God, he becomes God himself. On the other hand, when God comes down and takes a human form and wants to help humanity, then God comes as man. Man becomes God, God becomes man. These are the two pictures of Arjuna and Krishna.
1: Kanuka Krishna yokka viyogam cheta ee pandavulu అరణ్యములో నడుస్తూ నడుస్తూ ఎవరికి ఎవరు చెప్పుకోకుండా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణ అని ఆ కృష్ణనామంతోని అక్కడక్కడ అక్కడక్కడ మధ్య మార్గంలో వారి వారి దేహాన్ని తాళించుకుంటూ వెళ్లారు.
0: Suffering from the separation of Krishna, the Pandavas were moving, unnoticing each other in the forest, all the time uttering the name of Krishna, remembering and recollecting the name of Krishna. Each one dropped dead of his own without noticing the presence of the others.
1: ఇట్లు జరుగుతూ పోయే సమయం లోపల కొంత మధ్య మార్గంలో ద్రౌపది అలసిపోయింది. తనక ఇంకా అంత్య సమయం ఆసన్నమైంది. నాథ నాథ నాథ అని కేక వేసింది. నేను ఇంక ఈ దేహాన్ని చాలిస్తున్నాను, ఒక్క పర్యాయమైనా నీ ముఖం నేను చూస్తానని చెప్పి ప్రార్థించింది ద్రౌపది.
0: While they were moving like that in the forest, in one place Draupadi got tired. Draupadi felt that her end was nearing and Draupadi called out in one instance, "Oh Lord, my end is coming near. Let me have your vision at least once as my end is coming near."
1: Kevalamu bhautikamainatundi naathuni kosam nee prarthistunnavu. మా జగత్పతి అయినటువంటి మా నాథుని నిమిత్తమై మా ప్రాణములు అర్పితం చేస్తున్నాము. కనుక నీ నాథుడు నీకు లేరు. నా నాథుడే లోకాన్ని వదిలిపెట్టినప్పుడు ఇంకా నీ నాథుడు నీకెక్కడ? నీ గతి నీదే, ఎవరికి వారే, యమునా తీరే అన్నాడు. ధర్మజుడు ముందు మార్గం పట్టాడు.
0: ధర్మజ సెడ్, ద్రౌపది, యు ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ యువర్ హస్బెండ్స్, యువర్ లార్డ్స్ ఇన్ ది మెటీరియల్ సెన్స్ ఆఫ్ ది వర్డ్, బట్ హూ ఇస్ యూ? హూ ఆర్ వీ? హూ ఇస్ యువర్ హస్బెండ్? అవర్ ఓన్ లుక్ అవుట్ వీఆర్ సీయింగ్ ఆఫ్టర్. యూ బెటర్ లుక్ అవుట్ యువర్ ఓన్ సేఫ్టీ అండ్ యువర్ వెల్ఫేర్. యూ థింక్ ఆఫ్ ది లార్డ్. నో లాంగర్ నీడ్ యూ థింక్ ఆఫ్ యువర్ హస్బెండ్స్ ఇన్ ది మార్టల్ సెన్స్ ఆఫ్ ది వర్డ్.
1: లోకనాథుడు, జగన్నాథుడు, విశ్వనాథుడు, పవిత్రమైనటువంటి యొక్క ఈ జీవననాథుడైనటువంటి యొక్క ప్రాణనాథుడైనటువంటి ఈ కృష్ణుణ్ణి కోల్పోయినటువంటి మాకు నీ నాథుడి యొక్క సంబంధం నీకెందుకు?
0: We have lost the Lord of the universe. We have lost the Lord of everything. And in that condition, why do you think of your husbands? How are we concerned with you? How are you concerned with us?
1: Kanuka ee vidhamainatundi yokka aavedan lopala, ee vidhamainatundi pandavula yokka tyagam lopala, pandavulaku krishnunaku enni vidhamainatundi maitri, enta pavitramainatundi prema vaari iruvuri madhyalo periginato manam okka thoru vicharinchukunnappudu nijamga aa vidhamainatundi prema undadavatte ఆ కృష్ణుడు కూడా నువ్వు పాండవులకు సన్నిహితమైనటువంటి యొక్క కంటి రెప్ప వలె కాపాడుతూ వచ్చినాడు, ఇంట వెంట జంట ఉంటుండి కంటితో చూపు వలె తను చూచుకుంటూ వచ్చాడు.
0: ఇన్ దిస్ ఎడ్యుటేషన్, ఇన్ దిస్ మోమెంట్ ఆఫ్ గ్రేట్ డిస్ట్రెస్ దట్ పాండవాస్ వర్ థింకింగ్ ఓన్లీ ఆఫ్ కృష్ణ షుడ్ టీచ్ అస్ ది లెసన్ ఆఫ్ విచ్ షోస్ ది కనెక్షన్ ది ఇంటిమేట్ ప్రేమ బిట్వీన్ ది పాండవాస్ అండ్ కృష్ణ, అండ్ కృష్ణ వాస్ ప్రొటెక్టింగ్ దెమ్ బికాస్ ఆఫ్ దిస్ కనెక్షన్ అండ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రేమ యాజ్ ది ఐలిడ్స్ విల్ ప్రొటెక్ట్ అవర్ ఐస్.
1: అన్ని సమయములందు కూడా నువ్వు కృష్ణుడు వారికి అండదండలుగా కాపాడుతూ వచ్చాడు. రాజ్యము పరిపాలన చేసే సమయమునందు కానీ, రాజ్య భ్రష్టులే అరణ్యవాసము చేసే సమయంలో కానీ, అజ్ఞాతవాసమునందు చేసే సమయంలో కానీ, ఎట్టి సమయమునందు కూడాను కృష్ణుడు వాడికి నీడవలే కాపాడుతూ వచ్చాడు.
0: కృష్ణ వాజ్ ఆల్వేస్ స్టాండింగ్ యాజ్ అ సపోర్ట్ టు పాండవాస్ ఎట్ ఆల్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఫార్చూన్ అండ్ టైమ్స్ ఆఫ్ మిస్ ఫార్చూన్. వెన్ దేవర్ రూలింగ్ యాజ్ కింగ్స్ హీ స్టూడ్ బై దెమ్. వెన్ దేవర్ లివింగ్ ఇన్ ది ఫారెస్ట్ బ్యానిష్డ్ ఇన్ టు ది ఫారెస్ట్ హీ స్టూడ్ బై దెమ్. వెన్ దేవర్ లివింగ్ అన్రికగ్నైజ్డ్ ఫర్ ఎ హోల్ ఇయర్ హీ స్టూడ్ బై దెమ్. ఎట్ ఆల్ టైమ్స్ కృష్ణ స్టూడ్ బై ది పాండవాస్.
1: ఇది నిజమైనటువంటి మైత్రి అనేటువంటి దానిని లోకానికి ఆదర్శవంతంగా నిరూపించిపోయినటువంటి వాడు.
0: The meaning of the word maitri, of true compassionate friendship, this meaning of such friendship, divine friendship, was exhibited by Krishna in his acts and kindness towards Pandavas.
1: Inaati maitri chustama telling shirt lopala edaina oka 10 rupayala note kanipinchite hello hello hello hello hello anu velipotam akkada emaina rupayi kanipinchaleda goodbye cheppestam vellipothunnam idi inaati mana maitri.
0: On the other hand, if we look at the maitri or friendship of these days, then we notice that one will come as a friend of yours if he sees a 10 rupee note in the transparent terrilene cloth with the shirt. But if he does not see the 10 rupee note in your pocket, he will simply say goodbye and he will walk away from you.
1: Nijamga ee naadu maitri aneetunte vaadu untunnada, mitrudu aneetunte vaadu untunnada? Ledu ledu. Cheruvulu nindinappudu kappalu anni vachi cherutuntayi. చెరువులో నీరు ఎండినప్పుడు ఒక్క కప్పైనా ఆ చెరువులో కనిపించదు. అదే విధంగానే ఈనాడు లోకములో తెల్లగా చల్లగా ఉండినటువంటి సమయం నందు అందరిలో మనం బంధువులే, అందరూ మనకు స్నేహితులుగానే మనం వస్తుంటారు. ఏదైనా అధికారమో లేక ఇంకేమైనా ఉత్తమ స్థానమో ఉండినంత వరకు అందరూ మనవారని వస్తుంటుంటారు. ఈ యొక్క స్థానములు, ఈ యొక్క బలములు, ఈ యొక్క శక్తులు క్షీణించిపోయిన తక్షణమే ఒక్కరైనా మనకంటి చూడదు.
0: Truly, today in the world, is there true friendship that can be seen anywhere? Is there a person whom we call a true friend? No, we don't see these qualities at all. Just as when a tank is full of water, frogs come round into that tank. But when the tank becomes dry, all the frogs disappear and walk away immediately from that tank. So also, when a person has wealth, when a person is prosperous, when a person is in a position of authority, then everybody is your friend, everybody is your relation. But when that dries up, when you lose your position, authority and wealth, everyone disappears. No one comes to you as a friend.
1: బంధువులందరూ వాకిటి దాకనే వల్ల కాటికే వత్తురు, బంధ మనిషి నింబాయని ఆపద్ బంధువు భగవన్ నామమిరా. కనుక మనకు నిజమైనటువంటి బంధువు, నిజమైనటువంటి మిత్రుడు ఒక పరమాత్ముడే. అలాంటి పరమాత్ముని మైత్రి చేసి, అలాంటి పరమాత్ముని యొక్క స్నేహాన్ని నీవు అనుభవించి, అలాంటి పరమాత్ముని యొక్క ప్రేమలో నీ జీవితాన్ని అంకితం గావించుకుని పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని తిరిగి మన యొక్క భారతదేశానికి అందించేటువంటి యొక్క వీరులుగా, వీరమాతలుగా మీరు విద్యార్థి విద్యార్థినీలు తయారవుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను.
0: All the relations will continue to be our relations and will come with you only up to the entrance to the cremation ground when your body is taken for cremation. The only friend who continues to be with you even after the entrance to the cremation ground is Almighty God. He is the only true friend. All other friends will disappear as you enter the cremation ground. And so I am hoping that you will realize these sacred truths in our tradition and that you will become worthy citizens of our country. I bless you and I bring this discourse to a close.

భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం

0: దివ్య ఆత్మస్వరూపులారా, శంకరుల భక్తులైనటువంటి ఆనంద అనేటువంటి ఒక శిష్యునితో ఈ శ్లోకం ప్రారంభమైంది. అయితే ఈ ఆనందుడు అనేటువంటి వాడు మందబుద్ధుడు అవుట చేత తనతో కూడినటువంటి విద్యార్థులందరూ కూడాను ఈ మందబుద్ధికి తగినటువంటి అర్థము గిరి గిరి అని పిలుస్తూ వచ్చారు. గిరి అనగా మందబుద్ధి. అట్టి మందబుద్ధితో చేరినటువంటి ఆనందుడు కనుక ఇతనికి ఆనందగిరి అని కూడాను ఒక పేరు పెట్టినారు.
1: ఈవెన్ రెసిటేషన్ ఆఫ్ ఎ వెరీ స్మాల్ పోర్షన్ ఆఫ్ ది గీత, ఈవెన్ ఇఫ్ వీ టేక్ ఇన్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ది సేక్రెడ్ వాటర్స్ ఫ్రమ్ ది గ్యాంజెస్, ఈవెన్ ఇఫ్ వీ పెర్ఫార్మ్ ది పూజ ఆఫ్ విష్ణు వన్స్ అలోన్, టు సచ్ ఎ పర్సన్ ఎట్ ది టైమ్ ఆఫ్ హిస్ డెత్ వాట్ క్యాన్ ది లార్డ్ ఆఫ్ డెత్ యమ సే? He cannot ask him any questions. Divyatma Swarupas, Shankara had, along with his disciples, given us the Bhajagovinda. One of his principal disciples, Ananda, gave this particular verse. Ananda was a dull-minded disciple. Therefore, he was being called by his associates by the name Giri. Giri means dull-minded individual. This got attached to his name Ananda and he became Anandagiri.
0: Aite itti mandabuddhudainatvanti giri nirantaramu guru bhakti lopale munigi guru yokka sevalu maatrame talapuchu guru aagnalu sirasa vahinchi tana kaalamantayikudunu guruvunuku arpitamu cheseetvanti chittamunandu tana yokka jeevitamunu గడుపుతూ వచ్చాడు.
1: దిస్ డల్ మైండెడ్ ఆనందగిరి వాజ్ హ్యావింగ్ ది సోల్ పర్పస్ ఆఫ్ సర్వింగ్ హిస్ గురు. హీ వాజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ విత్ హిస్ గురు. దిస్ వాజ్ ది ఓన్లీ ఎయిమ్ అండ్ హీ వాజ్ సర్వింగ్ హిస్ గురు అట్ ఆల్ టైమ్స్.
0: గురువు చెంత చేరినటువంటి మిగిలినటువంటి విద్యార్థులు గురువు చెప్పినటువంటి పాఠమును సాయంకాలమునకే అప్పజెప్పి గురువు యొక్క ఆశీర్వాదములు అందుకునేటువంటి వారు. కాని గిరి అట్లు కాక గురువు చెప్పినటువంటి పాఠములు ఎన్ని నెలలైనా కూడా అప్పచెప్పడానికి సంసిద్ధుడు కాక గురువు యొక్క సేవల యందు మాత్రమే తన యొక్క కాలమును అంకితం చేస్తూ వచ్చాడు.
1: అదర్ ఫెలో స్టూడెంట్స్ హూ వర్ సిట్టింగ్ విత్ ది గురు వర్ సో అటెంటివ్ అండ్ క్లెవర్ దట్ వాట్ ఎవర్ లెసన్స్ వర్ గివెన్ టు దెమ్ దే వర్ ఏబుల్ టు గెట్ దెమ్ బై హార్ట్ and understand them and repeat them to the guru by the very evening. But Anandagiri was so dull that he could not get any of the lessons by heart or recite them as was desired. He was only spending all his time in doing service to the guru.
0: Aite guru nande tana chittamu ankitam cheyatam cheta guru anugraham kudanu konta kalamunaku atana paina prasarinchi aa guru anugraham cheta తనకు ఎక్కడ లేనటువంటి శక్తి సామర్థ్యములు ప్రాప్తించి తోటక వృత్తములనేటువంటి వాటిని గురు స్తోత్రములుగా తాను లిఖించటం చేత అతనికి తోటకుడు అనేటువంటి పేరు కూడాను అందుకున్నాడు.
1: బికాజ్ హీ వాజ్ ఎట్ ఆల్ టైమ్స్ సర్వింగ్ ది టీచర్ ది గురు, ఆఫ్టర్ సమ్ టైమ్ ది టీచర్స్ గ్రేస్ వాజ్ గివెన్ టు హిమ్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది టీచర్స్ గ్రేస్ this Anandagiri acquired an extraordinary amount of strength and he was able to give a set of verses called the Totaka verses and therefore he has been referred to as the Totaka.
0: ee Totakunu yokka lakshyamu sarva vidyalu yokka saramu aatmanveshana aneetvanti yokka satyamulo tana jeevithanni visvasinchukuntu vachadu.
1: The aim of putting up these verses, the Totaka verses, was that he would understand the essence of all disciplines and as a result he would go and understand the aspect of the Atma.
0: Migilina shishyulandaru kudanu పుస్తకంలో ఉన్నటువంటి విషయములు మస్తకంలో చేర్చుకుని మస్తకమును కూడాను ఒక పుస్తకంగా మార్చుకున్నారు. కాని ఈ తోట కూడా అట్లు కాక గురువు అనుగ్రహం అనేటువంటి యొక్క సారమును హృదయ కమలము నుండి ఏ యొక్క తుమ్మెద పోయి ఆరగించునో ఆ విధముగా గురువు యొక్క హృదయము నుంచి ఆ అనుగ్రహం అనేటువంటి మకరందాన్ని గ్రోలినటువంటి వాడుగా తయారయ్యాడు.
1: ఆల్ ఆఫ్ ద డిసైపుల్స్ వర్ సచ్ దట్ దే వర్ రీడింగ్ సో మెనీ బుక్స్ అండ్ టేకింగ్ ది కంటెంట్స్ ఆఫ్ దోస్ బుక్స్ ఇన్ టు దర్ హెడ్స్ సో మచ్ దట్ దే హెడ్ కన్వర్టెడ్ ఈచ్ వన్ ఆఫ్ దర్ హెడ్స్ ఆల్సో ఇన్ టు ఎ బుక్. బట్ ఆనందగిరి వాజ్ నాట్ లైక్ దాట్. ఆనందగిరి వాజ్ సర్వింగ్ అండ్ వాజ్ attending on the guru in such a way that he turned himself into a bee which would go and take the sweet honey inside the heart, inside the flower, the heart flower of the guru.
0: దీనిని చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగడి తన్నెడుగరు మందమతుడు.
1: This is what is described by saying that the certain people whose minds are not very sharp, they go on reading all kinds of books, but they would not acquire any knowledge.
0: Yanta chaduvu chadivi yeniti unnanu heenuni gunambu manaledu.
1: However much may one go on reading from books, whatever he may have acquired by way of study, a bad man, a person who does not understand good behavior, he can never give up his bad behavior.
0: Tarachi chaduvu chaduva takka vadame kaani purna gnanam beppudu pondaledu.
1: Such a person by going on reading books can only develop his capacity to argue. He will become argumentative. He will never acquire the necessary knowledge.
0: Chaduvu chadivi chadivi chavanganeetiki chavuleni chaduvu chaduva valiyu ani artham chesukunnadu.
1: He understood that why should he go on reading books and read such books until you reach your death. It is much better to understand such education which will not lead you to death but which will give you immortality.
0: Anduvalane taanu pavitramainatvanti bharatiya samskruti yokka rasamunu grolinatvanti bhagavad geetanu okka pari manam patinchinappudunu chaalannadu.
1: That is why Anandagiri in this verse said that Bhagavad Gita, which contains the essence of Indian culture, even if you read once a small portion of it is enough.
0: ఆకలైనటువంటి వ్యక్తికి ప్రపంచమునందు అభివృద్ధి అయినటువంటి పంటలన్నీ ఇప్పుడు తాను ఆరగించనక్కరలేదు. తన జానడు పొట్టకు పట్టెడు అన్నము చిక్కితే చాలు అనేటువంటి యొక్క లక్ష్యమునందు భగవద్గీతను అంతయునూ మనము ఉచ్చరించనక్కరలేదు, ఒక్క శ్లోకమును మనం ఆచరణలో పెడితే చాలని కూడాను ఆ తోటకుడు విశ్వసించాడు.
1: ఎ పర్సన్ హూ ఇస్ హంగ్రీ ఇన్ ఆర్డర్ దట్ హీ మే రిలీవ్ హిస్ హంగర్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ హిమ్ టు గో అండ్ ఈట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది వరల్డ్. ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ హీ హ్యాస్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్ విచ్ విల్ రిలీవ్ హిమ్ ఆఫ్ హిస్ హంగర్. ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఆనందగిరి సెడ్ that you do not have to read all the verses of Bhagavad Gita. It is enough if you take one verse out of this and understand the significance of it.
0: Intiye kaadu rogam vachinatundi vyaktiki prapanchamulo kotla koladi perlato abhirudhi ayinatundi mandulantai kudunu araginchanakkaraledu. Tana rogamunuku taginatundi okka aushadamunu okka deenini araginchite chaalu tana rogam nivaran avutundi.
1: Not only this, a man who is sick and who wants some medicine to cure his sickness, he does not have to go and take all the different kinds of crores of medicines that are available in this world. He has only to take in that appropriate medicine which will cure his sickness.
0: Adine lakshyamunu unchukoni Gita gangodakam pitva punarjanmam navidyati annadu.
1: It is in this context, and having this in his aim, he said, if one can take in the sacred waters of the Ganges, then you will acquire the necessary knowledge.
0: Neeku dahamuga undinatvanti samayamunandu oka tumbler neeru taagite chaalu ganga nadinanta kudanu pottalo posukonakkarledu.
1: When you are thirsty, all that you need to do is to take one glass of water to quench your thirst. You don't have to drink up the entire Ganges river.
0: అదే విధముగానే ఈ తోటకుడు భగవత్ అనుగ్రహం అనేటువంటి కిరణము ఒక్కటి నా హృదయం పైన ప్రసరిస్తే చాలు, సర్వశక్తిమయుడనై నేను ఈ జగత్తునికంతా కూడాను ఒక ఆత్మస్వరూపునిగా నేను నిరూపణ చేయవచ్చును అనేటువంటి దృఢ విశ్వాసము ఆ యొక్క ఆనందగిరి యందు ఉండినటువంటిది.
2: ఇన్ ది సేమ్ మేనర్ తోటక బిలీవ్ దట్ ఇఫ్ వన్ సింగిల్ రే ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ కుడ్ షైన్ ఆన్ హిస్ హార్ట్ దట్ ఈస్ క్వైట్ ఎనఫ్ ఫర్ హిమ్ టు డెమోన్స్ట్రేట్ టు ది వరల్డ్ ది నేచర్ ఆఫ్ ఆత్మ. హీ హ్యాడ్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్ దిస్ దట్ హీ బిలీవ్డ్ అండ్ ఆనందగిరి థాట్ దట్ వన్ రే ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ క్వైట్ సఫిషియంట్ ఫర్ హిమ్.
0: అట్టి దృఢ విశ్వాసం కలిగినటువంటి యొక్క శిష్యుడు ఒకటి చేతనే తోటకుని బద్రి అనేటువంటి యొక్క స్థానమునకు పీఠాధిపతిగా నియమించాడు శంకరులు. బద్రి
2: ఇట్స్ బికాస్ ది గురు హ్యాడ్ సచ్ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ డిసైపుల్ తోటక ది గురు ఎస్టాబ్లిష్డ్ ఏ పీఠ ఇన్ బద్రి అండ్ ఆస్క్డ్ తోటక టు బి ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ పీఠ.
0: శంకరుల వారికి నలుగురు ప్రత్యేకించినటువంటి ప్రథమ శిష్యులుగా ఏర్పడినారు.
2: దేర్ వర్ ఫోర్ ప్రిన్సిపల్ డిసైపుల్స్ ఫర్ శంకర.
0: పద్మపాదుడు, సురేశు, తోటకుడు, అస్తామలకుడని నలుగురు ప్రథమ శిష్యులుగా నిలిచారు. ఈ నలుగురిని మన భారతదేశమునకు నలుమూలల ఒక ఆధ్యాత్మిక అద్వైత సిద్ధాంతమును స్థాపించే నిమిత్తమై నాలుగు పీఠములుగా నియమించి నాలుగు పీఠములకు ఈ నలుగురు ప్రత్యేకమైనటువంటి శిష్యులను అధికార స్థానంలో ఉంచాడు.
2: శంకర హ్యాడ్ ఫోర్ ప్రిన్సిపల్ డిసైపుల్స్ పద్మపాద, సురేష్, తోటక అండ్ అస్థాన. ఆల్ దీస్ ఫోర్ డిసైపుల్స్ వర్ చోజన్ బై శంకర టు హెడ్ ఫోర్ ప్రిన్సిపల్ పీఠర్స్ ఆల్ ఓవర్ దిస్ కంట్రీ.
0: ఆ మండల మిశ్రుణ్ణి సురేశుడు అని కూడా పిలుస్తూ వచ్చాడు.
2: ది పర్సన్ హూస్ నేమ్ వాజ్ మండల మిశ్ర వాజ్ ఆల్సో కాల్డ్ సురేష్.
0: ఈ మండల మిశ్రుని చేత శంకరుల వారు అన్ని రకములైనటువంటి విద్యలతో తర్కములు గావించి ఆ శాస్త్రమునందు విజయమును సాధించి ఆ మండన మిశ్రునితో వేసుకున్నటువంటి పోటీని జయించి ఆ మండన మిశ్రుని అయినటువంటి గృహస్థుడైనటువంటి మండల మిశ్రునికి సన్యాసాశ్రమం కూడా అందించాడు. అతని భార్యయే ఉభయ భారతి.
2: శంకర హ్యాడ్ సెవరల్ ఆర్గ్యుమెంట్స్ విత్ మండన మిశ్ర ఆన్ వేరియస్ రిలీజియస్ మ్యాటర్స్. After having these arguments, he was victorious in the contest which he had chosen with Mandana Misra. Mandana Misra was a family man. But after these arguments and acquiring victory, Shankara gave sannyasa to Mandana Misra. Mandana Misra's wife is called Ubhaya Bharati.
0: Mandana Misra samasta shastramulu, samasta vedamulu kudanu, chakkaga grahinchinatuvanti vadu. Nijamuga atadu ఒక జ్ఞానస్వరూపుడని చెప్పవచ్చును, సర్వ విద్యా నిలయుడని కూడా అనవచ్చును.
2: మండన మిశ్ర వాజ్ అ వెరీ లెర్నెడ్ మ్యాన్. హీ వాజ్ లెర్నెడ్ ఇన్ ఆల్ ది శాస్త్రాస్, హీ వాజ్ లెర్నెడ్ ఇన్ ఆల్ ది వేదాస్. ఇన్ ట్రూత్ వీ కుడ్ రిగార్డ్ హిమ్ యాజ్ ఎ వెరీ లెర్నెడ్ పర్సన్ ఆర్ ఎ జ్ఞాని.
0: ఇట్టి పవిత్రమైనటువంటి శిక్షణను అందుకున్నటువంటి శిష్యుని యందు శంకరుల వారు అందించినటువంటి గురుబోధ ఎట్టిది అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం.
2: There is a need for us to understand clearly and know what is the kind of teaching which Shankara handed over to this sacred disciple whom he considered as a very important disciple.
0: Atti gurutvam kani eka chittulainatvanti shishyatvam kani nedu labhyamogutam lekapovata chetane itti paristhiti Bharat deshamunaku sampraptamainadi.
2: Because today we neither have such gurus as Shankara, nor do we have such single-minded disciples like Mandana Misra. This is the reason why our country has come to this particular stage.
0: Bodhalu rendu rakamulu.
2: Teaching is of two kinds.
0: Notuto cheppi, manasunu marchi, pravartana yendu imitchetuvantidi okati.
2: One of them is to teach with the mouth, and convey it to your mind and change your outlook and put you on the right path.
0: Aithe bodhinchadam cheta shravanam chesi manasunu kontha varakunu marchukotaniki prayatnam salpavachunu adi kontha aacharana leki raavatam kashtam.
2: By listening to the various teachings which one gives, one can change to some extent one's mind and one's outlook, but to put them into practice is much more difficult.
0: Inka rendava margamu తాను చేసి ఇతరులకు చూపించి చేయించేటువంటి దానికి ప్రయత్నం చేయటము రెండవ మార్గం.
2: A second kind of teaching consists in the guru himself doing certain things, show to others what has to be done and make others do what is right.
0: మనము చేయటం చేత అనుసరించేటువంటి వానికి సర్వాంగములు కూడాను అందులో లయమునొచ్చేటువంటి యొక్క సద్బుద్ధి కూడాను కలుగుతుంది. చెప్పటం చేత కేవలము శ్రోత్రములు మాత్రమే ఆనందపడి హృదయం వరకు చేర్చి తదుపరి దానిని అంతర్ధానమవుతుంది.
2: బై ది గురు టేకింగ్ ది సెకండ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అండ్ దట్ ఈస్ హిమ్సెల్ఫ్ డూయింగ్ అండ్ అదర్స్ వాచ్ హిమ్ డూ ఎ థింగ్ లైక్ దట్ విల్ ఇన్వాల్వ్ ది ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ ఆర్గన్స్ ఆఫ్ ది డిసైపుల్ being attentive and therefore there is some strength in this method of teaching. On the other hand, if one teaches only by word of mouth, the ears are only attentive. Other organs do not get involved in the process of teaching and learning.
0: Aithe Shankarulu varu tana shishyulu maha buddhi kushalatato erparchinatvanti shlokamulanu taanu sulabhanga angikarinchaka prati shlokamunaku antararthamu emito తన యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసుకోవటానికి కూడాను పరీక్షిస్తూ వచ్చాడు శిష్యులను.
2: శంకర డిడ్ నాట్ రెడీలీ అక్సెప్ట్ ది వర్సెస్ దట్ హ్యాడ్ బీన్ కంపోజ్డ్ బై హిస్ డిసైపుల్స్. హీ యూస్ టు ఎగ్జామిన్ ది డిసైపుల్స్. హీ యూస్ టు ఆస్క్ ఫర్ ది ఇన్నర్ మీనింగ్ దట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ది వర్డ్స్ బిఫోర్ హీ అక్సెప్టెడ్ దీస్ వర్సెస్ ఆఫ్ హిస్ డిసైపుల్స్.
0: ఆనందగిరిని దగ్గర పిలిచి, గిరి, కించిత్ భగవద్గీత పఠనము అన్నావు, భగవద్గీత కొంచెము చదివితే చాలని చెప్పావే, ఇంత 700 శ్లోకములుగా ఉన్నటువంటి భగవద్గీతను కొంచెము చదివితే చాలని చెప్పావు, దీని ఉద్దేశం ఏమిటి? కొంచెం చదివితే నీ యొక్క మనస్సు సంస్కరింపబడుతుందా, లేక నీ హృదయము కొంతవరకు నువ్వు పరిశుద్ధమవుతుందా, లేక భగవద్గీత యందున్నటువంటి సర్వశాస్త్రముల యొక్క సారము, సర్వగమ్యముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క స్థారము కూడాను అందులో గ్రహించడానికి వీలవుతుందా, నీ ఉద్దేశం ఏమిటో తెలపమని కోరాడు.
2: Shankara called Anandagiri and addressed him, Giri, what is it you mean by saying in your verse that by reading even a small portion of the Bhagavad Gita, that would be enough to change your mind? Bhagavad Gita contains 700 verses. How can the reading of one small verse change your mind or change your heart? How is it possible that the shastras and the essence that is contained of the shastras in 700 verses be conveyed to you by reading only one single verse? Can you explain to me the inner meaning of what you said in this particular verse?
0: Anduku Anandagiri ముచ్చటైనటువంటి పలుకులు ముచ్చటించాడు. ఏమని, స్వామి, భగవద్గీత 700 శ్లోకములతో చేరినటువంటిది కనుక మొదటి అధ్యాయం నుంచి 18 అధ్యాయములు కూడా చదవండి అని చెప్పినప్పుడు మందబుద్ధులైనటువంటి నాబోటి వారు ఇంత పెద్ద గ్రంథము నేను చదవగలనా అని ప్రప్రథములోనే తాను దూరం కావచ్చును భగవద్గీతకు. కనుకనే మొట్టమొదట భగవద్గీతను చదవడానికి కొంచెమైనా ప్రారంభం చేస్తే ఆ అభిరుచి కొంతవరకు హృదయమునకు చేరి దినదినమును దానిని పఠించాలనేటువంటి అభిష్టము వారిలో కొంతవరకు అభివృద్ధి కావచ్చును. ఏ విధముగనగనగా చిన్న పిల్లవాడికి అన్నప్రాసం చేసే సమయం లోపల ఒకే తూరి అన్నము, మజ్జిగ, సాంబార్, రసం అంతా అందిస్తే తినలేడు. కనుక మొట్టమొదట తీయని పదార్థాన్ని మెత్తగా చేసి వారి నోటికి అందించినప్పుడు క్రమక్రమేణ ఆ రుచిని మరిగి తదుపరి తట్టలలో ఉన్నటువంటి పదార్థాన్ని కూడా పొట్టన వేసుకోవటానికి ప్రయత్నం చేసినట్టుగా ఈ మందబుద్ధి కలిగినటువంటి వారికి భగవద్గీత పరిచయము కొంతైనా చేస్తే ఆ భగవద్గీత యొక్క తత్వాన్ని క్రమక్రమేణ వారు అభివృద్ధి పరచుకోవచ్చుననేటువంటి ఉద్దేశంతో కించిత్ భగవద్గీత పఠనము అని రాశాను అని చెప్పాడు.
2: Anandagiri gave a very sweet reply. The reply was indeed very attractive. Anandagiri said, yes, Bhagavad Gita is a very big text. It has 700 verses. It begins with the first chapter, ends with the 18th chapter. If I had told them to read the whole of Bhagavad Gita, dull-minded people like me would simply be frightened by the fact that they have to read 700 verses and 18 chapters. They would rather go away and not even make a beginning. On the other hand, when I tell them that it is enough even if you read one verse, then they will read one verse because it is quite small, but they will develop a taste for Bhagavad Gita, and day after day, they may, of their own accord, begin to read other verses. This is like when we want to feed a small boy. When he begins to eat, we do not give him all at once food, buttermilk, sambar, and all those things in one plate. We give a small amount of soft, sweet material and give him the taste. Once he gets the taste, afterwards he will, of his own accord, develop taste for food, for buttermilk, for sambar, and he will go and take the entire food that is contained in the plate.
0: Inka Ganga Jalam Yokka Saramanu Manam Grolinappudu అది కొంచెం మాత్రమే గ్రోలాలని చెప్పావే, ఇందులో ఉన్నటువంటి భావం ఏమిటి అని కూడాను తిరిగి శంకర్ల వారు ప్రశ్నించాడు.
2: అగైన్ శంకర ఆస్క్డ్ ది క్వశ్చన్, యు సెడ్ దట్ వెన్ వి వాంట్ టు టేస్ట్ గ్యాంజెస్ వాటర్ ఇట్ ఇస్ క్వైట్ ఎనఫ్ ఇఫ్ యు టేస్ట్ ఎ స్మాల్ క్వాంటిటీ, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్?
0: గంగ మహాపవిత్రమైనటువంటిది, భారతదేశ మాతృవర్తి, ప్రపంచ వ్యాప్తి పవిత్ర కీర్తిని ఆర్జించినటువంటిది గంగా మాత. ఆ గంగా జలము ఎన్ని సంవత్సరములు మనం పెట్టినప్పటికీ చెడిపోనటువంటి పదార్థము. ఇంతయే కాక ఆ జలమునందు పవిత్రమైనటువంటి కొన్ని అనగా కొన్ని ఆకుశక్తులు చేరటం చేత ఆ యొక్క జలము ఆరోగ్యమును కూడాను అందించటమే కాకుండా ఎన్ని దినములు పెట్టినప్పటికీ చెడిపోనటువంటి పదార్థముగా ఉండి ఈశ్వరుని యొక్క శిరస్సు నుండి విష్ణువు యొక్క పాదముల నుండి ఉద్భవించినటువంటి యొక్క పవిత్ర భావముతో తాను ఒక్క డ్రాప్ ఒక్క చుక్క నీరు త్రాగినప్పటికీ చాలు అనేటువంటి యొక్క ఉద్దేశంతో తాను ఈ యొక్క పదమును ఉచ్చరించాడు.
2: గ్యాంజెస్ ఈజ్ అ వెరీ సేక్రెడ్ రివర్. సో ఫార్ అస్ అవర్ కంట్రీ ఈస్ కన్సర్న్, గ్యాంజెస్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ది మదర్ టు అవర్ సెల్వ్స్. ఇట్ హ్యాస్ స్ప్రెడ్ this feeling of being a mother to our country throughout the entire world. It has established our reputation and our traditions have been valued on account of the Ganges. Moreover, we know that the water from Ganges can remain unspoiled over any length of time. If we drink this water, it is so sacred and it contains certain elements that they give us the health and the strength. It comes from the head of Ishvara. It comes from the Vishnupada. This has such sacred history that even if you take one drop of this Ganges water, it is good enough. That is why I have said so.
0: Trikala Triloka Trigunamli Yandu Kudanu Sajeevamainatvanti Swarupamulo Pravahinchetvanti Yokka Pavitramainatvanti Ee Ganga Anaga Swargamunandu Mandakini Aneetvanti Peruto Bhulokamunandu భగీరథి అనేటువంటి పేరుతో, పాతాళ లోకమునందు భోగవతి అనేటువంటి పేరుతో ఒకే గంగా ప్రవహిస్తూ ఉంటుండాలి. అనగా భూత భవిష్యత్ వర్తమానములు యందు కాని ఇంకా కొన్ని రకములైనటువంటి యొక్క ఉత్తమ మధ్యమ అధమ లోకములందు కాని సత్వ రజో తమో గుణములు యందు కాని ఏకత్వంగా ప్రవహించేటువంటి యొక్క భారతీయ సంస్కృతియే మహా పవిత్రమైనటువంటి గంగా ప్రవాహము అని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుతో చెప్పాడు.
2: నాట్ ఓన్లీ దిస్, అట్ ఆల్ ది త్రీ పాసిబుల్ టైమ్స్ ఇన్ ఆల్ ది త్రీ పాసిబుల్ వర్డ్స్ విత్ ఆల్ ది త్రీ పాసిబుల్ క్వాలిటీస్ డస్ దిస్ సీక్రెట్ గ్యాంజెస్ రివర్ ఫ్లో. వెదర్ ఇట్ ఈస్ ఇన్ ది హెవెన్, ఇట్ ఫ్లోస్ విత్ ది నేమ్ ఆఫ్ మందాకిని. ఆన్ ది ఎర్త్ ఇట్ ఫ్లోస్ విత్ ది నేమ్ ఆఫ్ భాగీరథి. వేర్ యాజ్ ఇన్ ది Netherlands or in Patala, it flows with the name of Bhogavati. With these three different names, it is the same river which is flowing either in heaven or on earth or in Patala. Similarly, whether it is the Sattvaguna or the Rajoguna or the Tamoguna, all the three gunas are contained in this river. In the same manner, whether it is in the past or the present or the future, all three possible divisions of time, it is the same river that is flowing. These are the extraordinary qualities of this Ganges river.
0: Kani ee Anandagiri yokka antarathamu intatito trupti kaaka Shankarulu varu marinta lotunaku adanni vicharistu vellaadu.
2: Shankara was not satisfied with the inner meaning that has been explained by Anandagiri. Shankara went further and began to question Anandagiri with a view to go deeper in the context of this.
0: Swarga, Madhya, పాతాళ లోకములు మూడు ఉన్నవా? ఇవి ఏ రూపంలో ఉన్నవి? మానవునికి ఏ విధంగా అనుభవానికి వస్తాయి అని కూడా మరి ప్రశ్నించాడు.
2: శంకర ఆస్క్డ్, ఇస్ దేర్ ఎ హెవెన్? ఇస్ దేర్ ఎ ఎర్త్ వేర్ పీపుల్ లివ్? ఇస్ దేర్ ఎ పాతాళ? ఇన్ వాట్ మేనర్ డస్ మ్యాన్ ఎక్స్పీరియన్స్ దీస్ త్రీ డిఫరెంట్ స్టేట్స్? శంకర ఆస్క్డ్ ఆనందగిరి.
0: అప్పుడు ఆనందగిరి, పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడాను ఏకత్వమైనటువంటి ఆత్మ దివ్యత్వంగా ప్రకాశిస్తున్నదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి స్వర్గలోకవాసిగా నేను భావిస్తున్నాను. అనగా నిరంతరము కూడాను శాంతి సుఖములతో ఆనంద స్వరూపుడై సత్యభావమును ప్రేమ కిరణముల ద్వారా ఆరగించినటువంటి యొక్క వ్యక్తిగా గుర్తించినటువంటి ఉత్తమ స్థానమే స్వర్గము అన్నాడు.
2: ఆనందగిరి గేవ్ ది రిప్లై దట్ whatever the being may be, starting from an ant going up to the very creator, one who recognizes that the atma that is present in all these beings is just one and the same, the one who recognizes at all times and is happy, he is having peace and he is in bliss, the one that recognizes this truth of oneness, he will be called the individual who is equivalent to swarga or heaven.
0: పసి పక్షు మృగ క్రిమ కీటకాదుల యొక్క భేదభావములను పురస్కరించుకుని మానవుడు ప్రత్యేకించినటువంటి ఒక వ్యక్తిగా భావించుకున్నంత వరకు కూడాను వాడు మిథ్యలోకమైనటువంటి మధ్యస్థానములకు చేరినటువంటి వాడన్నాడు.
2: సో లాంగ్ యాజ్ వన్ మేక్స్ ది డిస్టింక్షన్ బిట్వీన్ అనిమల్స్, బిట్వీన్ బర్డ్స్, బిట్వీన్ క్యాటిల్, బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ థింగ్స్ దట్ మ్యాన్ ఈజ్ ఎ సెపరేట్ సిగ్నిఫికెంట్ అండ్ డిస్టింక్టివ్ బీయింగ్ సెపరేట్ ఫ్రమ్ అనిమల్స్ అండ్ బర్డ్స్, హీ విల్ బిలాంగ్ టు ది ప్లేస్ వేర్ హ్యూమన్ బీయింగ్స్ లివ్, ది మర్త్యలోక.
0: ఇంకా పాతాళ లోకం అనేటువంటి దానికి చక్కని ఆధారాన్ని అందించాడు. మానవత్వమునే మరచి కేక ప్రకృతి యొక్క తత్వాన్ని కూడాను విస్మరించి వేదశాస్త్ర ఇతిహాస ప్రమాణములను ఏమాత్రము కూడా లెక్కించక తన యొక్క స్వార్థమునే లక్ష్యమునందుంచుకుని తన జీవితమే ఆధారమనేటువంటి యొక్క మార్గమునందు ప్రవర్తించేటువంటి వారు అందరూ కూడాను పాతాళ లోకవాసులేను అని కూడాను తాను ప్రబోధించాడు.
2: He then went on to say that if an individual forgets the human nature in him, he becomes an animal, he forgets the world, he does not pay any heed to the Vedas or to the Shastras, he is fully and entirely selfish, he lives for himself, such people will be in the Patala.
0: Kana prati okka vishayamunandu kudanu manasunu yokka bhavamullone ee yokka sthanamulanta kudanu హెచ్చు పల్లములనేటువంటివి మనకు కనిపిస్తూనే ఉంటుంటాయి. మానవుని యొక్క దేహము ఏ రకముగా హెచ్చు పల్లములుగా ఉంటుండదో దానిలో నివసించేటువంటి మనస్తత్వం కూడాను అదే హెచ్చు పల్లములుగానే ఉంటుంటుంది. మనసు మనిషి హెచ్చు పల్లములు లేనటువంటిది లోకములో మనకు కనిపించదు.
2: ఆల్ అవర్ ఐడియాస్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ మైండ్ జస్ట్ లైక్ అవర్ బాడీ, యూ ఫైండ్ హై అండ్ లో, యూ ఫైండ్ థింగ్స్ బీయింగ్ హై అండ్ లో. సో వీ హ్యావ్ టు కన్క్లూడ్ either for a man's mind or for a man's behavior there is always high and low, it is not an even thing.
0: Oke manavuni yandu sattva rajas tamo gunamulu moodu kudanu nivasistu aaya samayamunu puraskarinchukoni aaya gunamulu vijrinbinchutu undatamu manavuniki nityanubhavamlo satyamainatundi swaroopamulu.
2: It's a matter of daily experience to man. It is something which everyone understands that in him these three kinds of gunas, sattva, raja, tamo, are all present, and depending upon the time, depending upon the circumstances, what comes up will be decided by the environment. It may be a mixture of all these three gunas.
0: Anaga anandamuga sukhamuga undinatvanti samayam lopala sattvikamainatvanti shanta bhavamulu manavuniki కొంతవరకును పైకి రావటం, తిరిగి తన అభిష్టమునకు విరుద్ధమైనటువంటి యొక్క క్రియలు జరిగినప్పుడు తాను ఉద్రేకవంతుడై తన యొక్క మానవత్వాన్ని కూడాను మరచి కొంతవరకును ఆవేశములకు గురి కావటము, లేక పొట్ట నిండుకు మెక్కినప్పుడు ఎట్టి పరిస్థితులు ఎందుకును తాను చింతించక తాను తమోగుణ స్థితుడైపోయి అనగా చల్లగా తాను నిద్రావస్థ ఎందు చేరటము, ఒక్క మానవుని ఎందే ఈ మూడు గుణములు ఎట్టు నివసిస్తూ ఉన్నవో, ఈ మూడు గుణములకు మూడు దేహములు ఎట్టు లేకుండా ఉన్నవో, అదే విధముగానే మానవుని యందు స్వర్గ మధ్యలోకం పాతాళ లోకములనేటువంటివి కూడాను మానసిక తత్వములను పురస్కరించుకునే బయలుదేరుతూ ఉంటాయి.
2: just as when a man is indeed happy and when he is in good circumstances, his ideas too will be of the nature of sattva. His ideas will be soft. On the other hand, when something goes against his own wish, something bad happens, he gets immediately excited and the rajoguna appears. On the other hand, when he has eaten well, eaten heavily, he will slowly and quietly go to sleep and the tamoguna appears. In this way, all the three gunas are in the same man. Each guna does not have a separate body. In one body, all the three gunas coexist and they come up according to the situation and circumstances. So also, swarga, marcha, patala, the heaven, the earth and the patala, all the three are present in one and the same individual.
0: Dinine astika, yastika, ఆస్తిక నాస్తిక నాస్తిక అనేటువంటి యొక్క స్థానములు కూడాను దీన్ని విభజించినారు.
2: ది సేమ్ థింగ్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇన్ టు సో మెనీ పార్ట్స్, బిలీవింగ్, నాన్ బిలీవింగ్, బిలీవింగ్, నాన్ బిలీవింగ్ అండ్ సో ఆన్.
0: నీవు నాస్తికుడైనా కూడా నువ్వు మంచిదే కాని ఆస్తిక నాస్తికుడు మాత్రం కాకూడదన్నారు.
2: యూ మే బి ఎ నాన్ బిలీవర్, ఇట్ ఈస్ బెటర్ టు బి ఎ నాన్ బిలీవర్ దాన్ బీయింగ్ ఎ బిలీవింగ్ నాన్ బిలీవర్.
0: కనుక నీవు రెండు గుర్రముల సవారి మాత్రం చేయటానికి నీవు ఏమాత్రం కూడా నువ్వు పూనుకోకు. గుర్రం సవారి నీకు తెలియనప్పుడు నీవు గుర్రమును ఎక్కకపోయినను పర్వాలేదు, లేక ఒంటి గుర్రమును ఎక్కినా మంచిదే. రెండు గుర్రములపైన నీవు సవారి చేయటము చాలా ప్రమాదమని కూడాను ప్రబోధించాడు ఈ యొక్క శ్లోక అర్థం.
2: ఇన్ దిస్ వర్స్ ఇట్ హాస్ బీన్ కన్వేడ్ దట్ యూ షుడ్ నెవర్ రైడ్ టూ హార్సెస్. If you do not know to ride a horse, it's better not to ride a horse. If you know how to ride a horse, you should ride one horse. But it is most dangerous to ride two horses at the same time.
0: ఇది అంతయ కూడాను మానవునిలో దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ ప్రవాహమే ఈ గంగా ప్రవాహము అని. కనుక భారతదేశమునందు పవిత్రమైనటువంటి యొక్క గంగకును, మానవుని హృదయమునందు నిష్కల్మషమైనటువంటి యొక్క సత్యభావములకు ఇది సన్నిహిత సంబంధం ఏర్పడినటువంటిది. కనుక భారతీయుని ధర్మము గంగా ప్రవాహం వంటిది. కనుక అట్టి గంగా ప్రవాహం వంటి అనగా మాలిన్యం పడక, అపవిత్రము కాక, చెడిపోక, నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆకారమును ధరించేటువంటి యొక్క స్వరూపమే భారతీయ ధర్మము. ఈ యొక్క లోకమునకు గంగా స్వరూపము లోపల దిగి వచ్చినటువంటిది.
2: All this relates to the connection of man to divinity. In man, the Atma is flowing like a clear stream, in the same manner in which water is flowing as a clear stream in the river Ganges. It simply means that the Indian culture is such and it has been flowing through people like water flows through Ganges and maintains itself in a clean manner. It does not get sullied very easily. It does not get impure and it flows permanently. That is how Indian culture has been flowing in the world, like the clear water of the Ganges River.
0: Shankarulu varu andinchinatvanti ee pavitramainatvanti ratramulalo swartharahitamainatvantidi. ఏ విధముగానగా గంగా ప్రవాహము తనకు తాను ఆరగించేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోదు. మంచి ఫలవృక్షము తన ఫలములను ఆ వృక్షమే తాను ఆరగించడానికి పూనుకోదు. అదే విధముగానే మహనీయులైనటువంటి వారు వారి యొక్క సర్వశక్తులు కూడాను వారి నిమిత్తమై వినియోగపరచక లోక కళ్యాణ నిమిత్తమై త్యాగము చేసినటువంటి మహామూర్తులు.
2: The verses that have been handed over to us by Shankara are clear in the sense that they are not at all selfish. How? The Ganges River, when it flows, it does not make any attempt to enjoy the sweet water that is flowing through itself. A good tree gives you fruits, but the tree never enjoys the fruits. In the same manner, all the great maharshis and all the great people of this country have given us all their strength for the purpose of benefiting others. They have never utilized anything of their own capacity for their own benefit.
0: Inka mudavadainatvantidi Vishnu pooja okapari kavinchina atanini yamude emani సాధించును అనగా అతనిని ఈశ్వరుడిగా అయినటువంటి వాడు యముతత్వంలో చేరినటువంటి వాడు ఏమని ప్రశ్నించడానికి ఆధారం ఉంటుండాలి. కనుక అతనితో యమునికి కూడాను తర్కించడానికి ఏమాత్రం కూడాను అధికారం లేదున్నాడు. ఆ విష్ణుత్వం అనగా దాంట్లో ఉన్నటువంటి అర్థము సర్వవ్యాపకత్వమే. విష్ణుత్వాన్ని ఒక్కతూరి నీవు చింతిస్తే, అనగా సర్వవ్యాపకత్వం ఒక్కతూరి నీవు చింతిస్తే అంతే చాలు అన్నాడు.
2: ఇన్ ది థర్డ్ లైన్ ఆఫ్ ది వర్స్ ఆనందగిరి సెడ్, ఇఫ్ యూ పెర్ఫార్మ్ విష్ణు పూజ ఈవెన్ వన్స్ దెన్ యూ విల్ అటైన్ ఎ స్టేట్ వేర్ ది ఈశ్వర ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ డెత్ యమ cannot come near you, cannot ask you any question. What is it that he is going to argue with you if you are really in one with the Vishnu Puja? Vishnu stands for omnipresence. It means if you understand even once the aspect of omnipresence, Yama cannot come and argue with you at all.
0: విష్ణు అనగా కేవలము శంఖ చక్ర గదా పద్మములతో చేరినటువంటి వాడు కాదు. విష్ణుత్వం అనగా సర్వవ్యాపకత్వం.
2: The word Vishnu does not mean here in this context one who has got the usual insignia, the Shankha, Chakra, Gada and Padma. Vishnu here stands for omnipresence.
0: Ataniki roopam ledu kani ataniki swabhavam aneetvantidi madhuramainatvantidi ga untundadi.
2: He has no particular form, but his aspect, the idea associated with him is something exceedingly sweet.
0: మధురత్వమైనటువంటి యొక్క ఆనంద తత్వమే విష్ణుత్వం అనేటువంటి దానికి కూడా ఒక అర్థం.
2: ది బ్లిస్ దట్ వి విల్ ఎంజాయ్ యాజ్ ఎ స్వీట్ బ్లిస్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణు.
0: దీనికి ఆనందగిరి చక్కని ఒక ఉదాహరణను కూడా అందించాడు.
2: ఆనందగిరి గేవ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్.
0: స్వామి, బియ్యమును పిండి చేసి మనము జిక్వయో ధరించినప్పుడు దానికి ఎట్టి రుచి కూడాను మనం అనుభవించుకోవటానికి అవకాశం లేదు. లేక గోధుమలను పిండి చేసి దానిని మనం రుచి చూడటానికి నాలుగు పైన పెట్టుకున్నప్పుడు అందులో కూడాను ఏమాత్రం కూడాను రుచి మనకు చిక్కదు. ఇంకా బేడలు పిండి చేసి ఆ పిండిని మనము జిహ్వలో ధరించినప్పుడు దానికి కూడాను ఏమాత్రం కూడాను రుచి చిక్కదు. అయితే చక్కెరను బియ్యపు పిండిలో వేసి అనేక తీయనైనటువంటి పదార్థములుగా మనం చేసుకుంటూ దానికి రూపనామములు కల్పిస్తూ ఉంటున్నాము. ఇదే చక్కెరను మనము బేడల పిండిలో వేసి దానినే బూందీలని లాడని అనేక రకములుగా చేసుకున్నప్పుడు అందులో తన యొక్క స్వభావమైనటువంటి యొక్క మధురత్వం మనకు అందిస్తూ ఉంటుండాది. గోధుమ రవ్వ లోపల ఈ చక్కెరను కలపటం చేత ఇది రవ్వలాడు అనేటువంటి రీతి కింద కూడాను ఒక తయారవుతుండేసి దానిని మనం రుచి చూడటానికి నాలుగు పైన పెట్టుకున్నప్పుడు అందులో కూడాను ఏమాత్రం కూడాను రుచి మనకు చిక్కదు. ఇంకా బేడలు పిండి చేసి ఆ పిండిని మనము జిహ్వలో

0: ఈ చక్కెరను కలపటం చేత ఇది రవ్వలాడు అనేటువంటి రీతి కింద కూడా నువ్వు తయారవుతుండది. కనుక దానికి స్వభావమైనటువంటిది గోధుమలు ఎందు కాని, బియ్యమందు కాని, బెడల ఎందు కాని ఈ మధురత్వం లేకపోయినప్పటికీ ఈ మధురమును అందించేటువంటి యొక్క చక్కెర అందులో చేరటం చేత దానికి కూడా నువ్వు మధురత్వాన్ని అందిస్తూ వచ్చింది. కనుకనే విష్ణుత్వం అనేటువంటిది ఏ యొక్క జడమైనటువంటి పదార్థమునందు కూడాను మనము స్మరించటం చేత ఆ జడ పదార్థము కూడాను మధురమైనటువంటి యొక్క దైవత్వంగా కూడాను మనకు రూపొందుతుంది.
1: ఆనందగిరి సెడ్, ఇఫ్ యు టేక్ రైస్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు రైస్ ఫ్లో అండ్ పుట్ ఇట్ ఆన్ యువర్ టంగ్, యూ డోంట్ ఫీల్ ది టేస్ట్ ఎట్ ఆల్. If you take wheat, convert it into wheat flour and put it on your tongue, you don't get any taste at all. If you take some pulses and convert them into flour, put them on your tongue, you don't get any taste at all. But if you mix some sugar with either the rice flour or the wheat flour or the pulses and then make some kind of a sweet out of that, call it a laddu or call it a rava laddu or a bundi and so on, and put it on your tongue, then you get the natural sweetness given to the rice, given to the wheat, given to the pulses. Although there is no inherent sweetness in either rice, wheat or pulses, the moment you give sugar, sugar gives the taste to the rice flour and pulses as well. In the same manner, when the Vishnutva is joined, associated even to a lifeless thing in this world, then that gives you the feeling of Vishnu or omnipresence. This is how you can impart, Vishnu attitude can impart the omnipresence to lifeless things as well.
0: మనము ఆరగించేటువంటి తీపులకు అనేక రూపనామములు ఉండినప్పటికీ అన్ని తీపుల యందు కూడాను చక్కెర ఒక్కటి అనేటువంటి యొక్క సత్యం మనకు ఎట్ల మనం గుర్తిస్తున్నామో అదే విధముగానే జగత్తునందు అనేక రూపనామములు ధరించినటువంటి వ్యక్తులుగా ఉండినప్పటికీ సర్వుల యందు కూడాను విష్ణుత్వం అనేటువంటి యొక్క మధురమైనటువంటి ఆత్మతత్వము అందులో ఉండటం చేతని ఈ యొక్క ప్రేమ అనేటువంటి యొక్క స్వరూపములో ఒకరికొకరు సంబంధము, అనుబంధము, ప్రతిబంధములకు కూడాను మూల కారణమైంది.
1: Although the sweets which we make and eat in this world have many different forms and many different names, the one truth is that all of them contain sugar. Just as we realize this truth, we should also realize that in this world there are so many individuals with different forms and different names. But the one truth that is contained in all of them is the Vishnu Tattva or the Atma Tattva which is present in all of them. It is the realization of this oneness that will enable you to develop prema between one individual and another. And that is responsible for all the connections, for all the affection or for all the disaffection that will come about between one and another.
0: ఈ మధురమైనటువంటి విష్ణుత్వమును మనము కొంతవరకును విచారణ చేసి కానీ లేక పెద్దల యొక్క ప్రబోధనల వల్ల కానీ గ్రంథ పఠనం వల్ల కానీ లేక సద్గురువుల యొక్క దర్శన స్పర్శన సంభాషణల చేత కానీ ఈ మధురత్వాన్ని కొంతవరకును అర్థం చేసుకుని సర్వవ్యాపకత్వం అనేటువంటి విష్ణుత్వాన్ని కూడా గుర్తించటము వ్యక్తిత్వానికి ప్రప్రథమంలో ప్రధానమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఎ నెసెసరీ థింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ టు రియలైజ్ దిస్ స్వీట్ ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణుత్వ, దట్ ఈస్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్. Either you may realize it yourself or with the help of what the elders tell you or by reading books and shastras or by having darshana, sparshana and sambhashana of great people.
0: Itti dinini Narada varu kudanu okanoka samayamlo Krishna chintaku velli, Krishna edo oka murkhamainatundi yokka bhavamato mudattamainatundi vishwasamato బృందావన గోపికలందరూ కూడాను నీ యొక్క తత్వమును గుర్తించక పెడమార్గములు పట్టి ఏదో వారి వ్యామోహము యొక్క దీని లోపల వారు బంధితులవుతున్నారు. తమరు సెలవిచ్చిన నేనొక్కతోరి బృందావనకు వెళ్లి వారికి కృష్ణతత్వమును చక్కగా వారికి బోధించి వారి యొక్క హృదయములను జ్ఞానతత్వంగా మార్చడానికి నేను ప్రయత్నం చేయాలని సంకల్పించుకున్నాను. అందుకు తమరు ఆజ్ఞను దయచేయాలి అని ప్రార్థించాడు.
1: Narada went to Krishna and told Krishna that all the gopikas in Vrindavan seem to be having some foolish ideas about you, some irrational ideas about you. I like to go and tell them what the truth about your aspect is. They are getting

0: being unnecessarily tied up. They do not seem to understand what the main aspects of you are. Please give me permission to go and explain to the gopikas what the essence of Krishna Tattva is.
1: దీనికి కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు. అయ్యో, భక్తి యందు మూఢత్వం అనేటువంటిది ఒకటి, లేక బుద్ధిమంతుని తత్వం అనేటువంటిది ఒకటి, రెండుగా ఉన్నదా? ఈ మూఢత్వంలో ఉన్నటువంటి యొక్క ఆనందము ఈ విచారణ తత్వంలో ఏమాత్రం కూడా నువ్వు తాను విచారణ చేయటం లేదు. కాని గోపికలు మూఢులని కాని లేక గోపికలు తెలియలేనటువంటి వారని కాని ఈ నారదుడు భావించుకోవటం నారదుని యొక్క మూర్ఖత్వము, నారదుని యొక్క మూఢత్వము. అంతేకాని గోపికలకు తెలిసినంత కృష్ణతత్వము మరొక్కరికి ఎవ్వరికి కూడా తెలియదు అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి కృష్ణుడు ఈ నారదునికి గుణపాఠం నేర్చే నిమిత్తమై నారద తప్పక వెళ్లిరమ్మని ఆజ్ఞ ఇచ్చాడు.
0: కృష్ణ స్మైల్డ్ విత్ ఇన్ హింసెల్ఫ్ అండ్ హీ టోల్డ్ హింసెల్ఫ్ కెన్ దేర్ బి టూ కైండ్స్ ఆఫ్ భక్తి. In these two kinds of bhakti, one is appropriate to intelligent people and the other one is appropriate to foolish and irrational people. Narada seems to think that gopikas are foolish and irrational. Unfortunately, Narada is foolish in thinking so. There is no one who can exceed gopikas in the bhakti which they have developed. Let Narada go. I want to teach him a lesson. So Krishna said, yes, you think that gopikas are foolish. I want to teach you a lesson. I give you permission to go and tell the gopikas what you wish to.
2: Ippudu narudu raavatam cheta krishnuni yokka vaartalu emaina kuda nu telustayo emo ane uddeshamto andaru daggara cheraru. Daggara cheretappatiki narudu ee krishna tattvanni varninchadaniki poonukunnadu. Oh murkulaina gopikalara, krishna tattvam meeku teliyadu, ye shastramu kaani ఏ యొక్క వేదము యొక్క సారము కాని మీకు అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం మీలో లేదు, కనుక మీరు కూర్చోండి, మీకు కృష్ణతత్వాన్ని చక్కగా బోధిస్తాను అని చెప్పాడు.
0: As soon as Narada got the permission from Krishna, he moved on and met the gopikas. The gopikas, seeing Narada, they were very anxious to know if he has brought any news about Krishna. They all came close to him and surrounded him. Narada then said, you are foolish women. You do not know the aspect of Krishna. You are too ignorant to understand the essence of Shastras and Vedas. I will teach you, sit down, the aspect of Krishna.
1: Andulo oka gopika lechi, Narada, kalamunu vyaktham chesukuneetundi prayatnaniki neevu poonukovaddu. కృష్ణుని యొక్క వార్త ఏమైనా మా బృందావనంకు వచ్చేటువంటి యొక్క విషయం ఏమైనా ఉన్నదా లేదా అది ఒక్కటి మాత్రమే చెప్పి నీవు వెళ్లిపోమన్నారు.
0: వన్ ఆఫ్ ది గోపికాస్ గాట్ అప్ అండ్ టోల్డ్ నారద, డూ నాట్ వేస్ట్ యువర్ టైమ్. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యువర్ టెలింగ్ అస్ ఎనీథింగ్ అబౌట్ ది కృష్ణ తత్వ. హ్యావ్ యూ ఎనీ న్యూస్ అబౌట్ కృష్ణ కమింగ్ టు బృందావన్? ఇఫ్ సో టెల్ అస్, అదర్వైజ్ యూ కెన్ గో యువర్ వే.
1: అందుకు నారదుడు, గోపికలారా, కృష్ణుని యొక్క తత్వమునే మీకు ప్రబోధించే నిమిత్తమై నేను వచ్చాను, కృష్ణుని రాక విషయం నాకు తెలియదు అన్నారు. అనేటప్పటికీ గోపికలందరూ లేచి నిరంతరము మధుర మృదురమైనటువంటి యొక్క నామముతో మా కాలమును ఎంత ఆనందముగానో గడుపుతున్నాము, అట్టి ఆనందమును నీవు వ్యర్థం చేసే నిమిత్తమై మా కాలమునకు అడ్డు తగులుతున్నావు నారద. నీవు వచ్చిన దారి పట్టుకుని వెళ్ళు. మా యొక్క చిత్తముల లోపల కృష్ణుని యొక్క ప్రేమ హత్తుకుని పోయింది. అలాంటి కృష్ణునికి మాకు ఏనాటికి కూడాను ఎడబాటు రాదు, కనుక అట్ని విష్ణుత్వాన్ని మేము గుర్తించాము అని కూడాను ఒక గోపిక లేచింది. అందరూ లేచి వెళ్లిపోయారు.
0: నారద రిప్లైడ్ దట్ హీ హాస్ కమ్ దేర్ ఓన్లీ టు టీచ్ దెమ్ ఇన్ అ ప్రాపర్ మేనర్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది తత్వ ఆఫ్ కృష్ణ. He does not know anything about whether Krishna was going to come to Vrindavan and if so, when. Then the Gopika said, we are always happy and we are in bliss uttering the name of Krishna. Why do you waste our time with something else and prevent us from uttering the name of Krishna? In our minds, the Krishna Tattva has been imprinted firmly. You better go away and not waste our time.
1: Appudu Naradudu ఈ గోపికల యొక్క చిత్తము యొక్క తత్వాన్ని గుర్తించుకుని, చీచి, నేనే మూర్ఖుడను. నిరంతరము తన హృదయమునందు భగవంతుని యొక్క చింతన గావించేటువంటి యొక్క సాత్విక భావం కంటే ఇంకా కృష్ణతత్వం వేరొకటి ఉన్నదా? కృష్ణుడు సర్వవ్యాపకుడు, సర్వభూతాంతరాత్మ. అలాంటి సర్వజ్ఞత్వాన్ని గుర్తించుకోలేనటువంటి నేను వీరికి కృష్ణతత్వాన్ని బోధించటం అనేటువంటిది నా యొక్క బలహీనతే అని తనకు తాను చంపలు వేసుకుని ఈ బృందావన గోపికల యొక్క దివ్య జ్ఞానమనేటువంటి యొక్క దీపికలు లోకమునకంతా కూడాను ప్రసరించుగాక అని ఆశీర్వదించి తాను తిరిగి మధురకు వెళ్లాడు.
0: నారద కుడ్ ఈజీలీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ దట్ హిజ్ మైండ్ వాజ్ ఎ ఫూలిష్ మైండ్. He told himself, I seem to be the foolish person. The Gopikas know very well that God is present everywhere. God is in their heart. They have a sattvic feeling as a result of God being present always in their heart. The omnipresence of God has been realized by them and not by me. May this aspect, the realization of the omnipresence of God by the Gopikas, spread all over the world. And Narada left by giving that blessing.
1: వారి హృదయముల యందు కృష్ణుడు స్థిర నివాసుడై ఉండటం చేతనే ఆ గోపికలకు ఎట్టి భయము కాని ఎట్టి అభిమానము కాని ఎట్టి లోకముతో భేదభావములతో కూడినటువంటి క్రోధ తాపములు కాని వారి యందు చెలరేగేటువంటివి కాదు.
0: బికాస్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది గోపికాస్ కృష్ణ వాజ్ ఆల్వేస్ రిసైడింగ్, దీస్ గోపికాస్ నెవర్ హ్యాడ్ ఎనీ ఫియర్ ఆఫ్ ఎనీథింగ్. They were not worried about worldly matters. They never had hatred or jealousy between one another. This was because Krishna always lived in their hearts.
1: దీనిని పురస్కరించుకునే నారదుడు ఒక చిన్న శ్లోకంగా రాశాడు.
0: It is in this context that Narada wrote a small verse.
1: అత్తలు మొత్తుకున్న మరి బత్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు కోపగించరు ఎటకేగరు బీతిలో పోరు గోపికల్ పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు. అనగా ఒక పుస్తకము లోపల ఒక కాగితం పైన ఏదైనా ఒక కృష్ణుని యొక్క పిక్చర్ ఒక ఒత్తినప్పుడు ఆ యొక్క కాగితము కాని ఆ బొమ్మకు కాని వేరు చేయడానికి సాధ్యము కానట్టు రీతిగా ఈ గోపికల చిత్తం అనేటువంటి యొక్క కాగితం పైన కృష్ణ అనేటువంటి బ్లాక్ ను ఒత్తినారట. కనుక అప్పుడు చిత్తమని కాని కృష్ణుడని కాని వేరు చేయటానికి సాధ్యము కానటువంటి స్థితిలో ఉంటున్నారట. అనగా అక్కడనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి సత్యాన్ని గోపికలు లోకమునకు చాటినారు.
0: నారద ఇన్ దిస్ వర్స్ డిస్క్రైబ్ ది గోపికాస్ ఇన్ ది ఫాలోయింగ్ మేనర్. వెన్ దేర్ మదర్స్ ఇన్ లా బికమ్ యాంగ్రీ విత్ దెమ్ ఆర్ వెన్ దేర్ హస్బెండ్స్ ప్రిపేర్ టు హర్ట్ దెమ్, they do not raise their voice at all. They are not worried either at the anger of their mothers-in-law or of their husbands, because in their hearts Krishna has been imprinted in the following manner. As you would put a print of Krishna on a piece of paper, after doing that you cannot separate the print from the paper. The print and the paper go together. That is how Krishna's print and the hearts of Gopikas are inseparable. This can be explained by saying Brahmavit Brahmaiva Bhavati. One who knows Brahman, he is himself Brahman. The hearts of Gopikas are themselves Krishna.
1: అట్టి విష్ణుత్వాన్ని గుర్తించినటువంటి గోపికల యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుల వారికి చక్కగా తెలిపాడు.
0: ఇట్ ఈస్ ది ఫ్యాక్ట్ దట్ దీస్ గోపికాస్ హ్యావ్ రియలైజ్డ్ దిస్ ఆమ్నిప్రెసెన్స్ ది విష్ణుత్వ, దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ కన్వేడ్ ఇన్ ఎ వెరీ నైస్ మేనర్ బై ఆనందగిరి టు ది గురు.
1: దీనిని పురస్కరించుకునే తిరిగి ఆనందగిరి మరొక శ్లోకాన్ని కూడా తెప్పుతూ వచ్చాడు.
0: It is in this context that Anandagiri gave also another verse.
1: Yachinta bhuvi putra pautra bharana vyapara sambhashane yachinta dhanadhanya bhoga yasasam labhe sada jayate kachinta bhuvi nandanandana pada dvandara vinde chane chane chane sachinta yamaraja bhima sadana dwara prayane prabhu annadu. Anaga ye yokka dhana dhanya bhoga yasasula nimittamai enta chinta chestunnaro manavudu పుత్ర పౌత్ర భరణ వ్యాపారముల యొక్క నిమిత్తమై మానవుడు ఎంత చింత చేస్తున్నాడో ఆ కాలములో క్షణకాలము నందనందన పదద్వంద్వారా విందే క్షణే క్షణి క్షణము ఆ నందనందన యొక్క పదములపైన ఆ చింతలు చేసేటువంటి కాలములో వెయ్యింట ఒక భాగమైన ఆ క్షణకాలాన్ని ఆ చింతలో మనం పెట్టితేమా. భీమసదన ద్వారా ప్రయాణే ప్రభో భయంకరమైనటువంటి యొక్క యముని యొక్క ద్వారములు కూడాను తమంతట తామే తెరుచుకొని వారికి స్వాగతమును అందిస్తాయట. కనుక భగవత్ యొక్క భక్తి కాని, విష్ణుత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వం యొక్క సారమును కాని తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఎట్టి భయమును కాని, ఎట్టి చింతకు కాని, ఎట్టి విచారమును కాని అవకాశం లేదని కూడాను ఈ ఆనందగిరి బోధ చేశాడు.
0: ఆనందగిరి ఇన్ ది వర్స్ విచ్ హస్ జస్ట్ బీన్ రిఫర్డ్ టు సెడ్ దట్ వి స్పెండ్ సో మచ్ టైమ్ in thinking about our families, about our relations, about our children and about our grandchildren. We spend so much time and effort in thinking about the wealth that we have to amass, about the manner in which we have to keep this money and the way in which we should preserve this. If only we can spend a thousandth part of the time and effort which we put in thinking about our families, children, grandchildren, wealth and so on, about the Nandanandana, that is Krishna, and we can think of his feet, then all fears will go. For such people, even the most fearful area where Yama resides, such doors will be opened without any effort. People who have developed this aspect will have no fear at all about anything in this world.
1: ఈ కలియుగమునందు కాలము యొక్క విలువను గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు అభివృద్ధి అవుతున్నారు. కారణమేమనగా అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి యొక్క విషయ సంబంధముల కోసమై యావత్ కాలమును కాయమును కూడాను అంకితం చేసి వ్యర్థులైపోతున్నారు. కనుక ఏ యొక్క చిన్న పవిత్రమైన కార్యం చేయాలన్నప్పటికీ వారికి వ్యవధి చిక్కదు. కాని అపవిత్రమైనటువంటి యొక్క పనులు యందు దినముల తరుబడి, వారముల తరుబడి, నెలల తరుబడి కూడాను వారు జీవితాన్ని గడుపుతూ ఉంటుంటారు. ఒక్క చిన్న ఉదాహరణం, ఇలాంటి సత్సంగం ఏమైనా జరిగిందంటే, అయ్యా అర్ధగంట సత్సంగంలో నువ్వు పాల్గొనడానికి వీలుంటాదా అనేటప్పటికీ, అబ్బా అర్ధగంట రావటం ఇక్కడే, అర్ధగంటకి నాకు టైం లేదు అంటారు. కానీ క్లబ్లో పోయి 6 గంటల నుంచి కూడాను తెల్లవారుజామున 3 గంటల వరకు కూడాను పేకాట ఆడటంలో వాళ్ళకి నిద్ర కూడా రాదు. ఇంతే కాకుండా మనము ఒక చిన్న ఒక ఇంచి శాలిగ్రహాన్ని మనం ఒక స్పూనుడు నీరుతో అభిషేకం చేయవయ్యా అంటే, ఆహా అది నాకు టైం లేదు, చిన్న శాలిగ్రహానికి స్పూనుడు నీరు పోయడానికి మాత్రమే వ్యవధి లేదంటారు. కానీ దున్నపోతలను నీరు పోసి బాగా కడిగి కడిగి కడిగి కడిగి శుభ్రం చేయడానికి పూనుకుంటారు. వీడి తలవ్రాత ఆ రీతిగా ఉంటుంటాది. కనుకనే మంచి కార్యముల యందు ఏమాత్రము కూడాను ఇచ్చే శక్తి కలగదు, చెడ్డ కార్యము లోపల మహా ఉత్సాహమైనటువంటి శక్తి కూడాను కలుగుతూ ఉంటుంటాది. అందువలననే మొన్న కూడాను నేను చెప్పాను, సత్యం జన విరోధాయ, అసత్యం జనరంజనం. సురా విక్రేయతే స్థానే దద్యాధికం క్షీరం గృహే గృహే అన్నారు. అనగా మనము పాలు పెరుగు అనేటువంటి వారు ఇంటింటికి తెచ్చి అమ్మినప్పటికీ మాకు వద్దులేండి వెళ్ళండి అంటారు. కానీ ఊరికి దూరంగా పెట్టుకున్నటువంటి మద్యపానం దగ్గరికి వీళ్లు కాళ్లతో నడిచి ఒక విధమైనటువంటి ఒక శమలైనా పడి అక్కడికి వెళ్లి ఆ చెడగొట్టేటువంటి ఒక పదార్థాన్ని గ్రోలి వస్తుంటారు. కనుక మానవుని యొక్క తత్వం అనేటువంటిది సత్యమేమిటి, అసత్యమేమిటి, మానవుని యొక్క జీవితం లోపల ఇది ఏది మంచిది, ఏది ఉపేక్ష, ఏది అపేక్ష అనేటువంటి యొక్క విచారణ శక్తి శూన్యం కావటం చేతని మానవుడు కేవలము ఒక మానవత్వానికి సైగినటువంటి గౌరవాన్ని అందించలేకపోతున్నాడు.
0: ఇన్ దిస్ కలియుగ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ కమింగ్ అప్ హూ డూ నాట్ నో అండ్ రియలైజ్ ది వాల్యూ ఆఫ్ టైమ్. We spend so much time after going to fulfill our worldly desires. We do not find any time to do good things. We are willing to spend days, weeks, and even months in trying to do bad things. When someone comes and tells you to do something good, you say you have no time. For example, if someone comes and says, participate in a satsang like this for 30 minutes in the day, you say that you have no time. But you are willing to go to a club and spend the time in the club from 6 p.m. to 3 a.m. even if you do not have 30 minutes time for a good thing. In a house, if someone suggests that you have a spoonful of water and do abhishekam to a saligram, the general reply is, oh, there is no time for doing this. But they are willing to go and wash the buffaloes outside with water, however large the surface for washing may be. This is their misfortune. For good things, we have no faith and we have no time. For doing bad things, we have faith and we have strength. That is why I said the other day that truth is something which is not welcomed by people generally. Untruth they are willing to accept readily. For example, if someone is selling intoxicating liquids like toddy, even several miles away from your house, you are willing to walk all the way and pay a high price for it and drink the toddy. But if someone comes to your own house, wants to sell buttermilk or curd at cheap price, you would not look at it. This is the position by which man has mixed up truth and untruth. Man is not able to decide what is good and what is bad. That is the reason why we have landed ourselves into this pitiable position.
1: Kanuka manamu satya satyamulu yokka vishayanni manam gurtinchukoni ee vishtuttvam aneetundi yokka sarva vyapakatvanni kudanu manam kontha varakunu anubhavinchukotaniki taginatundi prayatnamu salpali atti prayatnamu salipinappude mana yokka jeevitham aneetundi chakkaga manavatvaniki taginatundi arthanni kudanu andistundi. అట్లు కాకుండా ఏదో సంసార సంబంధమైనటువంటి బాధ్యతలు అనేకంగా ఉన్నాయని, లేక వ్యవహార సంబంధమైనటువంటి బాధ్యతలు అంత అధికంగా ఉన్నాయని, ఇంకా ఉద్యోగ సంబంధమైనటువంటి యొక్క నిబంధనలు చాలా ఉన్నవని, అట్టి స్థితిలో నేను ఇట్టి సత్సంగములకు చేరడానికి సాధ్యం కాదని అనేక రకములైనటువంటి నెపమును చెప్పేటువంటి వ్యక్తులు కూడాను అనేక మంది ఉంటుంటారు. కానీ నిజముగా ఆ బాధ్యతలు ఇతన్ని బంధిస్తున్నవా, లేక ఇతనే ఆ బాధ్యతలను బంధించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడా అనేటువంటి సత్యాన్ని కూడా మనం విచారణ చేయాలి.
0: Therefore, we must make an attempt and a sincere attempt to distinguish truth from untruth. We must realize the omnipresence of God, and an attempt made like that will make our life happy and purposeful. On the other hand, many people go on complaining that they have several family responsibilities, that they have lot of work of different kinds to do, that in their profession there are certain formalities and controls. Therefore, I cannot participate in a satsang. We have to make an inquiry here and understand whether really the controls and the responsibilities and the type of work is tying him down and preventing him from participating in satsang, or whether he himself is taking all these responsibilities and tying himself by his own effort so that he may not go and participate in these satsangs.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: There is a small example for this.
1: మన భారతదేశమందు కోతులను పట్టేటువంటి ఒక విచిత్రమైనటువంటి విధానం ఉంటున్నది.
0: ఇన్ అవర్ కంట్రీ దేర్ ఇస్ ఎ వెరీ పిక్యూలియర్ మెథడ్ ఆఫ్ గెటింగ్ ఎట్ ది మంకీస్.
1: ఒక పెద్ద కడవను మాత్రం తీసుకుని వచ్చి దానికి చిన్న మూతిగా ఉండేటువంటి యొక్క కడవను తయారు చేసి ఆ కడవ లోపల కోతికి అతి ఇష్టమైనటువంటి పదార్థాలంతా పెట్టడం. అప్పుడు కోతి వచ్చి ఆ పదార్థములు తీసుకుని నిమిత్తమై చెయ్యిని తాను లోపల పెట్టి ఆ చేతి నిండుకును ఆ పదార్థములు పట్టుకోవటం చేత ఆ యొక్క చెయ్యి మరి బయటకు రాకుండా పోతుంది. అప్పుడు కోతి భ్రమిస్తుందట, ఓ లోపలెవరో నన్ను బంధించారు అని ఆ కడవను కూడాను ఎత్తుకుని పోవటానికి చేతగానటువంటి స్థితి లోపల అక్కడే తబ్బిపోతుండగా దీనిని పట్టేటువంటి వాడు వచ్చి దాన్ని తన వల్ల వేసుకుని పోతుంటాడు. ఈ రకంగా కొన్ని అభ్యాసములు జరుగుతుంటాయి.
0: This is the process of catching monkeys. You take a big pot with a small mouth, and inside the big pot you put in something, some material which is of attraction to a monkey. The monkey will see that and puts its hand inside that vessel, catches hold of a considerable amount, a handful of this material which has been kept in the pot, and tries to pull its hand out. Because the hand is full, the mouth is narrow, the hand does not come out. Then the monkey begins to think, oh, someone inside this pot is tying me up to this pot. And then it makes an attempt to carry away the pot along with its hand and move away with the pot. It's not able to do so because the pot is heavy. The man who has laid the trap then comes and catches the monkey.
1: ఈ యొక్క పాత్రలో ఎవరు ఈ కోతిని బంధించలేదు. తానే ఆ పదార్థమును అధికంగా పట్టుకోవటం చేత బంధింపబడింది. ఆ పదార్థమును విడిచినా తాను బయట వస్తుంది.
0: No one has tied up this monkey in the pot. The monkey has used its hand, taken such a lot of material which it likes, the hand has become big and it has tied itself. The moment it just lets its hand go, the grip is loosened, it can free itself.
1: అదే విధంగానే ఈ బ్రహ్మాండమైనటువంటి పెద్ద పాత్ర లోపల సంసారం అనేటువంటి చిన్న మూతిని పెట్టి అక్కడ సుఖ సంతోషం అనేటువంటి యొక్క పదార్థములు వేయటం చేత ఈ వ్యక్తి ఆ సుఖ సంతోషముల నిమిత్తమై తాను అందులో చిక్కులుకొని పోతున్నాడే కాని తాను ఏమాత్రం కూడా తనను ఆ సుఖ సంతోషములు అనేటువంటిది బంధించటం లేదు. ఈ మానవుడు తానే తానే ఆ యొక్క పదార్థముల పైన పడి బంధితుడైపోతున్నాడు. అంతేకాని ఆ పదార్థములు కాని సంసారములు కాని బాధ్యతలు కాని ఇతన్ని ఏమాత్రము బంధించటం లేదు. దానిని వదలన తాను బయటపడిపోతాడు. అందువలననే ఈ విషయ సంబంధమైనటువంటి కర్తవ్య కర్మలు మనం చేసుకుంటూ మనస్సును మాత్రము ఆ భావమునందు ఇమిడ్చకుండా చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
0: ఇన్ దిస్ మేనర్ ఇన్ దిస్ బిగ్ పాట్ ఆఫ్ దిస్ వరల్డ్ విత్ ఎ నారో మౌత్ లైక్ ది ఫ్యామిలీ వన్ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్లెజర్స్ ఆఫ్ ది వరల్డ్ యాజ్ సూన్ యాజ్ హీ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్లెజర్స్ ఆఫ్ ది వరల్డ్ హీఈస్ నాట్ ఏబుల్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్. It is not the individual, any other individual who is tying him up. His own attachment to the pleasures of the world in the narrow mouth of the family are tying him up. The moment he gives up these pleasures, he frees himself. There is no one tying him to this world. In this manner, if we want to free ourselves, we have to participate in these worldly pleasures, but not involve ourselves and keep our mind free. That is the way to be free from these bondages.
1: ఇదే బంధనకు సరి అయినటువంటి అర్థమును అందించేటువంటి గజేంద్ర మోక్షం కూడాను చక్కనిగా ఉంటుండాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ వాట్ గివ్స్ యూ ది ట్రూ మీనింగ్ ఆఫ్ బాండేజ్ దర్ ఇస్ ఎ గుడ్ స్టోరీ గజేంద్ర మోక్ష.
1: అనగా జీవితం అనేటువంటి దట్టమైనటువంటి అరణ్యములో మదగజం వంటి మనస్సు స్వేచ్ఛా విహారం సలుపుతూ ఉంటుంటుంది.
0: దిస్ మీన్స్ ఇన్ ది థిక్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్ an elephant, a wild elephant, which is the mind, which is the man's mind, it is simply roaming about in this thick forest of life.
1: ayokka dattamainatundi aranyamulo swechcha viharam salputunnatundi ee madagajam vanti manasu vishaya sambandhamainatundi daaham vestundi daniki.
0: This mind, which is roaming about like a wild elephant in our life, which is like a thick forest, it becomes thirsty. Thirsty for what? Thirsty for sensuous pleasures.
1: అట్టి విషయ సంబంధమైనటువంటి దాహం వేసినప్పుడు ఈ సంసారం అనేటువంటి కొలం లోపల త్రాగడానికని ప్రారంభిస్తుంది.
0: When this wild elephant becomes thirsty for sensuous pleasures, it begins to drink in the lake of the family.
1: అందులోపల కాలు పెట్టే తప్పటికి తాను అభిమానము అనేటువంటి ముసలి దానిని పట్టేసేసిస్తుంది.
0: ది మోమెంట్ దిస్ ఎలిఫెంట్ పుట్స్ ఇట్స్ ఫుట్ ఇన్ దిస్ లేక్ దెన్ దిస్ అటాచ్మెంట్ ఏ క్రోకడైల్ కాల్డ్ ది అటాచ్మెంట్ క్యాచెస్ హోల్డ్ ఆఫ్ ఇట్స్ లెగ్.
1: ఈ యొక్క అభిమానం అనేటువంటి యొక్క ముసలి పట్టిన తక్షణమే దాని నుంచి ఇంక ఇడిపించుకోవటానికి సాధ్యం కాదు ఈ మదగజం వంటి మనసుకు.
0: ది మోమెంట్ this attachment, the crocodile of an attachment catches hold of its leg, this wild elephant cannot free itself from this family.
1: అప్పుడు కొంత కాలము ఆ యొక్క అభిమానముతో పోరాడి పోరాడి పోరాడి కట్ట కడపడకు నీవే తప్ప నీ తప్పరం వెరుగా ఓ భగవంతుడా ఇంక నాకు ఏమాత్రం కూడా ఈ సంసారంతో అక్కరలేదు నన్ను ఎట్లయినా రక్షించి ఈ కొల నుంచి ఈ యొక్క ముసలి యొక్క బాధ నుంచి నన్ను తప్పించమని తన దృష్టిని ఈశ్వరుని వైపున మరలుస్తాడు. అప్పుడు ఈశ్వరుని దృష్టి తనపైన మరలుస్తాడు. దీనినే సుదర్శనము అన్నారు. సుదర్శనమైనటువంటి చక్రము కాదు, సుదర్శనము మంచి దృష్టి. ఈశ్వర దృష్టి ఈ యొక్క గజమునకు వచ్చిన తక్షణమే ఈశ్వర దృష్టి గజము పైన ప్రాకింది. తక్షణమే బంధ విమోచన జరిగింది.
0: With this attachment in the family, when the crocodile of attachment has caught its leg, it struggles. The elephant struggles and fights with this attachment for some time until it becomes weak. When it becomes weak, he says, "Oh God, you are the only one who can now save me. I cannot save myself. Please save me from this crocodile." And the elephant then turns its vision to God. When the elephant turns its vision to God, God's vision is also turned towards this elephant. This process is referred to as Sudarshana. Sudarshana is not a chakra which is anything separate. It is good vision. As soon as the elephant turns its vision to God, then that is called Sudarshana.
1: కనుక ఈనాడు మనము సుదృష్టి రావాలి, సుదర్శనము కలగాలి. అప్పుడే ఆ భగవంతుని యొక్క అనుగ్రహ కిరణములు కూడాను మనపైన ప్రసరించడానికి వీలవుతుంటుంటది.
0: సో టుడే వీ షుడ్ గెట్ గుడ్ విజన్ సుదర్శన, వీ షుడ్ సీ అట్ ది లార్డ్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ది లార్డ్ టు స్ప్రెడ్ హిస్ గ్రేస్ టువర్డ్స్ us.
1: నేను అధిక కాలమును తీసుకుని మీకు శ్రమ పెట్టడానికి నేను ఏమాత్రం కూడాను ఒప్పుకోను. అయితే ఇది సమయం వచ్చినది కనుక ఈనాటి శ్లోకములకు పురస్కరించుకుని దానికి సంబంధించినటువంటిది ఏంటి కనుక ఒక్క ప్రాపంచంలో గజేంద్ర మోక్షం వరకు మనం పోనక్కర్లేదు. ఒక వ్యక్తి తన జీవితమును సుఖము నుంచి తన వాంఛ నుంచి కట్ట కడపటి వరకు కూడాను ఏ విధంగా మారినాడు అనేటువంటిది స్వామి చింతనే అట్టి అనుభవానికి కూడాను ఒక ఆదర్శమైనటువంటి ఉపమానం ఉన్నది.
0: ఐ జనరలీ డు నాట్ లైక్ టు టేక్ టూ మచ్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ టాక్ టూ లాంగ్. However, since the particular verse which we have been expounding is of relevance, there is no need to go as far as the story of Gajendra Moksha in this world. There is an individual case in my own experience and in the presence of Swami himself, how he has completely changed, how he was immersed in worldly pleasures and how he had completely changed his life. I would tell you this instance.
1: 20 సంవత్సరములకు పూర్వము ఒక విద్యార్థి నా దగ్గరికి వచ్చాడు.
0: 20 ఇయర్స్ అగో వన్ స్టూడెంట్ కేమ్ టు మీ.
1: స్వామి, నేను క్లాసులో ఫస్ట్ క్లాస్ రావాలి అని ప్రార్థించాడు.
0: హీ ప్రేడ్ దట్ హీ షుడ్ కమ్ ఫస్ట్ ఇన్ హిస్ క్లాస్.
1: మంచిది నాయన, నీవు చదవలసిన రీతిగా చదవాలి, నీ ప్రయత్నం కూడా ఉంటుండాలి, తప్పక యత్న ప్రయత్నములు మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము, నీ యత్న ప్రయత్నములు పురస్కరించుకుని దైవానుగ్రహం కూడా ఉంటుంటాది, తప్పక నీ ప్రయత్నం చేయమని ధైర్యాన్ని అందించాను.
0: ఐ టోల్డ్ హిమ్ యెస్ ఇట్ ఈస్ గుడ్, ఐ గేవ్ హిమ్ కరేజ్, ఐ సెడ్ యెస్ దేర్ మస్ట్ బి యువర్ ఎఫర్ట్ ఆల్సో, ఎవ్రీ వన్ మస్ట్ మేక్ హిజ్ ఓన్ ఎఫర్ట్ అండ్ ఆఫ్టర్ మేకింగ్ ది ఎఫర్ట్ ది రిజల్ట్ ఈస్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్, బట్ ఐ గివ్ యూ ది నెసెసరీ కరేజ్, మేక్ యువర్ ఓన్ ఎఫర్ట్.
1: తదుపరి తాను పాస్ అయ్యాడు. తాను చాలా సంతోషించి రెండవ సంవత్సరము, స్వామి నేను 6 నెలల నుంచి కూడా పాస్ అయ్యి డిగ్రీ చేతిలో పట్టుకుని నేను ఉద్యోగం లేక అవస్థ పడుతున్నాను, తమరు ఎట్లయినా అనుగ్రహించి నాకు ఒక ఉద్యోగం చిక్కేటట్టు చెయ్యాలి అని ప్రార్థించాడు.
0: హీ పాస్డ్ as he desired and he came after some time and said, I have passed and I have a degree in my hands for the past 6 months. I have been going about without a job. Please give me the blessing that I shall get a job.
1: తిరిగి అతని యొక్క అదృష్టవశాత్తు ఒక నెల లోపలనే ఉద్యోగం చిక్కింది.
0: By his good luck, within 1 month he got a job.
1: తిరిగి 3 నెలలకే మరి నా దగ్గరకు వచ్చాడు. ఏమైనా ఉద్యోగం చిక్కిందా అని ప్రశ్నించాను. చాలా సంతోషంగా మంచి ఉద్యోగమే చిక్కింది స్వామి, అయితే మా ఆఫీసు లోపలనే ఒక టైపిస్ట్ ఉంటుండది, ఆమె నేను పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నాడు.
0: హీ కేమ్ బ్యాక్ టు మీ ఇన్ 3 మంత్స్ అండ్ ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ హ్యాపెన్డ్, ఆర్ యూ హ్యాపీ, హ్యావ్ యూ గాట్ ఎ జాబ్. హీ సెడ్ యెస్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇండీడ్, ఐ గాట్ ఎ జాబ్ విద్ ఇన్ 1 మంత్. ఐ హావ్ కమ్ బ్యాక్ నౌ టు టెల్ యూ దట్ ఇన్ మై ఓన్ ఆఫీస్ దర్ ఇస్ ఎ టైపిస్ట్ గర్ల్ హూమ్ ఐ వాంట్ టు మ్యారీ.
1: నాయన, మీ తల్లిదండ్రులకు ఏమైనా ఇష్టమున్నదా, లేక వారికి విరుద్ధమైనటువంటి రీతిగా పోవటం మంచిది కాదు అని అనేక రకములుగా కూడా అతనికి చాలా బోధించాను.
0: ఐ ఆస్క్డ్ హిమ్, మై డియర్ బాయ్, ఇస్ దిస్ అగ్రియబుల్ టు యువర్ ఫాదర్ అండ్ టు యువర్ మదర్? ఇట్ ఈస్ నాట్ డిజైరబుల్ దట్ యూ షుడ్ డూ సంథింగ్ విచ్ ఇస్ నాట్ అక్సెప్టెడ్ బై యువర్ పేరెంట్స్. ఇన్ సో మెనీ డిఫరెంట్ వేస్ ఐ టోల్డ్ హిమ్ ఎ ఫ్యూ గుడ్ థింగ్స్.
1: కానీ ఆ పిల్లవాడు ఏమాత్రం కూడా దారికి రాలేదు. విరుద్ధమైనా చేసుకుని పోయి ఆ యొక్క బిడ్డను పెళ్లి చేసుకోవటానికి సంసిద్ధుడై ఉంటున్నాడు. ఆ బిడ్డనే పెళ్లి చేసుకోకుని పోతే నేను ప్రాణమైనా ఈడుస్తాననేటువంటి యొక్క మూర్ఖము లోపల ఉంటున్నాడు. అట్లయినప్పుడు నేను అతన్ని చాలా ఖండించి, తిరిగి సరే నాయన, నీవు కొంత విచారించి మీ తల్లిదండ్రులు ఎట్లయినా ఒప్పించడానికి నువ్వు పూనుకో, వారి ఇష్టమైనప్పుడు తప్పక నేను కూడా ఇష్టపడతాను, నా ఆశీర్వాదములు ఎప్పుడు కూడా ఉంటున్నాయని చెప్పి పంపించాను.
0: The boy was not inclined to listen to me. he was saying that even if his parents did not agree, even if it meant his transgressing what his parents desired, he would rather marry that particular girl. He would die if he would not marry that particular girl. Under those conditions, I no doubt criticized him, but I advised him that it is better he goes and speaks to his father and mother and convince them of the situation and then only go through the marriage.
1: Sorry. ఎట్లయినా మా తల్లిదండ్రులను ఒప్పించుకుంటానని చెప్పని వెళ్లినాడు. ఇంకా తల్లిదండ్రులకు అనేక హింసలంతా పెట్టడం చేత బిడ్డ యొక్క సుఖాన్ని కోరి ఎక్కడైనా ప్రాణం తీసుకుంటాడో ఏమోని వారు కూడా నిర్బంధంగా ఒప్పుకున్నారు పాపం.
0: He went back to his father and mother, and because he brought large amount of pressure of different kinds on the father and mother, they were rather afraid that this boy might kill himself if they did not agree. Somehow or other, they said, "All right, you can go and marry."
1: సరే, మ్యారేజ్ జరిగిపోయింది. తిరిగి ఒక సంవత్సరం అయిన తర్వాత మరి ఇద్దరు కలిసి వచ్చారు.
0: మ్యారేజ్ వాజ్ ఓవర్ అండ్ ఆఫ్టర్ అబౌట్ వన్ ఇయర్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ కేమ్ టు మీ.
1: ఏమైనా పెండ్లైందా? పెండ్లైంది స్వామి, కానీ ఒక కొడుకు కావాలా అని వచ్చాడు.
0: ఐ ఆస్క్ దెమ్, ఇస్ ది మ్యారేజ్ ఓవర్ ఆర్ యూ మ్యారీడ్? దే సెడ్ యెస్, వి ఆర్ మ్యారీడ్ బట్ వి ఆర్ డిజైరస్ ఆఫ్ హావింగ్ ఎ సన్.
1: సరే, మరి 2 సంవత్సరాల తర్వాత కొడుకు కూడాను పుట్టాడు. ఈ కొడుకు పుట్టేటప్పటికీ ఆమె ఉద్యోగాన్ని వదిలిపెట్టింది పెళ్లైతానే. ఇంటిలో ఖర్చులు అధికమవుతూ వచ్చేసేసినాయి. అప్పుడు మరీ 3వ సంవత్సరం మరి నా దగ్గరకు వచ్చాడు. స్వామి, 6 ఏళ్లు అయిపోయింది నేను ఉద్యోగంలో చేరి, నాకు ప్రమోషన్ రాలేదు, ప్రమోషన్ కావాలి అని వచ్చాడు.
0: ఆఫ్టర్ 2 ఇయర్స్ దే హ్యాడ్ ఎ సన్, బట్ దెన్ యాజ్ సూన్ యాజ్ దే వర్ మ్యారీడ్ దిస్ గర్ల్ గేవ్ అప్ హర్ జాబ్ and therefore their income became less and the family was growing, expenses were growing. So after 6 years they came back to Swami and they said, expenses have been growing and how can we meet this situation?
1: Aithe aa pillavadu ee yokka prapancha sambandhamainatuvanti vishayallo murkhanga undina Swami vishayamlo maatramu chaala bhakti shraddhalato undetuvanti vaadu.
0: When he came after 6 years asking for promotion, it was evident that while in regard to these worldly matters he was somewhat foolish, yet in regard to matters relating to Swami he was having considerable faith and he was having great respect.
1: Sari tirigi nayana edo nu baadalu padutunnavu tappaku nu manchiga nu nadchukuntundala ani cheppi nenu anugrahisthanu pomani cheppanu nee adrishtam kodanu cheralani tarigi vellin tachame promotion vachindi paapam.
0: I told him that anyhow you are having your own troubles in your family, but you are a good boy, I will certainly give you my blessing, you better go back. And he went back and he got his promotion.
1: తదుపరి ఒక 5 సంవత్సరములు రాలేదు.
0: After that he did not turn up for 5 years.
1: ప్రమోషన్ వచ్చినంత కొంత కాలం లోపల మాత్రం చాలా ఆనందంగా ఉంటున్నాడు. కానీ ఈ ఆఫీసులో ఎంత ప్రమోషన్ వచ్చిందో ఇంటిలో కూడా బిడ్డల ప్రమోషన్ కూడా ఎక్కువైపోయింది. 5 మంది పిల్లలు అయిపోయారు.
0: He was quite happy for some time after he got promotion. But just as he got promotion in his office work, so also in domestic matters he was getting promotion. The number of children became 5.
1: సరే, తిరిగి 6 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చాడు. స్వామి, నాకు ఈ సంసారమే వద్దు, నేను తమ ఆశ్రమంలో ఏదైనా చిన్న పని ఇస్తే నేను ఇక్కడ పని చేసుకుంటుంటాను, సంసారం చాలా కష్టంగా ఉంటుండాది, పిల్లల పోరు నేను భరించుకోలేను, ఈ భార్య నా పైన అనేక రకములైనటువంటి నిందలు మోపి మా ఇద్దరికి కూడా ఏమాత్రం కూడా సుఖం లేకుండా ఉంటుండదని చాలా ఏడ్చుకున్నాడు.
0: ఆఫ్టర్ 6 ఇయర్స్ హీ టర్న్డ్ అప్ అండ్ హీ సెడ్, స్వామి, ఐ డు నాట్ వాంట్ దిస్ ఫ్యామిలీ అట్ ఆల్. I want to get out of this family. I want to join your ashram. These children are giving me enormous amount of trouble. The wife is quarreling with me at every time and is accusing me of one thing and another.
1: Samsaram anetvadi maha sarpanga pattukundi nannu ani annadu.
0: He said that the family had caught hold of him as if a serpent had caught hold of him.
1: అప్పుడు నేను చెప్పాను, నాయనా, నీవై నీవే కోరి ఆ సర్పాన్ని పట్టుకుంటావా లేక ఆ సర్పము నిన్ను వచ్చి పట్టిందా చెప్పమన్నాను.
0: I asked him, did you of your own accord go and catch hold of that snake or did that serpent come and catch hold of you?
1: Kanuka ee yokka chinna vayasunandu manchi cheddalu aneetundi vichachana leka vivekam shunyam aipoyi నిత్యానిత్య విషయ పరిశీలన చేయలేనటువంటి యొక్క మూర్ఖత్వంలో పడిపోయి మనం అనేక రకములైనటువంటి కష్టములకు దుఃఖములకు గురి అయిపోతున్నాం. కనుక మనం అట్టి మూర్ఖత్వానికి ఏమాత్రం కూడా నువ్వు గురి కాక దైవత్వమును విస్మరించి కొంతవరకు విశ్వసించి తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు కూడా నువ్వు గుర్తించి మన యొక్క గౌరవ మర్యాదలను కూడా నువ్వు నిలుపుకునేటువంటి యొక్క పరిస్థితికి మనము విద్యను గడుపుకోవాలి. కానీ విద్య విద్య విద్య అనుకుని కేవలం తల్లిదండ్రులను ధిక్కరించి నీతి నియమాలంతా కూడా నువ్వు విసర్జించి గౌరవ మర్యాదలను మంటగలిపి మన స్వార్థమునకే మన జీవితమును నిప్పులో వేసుకోవటానికి పూనుకోకూడదు.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ యంగ్ ఏజ్ యూ మస్ట్ లెర్న్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. You must develop the capacity to see what is true and what is untrue. You must not become foolish. You must have some respect for divinity. You must also listen to what your parents say. You must lead a respectful life. You must use the education through which you are going for the purpose of developing faith in God, for the purpose of developing respect to your parents. You should not think that the entire education is only to overthrow what your parents tell you and develop disrespect for them and become selfish, ultimately land your life into foolish troubles.
1: మన యొక్క జీవితము నీతి నిజాయితీలపైన జీవించాలి.
0: అవర్ లైఫ్ షుడ్ రెస్ట్ ఆన్ మొరాలిటీ అండ్ ట్రూత్.
1: కనుక మన జీవితము రాని రాలని, ధనము చిక్కని చిక్కకపోయిని, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. నీవు ఆ నీతి నిజాయితీని పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. కానీ మన యొక్క జీవితము లోపల గౌరవ మర్యాదలు పాడైపోయినా మన జీవితము లివింగ్ డెత్, జీవించి కూడాను తాను గతించినటువంటి వ్యక్తిగా తయారైపోతాడు.
0: అవర్ లైఫ్ మే ఆర్ మే నాట్ గో త్రూ. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు రియలైజ్ దట్ దీస్ టూ ఎసెన్షియల్స్ కాన్స్టిట్యూట్ ది బేసిస్ అవర్ లైఫ్, మొరాలిటీ అండ్ ట్రూత్. మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. యూ మస్ట్ రిమెంబర్ దట్ అన్లెస్ యూ రెస్పెక్ట్ దీస్ టూ ఎసెన్షియల్స్, మొరాలిటీ అండ్ ట్రూత్, లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్.
1: కనుక నీవు సత్య మార్గంలో ప్రవేశించి సహనము, త్యాగము, ఒక అన్యోన్యత అనేటువంటి దానిని అభివృద్ధిపరచుకుని నీ యొక్క శీలమును అనగా గుణమును ప్రధానమైనటువంటి లక్ష్యమునందు పెంచుకున్నప్పుడు తప్పక ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య, ధర్మ విద్య బ్రహ్మ విద్యల యందు కూడాను నీవు చక్కని ఒక ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారు అవుతావు.
0: యూ మస్ట్ దేర్ఫోర్ ఫాలో ది కరెక్ట్ పాత్. You must develop forbearance. You must know what sacrifice is. You must develop mutual respect. In this manner, if you can lead your life, adopting righteous conduct, that will help you in this world. Understanding Brahman, Atma, that will help you in the next world.
1: Kanuka, meeru vidyavantula ainappatikini, goppa goppa udyogamulu yelinappatikini, desamunaku nayakulaga meeru tayarainappatikini, chala santoshame. అయినప్పటికీ మీ యొక్క హృదయాన్ని మాత్రము నిరంతరము పరిశుద్ధమైనటువంటి రీతి కింద ఉండి భగవత్ అనుగ్రహానికి సరి అయినటువంటి ప్రయత్నము లోపల ప్రవర్తన లోపల మీ జీవితాన్ని అంకితం చేసుకోవాలి. ఎట్టి విద్యలు లేనటువంటి యొక్క ఆనందగిరికి గురు కటాక్షం చేత ఎట్టి మహాపండితుడుగా తయారైపోయి బద్రి ఆశ్రమానికి, బద్రి పీఠమునకు తాను అధిపతిగా కూడాను తయారయ్యాడు. కనుక గురు కటాక్షం కాని భగవత్ అనుగ్రహం కాని పొందేటువంటి అవకాశములకు మీరు సరి అయినటువంటి ప్రయత్నాలు సలిపినప్పుడు ఎట్టి దాని ఎందుకు కూడాను మనము విజయాన్ని సాధించడంలో ఎట్టి సందేహము ఉండదు.
0: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ టు సీ దాట్ యూ గెట్ ఎడ్యుకేటెడ్. ఇట్ ఈస్ సర్టన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ వెన్ యూ ఆక్యుపై పొజిషన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. యూ మే బికమ్ లీడర్స్ ఆఫ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ కంట్రీ, బట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ట్రై అండ్ కీప్ యువర్ హార్ట్ clean and pure, then you will get the grace of God. Do you see that Anandagiri, though an uneducated and foolish person, he had the grace of Guru and the grace of God. He became a big scholar and he became the head of the Badri Pitha. Thus, grace of God can do everything for you.

భక్తపరాధీన ఇహ పరములకు ఏలికవని, వెలుపల లోపల వెలుగు నీవేయని, నవ్వుల మూటవని, నటనల తోటవని, తిట్టినా దీవించినా తీరైన ప్రభువని, అడుగడుగున చేసే తప్పులు అడుగకయే క్షమించు స్వామివని ఆశపడినే వచ్చితే లోపలే ఉందువేలా, తలుపు తీసుకు వెలికి రావయ్యా సాయిదేవా.

సర్వంతర్యామి, రామనామము వలె, కృష్ణనామము వలె, శివనామము వలె రెండక్షరముల నీ సాయినామమెంత మధురమయ్యా! నీ మూర్తి వలన ఈ మత్స్యలోకమొక్కటే తరించెను, కాని నీ నామము ముల్లోకములకు తారకమయ్యే. సాయి సద్గురు,

త్రిభువన మోహన, ఎందుకయ్యా అట్లు ముఖము తప్పించుకొని తిరిగెదవు? ఒక్కసారి నీ శ్రీపాదములు తాకనిమ్మంటిని. నీవేమో ఎర్రని నిలువుటంగీతో నీ పాదములు కప్పుకొని చురచుర జూచుతూ పోతివి. ఆ నారాయణుడవే నీవైనా. అలవాటులేని ఈ అలుకేలనయ్యా సాయీశ్వరా,

సాయి పరమాత్మ. చక్కెర తీపి చక్కెరకు తెలియదు, ఆనంద రూపుడవైన నీకు ఆనందము తెలియదు, నిన్ననుభవించు భక్తులకు తెలుసు. నీకు భక్తులు కోట్ల కొలది, మాకు నీ ఒక్కడవే. నీవనుమతించినచో నీవనుగ్రహించిన వారిని కొన్ని విషయములు అడిగి తెలుసుకొందును.

ముజ్జగములకు ఏలికయైన మీకు విశ్రాంతి ఎక్కడ? ఈ బ్రహ్మాండ భారమును మోయు మీరు ఏ మరుపాటున ఏ అరక్షణమైనా పవళింతురేమో అనే ఈ లాలిక్య

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt of a divine discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. In this clip, Swami talks about the importance of educating the villagers on hygiene and encouraging them to undertake service themselves in order to keep their surroundings clean. Let's listen to his golden voice.
2: ముఖ్యంగా ఈనాడు పల్లెలు యందు చాలా అనారోగ్యమైన పరిస్థితిలో జీవిస్తున్నారు ప్రజలు. Today people are facing a number of problems and difficulties in life. అలాంటి పరిస్థితిలో మనం పల్లెలకు వెళ్లి వారికి సేవాభావం చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా బోధించి వారిని కూడా ఈ సేవల్లో పాల్గొన్నట్టు మనం ప్రవేశపెట్టాలి.
3: Under these circumstances, it would be necessary to go to the villages, explain to them what real service means, make them undertake service activity in the
2: చాలా మంది పల్లెలకు వెళ్తున్నారు, అశుభ్రమైన ప్రదేశాలను శుభ్రపరుస్తున్నారు, కొన్ని మాలిన్యంగా ఉండేటువంటి దాన్ని అంతా కూడా పరిశుద్ధం చేసి వస్తున్నారు. ఇది కేవలం ఈ రీతిగా ఎంతకాలం చేయగలం?
3: Quite a few people who are going to the villages, cleaning the roads and cleaning the dirty places, and they are returning.
2: మనం ఈ పరిశుద్ధం ఎందుకు చేస్తున్నాము?
3: For how long can you go on doing like this?
2: ఈ మాలిన్యాన్ని ఎందుకు మనం దూరం చేస్తున్నాము?
3: Why are
2: అనేటువంటి విషయము ఆ పల్లె ప్రజలకు అర్థమయ్యే రీతిగా మనం బోధించాలి.
3: ఇట్ ఈస్ నెసెసరీ టు ఎక్స్ప్లెయిన్ టు ద విలేజర్స్ ఇన్ సచ్ వే దట్ దే కెన్ అండర్స్టాండ్ యాజ్ టు వై వీఆర్ క్లీనింగ్ అప్, వాట్ ఇస్ ది నీడ్ ఫర్ హైజీన్, వాట్ ఇస్ ది నీడ్.
2: దీనివల్ల మనకు మన బిడ్డలకు అనారోగ్యం ఏర్పడుతుంది.
3: On account of such circumstances and surroundings, your children,
2: ee anarogyam valla mana jeevitham anedi chaala chinichipothundi.
3: Your children will suffer from diseases and therefore
2: mana kartavyalu mana nirvartinchukolekapothamu.
3: You would not be able to discharge your duties also.
2: Like arogyame maha bhagyamu,
3: health is wealth
2: aneetundi vishayanni vaaru chakkaga bodhinchinappudu vaare indulo praveshinchi nityamu vaaru శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
3: ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ టు ది విలేజర్స్, దే విల్ అండర్టేక్ క్లీనింగ్ యాక్టివిటీ అండ్ కీపింగ్ ది సరౌండింగ్
2: అట్లు కాకుండా కేవలము ఏ నెలకు ఒక పర్యాయము, ఏ రెండు నెలలకు ఒక పర్యాయము పల్లెల్లో చేరి మనం పరిశుద్ధం చేసినంత మాత్రం అది ప్రయోజనం లేదు.
3: ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ గో వన్స్ ఇన్ ఎ మంత్ ఆర్ వన్స్ ఇన్ 15
2: ప్రజల చేతనే ఆ పల్లెని పరిశుద్ధపరచడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
3: దేర్ ఇస్ నీడ్ ఫర్ మేకింగ్ ఎఫర్ట్ టు గెట్ ది విలేజెస్ క్లీన్ బై ది విలేజర్స్ దెమ్సెల్వ్స్.
1: Sairam, you just heard A Divine Droplet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. In this clip, Swami asserted the importance of health is wealth, and further Swami explained the importance of educating the villagers on hygiene and encouraging them to undertake service themselves in order to keep their surroundings clean. This audio clip has been taken from the discourse delivered by Bhagwan on 21st November 1988. Thank you and Sai Ram.
4: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.

కొరకు చిత్తశుద్ధిని చేకూర్చు సేవ కొరకు అంకితము చేసి చిత్తశుద్ధిని చేకూర్చు సేవ కొరకు జీవితము అంకితము చేసి

0: O man, spend your life, sacrifice your life every second in indulging in service activities so that you may purify your heart. Spend every iota of your strength, every trace of your capability and everything that you have in this life for the sake of others. Live your life for the sake of for others. And even in your last breath, keep doing seva.
1: Prema Swarupular.
0: Embodiments of love.
1: Vivida Deshamal Nundi. వివిధ భాషలతో వివిధ వేషములతో వివిధ సాంప్రదాయములతో కూడినటువంటి ఈ సమావేశము బయటికి భిన్నముగా కనిపించినప్పటికీ అందులో ఉన్నటువంటి ఏకత్వము దివ్యత్వం అనేటువంటి దాన్ని ఈనాడు మన సభకు శోభను కల్పించుతున్నది.
0: Though this conference has brought to one common place people from different countries, speaking different languages, sporting different costumes, and having different cultural backgrounds and traditions, externally, yes, there is this varied diversity. But deep within lies a fundamental unifying principle, and that is of divinity. And that again is blatantly obvious.
1: ఈనాడు లోకము అనేక సమస్యలను ఎదుర్కొనుచున్నది.
0: Today the world is beset with problems galore.
1: ఒకవైపున యుద్ధ భయం.
0: On the one hand, you have fear of war.
1: మరొక వైపున కరువు కాటుకాల భయం.
0: On the other, you are gripped from fear of drought and scarcity.
1: ఇంకొక వైపున స్వార్థపరత్వం.
0: And on a yet another front, you have the selfishness.
1: మరొక వైపున అధికార దాహం.
0: And from yet another side, you see this craze for power.
1: ఇంకొక వైపున మానవుని యొక్క దివ్యత్వమును కోల్పోయి కేవలము ఒక రాక్షసత్వంగా ప్రకటించేటువంటి యొక్క అల్లకల్లోలములు మరొక వైపున.
0: And from yet another direction, you have this tendency for man to forget his innate divinity and assume devilish qualities and become a demon in human form. And then you have ideas like regional chauvinism. Then you have problems of finance and money. Distinctions based on caste and creed and religion.
1: విద్యార్థుల అల్లకల్లోలముల మరొక వైపున ఒకటేమిటి సహస్రాధిక సమస్యలతో సతమతమైపోతున్నాడు మానవుడు.
0: వై టాక్ ఆఫ్ దిస్ లైక్ దిస్? దేర్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కన్ఫ్రంటింగ్ మ్యాన్.
1: ఈ లోకంలో ఏ పదార్థము చూచినా ఏ విషయము చూచినా భయాన్ని తన్నే గల్పించుతున్నది.
0: In this world, whichever direction you look at, whatever you perceive, it fills you with a sense of fear and anxiety.
1: కానీ ఒక్కటి మాత్రమే నిర్భయత్వాన్ని అందించుతున్నది.
0: But there is only one amongst all these that fills you with a sense of security.
1: అది ఏ వైరాగ్యం.
0: And that is detachment.
1: ఈ వైరాగ్యం అనేటువంటి అలౌకిక గుణమును సాధించకోరు మానవులు. వస్తువులు యందు వ్యక్తి దైవమునందు అనంతమైన భక్తిని అభివృద్ధి చేసుకోవాలి.
0: This detachment is an otherworldly quality. Nevertheless, man should aspire to comprehend it, understand it and make it part of himself so that he could come to realization.
1: దేహము పైన అహంకారము అభిమానము ఉండినంత వరకు కూడాను వస్తువులపైన మక్కువ ఎక్కువగానే ఉంటుంది.
0: So long as the body is given to a sense of ego and an innate fascination for itself, you would not lose hold of these material possessions.
1: ఈ మక్కు ఉండినంత వరకు మానవుని భయము ఏ కోసానా విడవదు.
0: And so long as you have this clamor for material possessions, fear would not be separated from you.
1: కనుక ఈ అలౌకిక నిర్భయత్వం అనేటువంటి వైరాగ్యమును పొందగోరు మానవుడు అద్వైతం అనేటువంటి భావం పైన విశ్వాసమును అభివృద్ధి పరచుకోవాలి.
0: So those men who seek to have a state of fearlessness in the form of this detachment should take to the path of Advaita, non-dualism.
1: అద్వైతం పైన విశ్వాసము చేరగోరు వారు అభివృద్ధి కోరగోరు వారు అనేకత్వంలోని ఏకత్వాన్ని విచారించాలి.
0: Those who wish to treat the path of Advaita in turn should try to seek this innate unity in this immense diversity.
1: ఈ ఏకత్వాన్ని విచారించగోరు వారు అభిమాన మమకారములను త్యజించాలి.
0: Those who wish to come face to face with this underlying unity should let go sense of attachment and mine and thine.
1: అభిమానమైన నేను నాది అనే ఈ సంకుచితమైనటువంటి దృక్పథమును వీడగోరు వారు సమాజ సేవలో పాల్గొనాలి.
0: And those who wish to seek this sense of detachment wherein they can let go feelings of I, mine and thine should plunge into service activities.
1: సమాజ సేవనే మానవునికి పూర్ణత్వాన్ని అందిస్తుంది.
0: Because it is service to society that confers this totality of existence on man.
1: దివ్యత్వాన్ని చేర్చుతుంది.
0: It reaches him out to divinity.
1: తన తత్వాన్ని తనకు వెలుగుచ్చుతుంది.
0: And makes him realize his own nature.
1: కనుకనే సమాజ సేవ అనేటువంటిది సామాన్యమైనటువంటి యొక్క కర్మగా మనం భావించరాదు.
0: Therefore, this idea of service to society should not be taken to be a commonplace thing.
1: ఇట్టి పవిత్రమైనటువంటి తత్వమును చిత్తశుద్ధి కలిగినటువంటి వాడే ఈ పరతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
0: This sacred idea behind this service, one who has the purity of heart alone can grasp the inner significance.
1: చిత్తశుద్ధి కలగవాలన్న కర్మాచరణలో మనం కంకణం కట్టుకోవాలి.
0: And if you wish to purify your heart, cleanse it, then you have to think about action, karma.
1: ఈనాడు మనం ఎట్టి కర్మను చేతుమో రేపు అట్టి సంస్కారం అనుభవించడానికి అధికారులమవుతాం.
0: The type of action that we indulge in today will determine what the future is going to be like.
1: నేటి సంస్కారమే రేపు అలవాటుగా మారుతుంది.
0: And the transformation that is brought about today tends to become part of our nature tomorrow.
1: నేటి అలవాటు రేపు స్వభావంగా రూపొందుతుంది.
0: Today's habit becomes our nature tomorrow.
1: నేటి స్వభావమే రేపటి గమ్యంగా మనకు లభ్యమవుతుంది.
0: And our nature today will be our destination tomorrow.
1: ఏ తర్వాత మన గమ్యము మన చేతియందే ఉన్నది.
0: Therefore, all said and done, our destination is in our hands.
1: ఎట్టి కర్మలు చేతుము అట్టి గమ్యమును మనం అందుకొందుము.
0: The type of action that we perform determines the destination that we reach.
1: గమ్యమును పొందుటకు కాని పోగొట్టుకొనుటకు కాని మన కర్మలే మూలాధారము.
0: So either to reach one's destination or fall short of it lies in one's own hands in the form of karma.
1: కర్మను పురస్కరించుకొని ఏ జన్మను చేకూరుచున్నది.
0: It is because of this idea of karma action that life also has a meaning.
1: ఎట్టి జన్మను అట్టి ధర్మంగా మనం అనుభవిస్తున్నాము.
0: The type of birth determines the dharma that we enjoy.
1: ఆ ధర్మమును పురస్కరించుకొని ఏ గమ్యమును చేరుకుంటున్నాము.
0: And this dharma in turn determines our destination, our goal.
1: కర్మ జన్మ ధర్మ గమ్యముల యొక్క తత్వము మానవుని యొక్క హస్తగతమై ఉన్నది.
0: Therefore, these ideas of karma, birth, life and the destination are very much within one's reach.
1: అయితే ఈ కర్మల యందు కూడాను కొన్ని ఊతులనము అనేటువంటి కర్మలు కూడా ఉంటున్నాయి. ఊతులము
0: But again in these actions of karma, there is a concept called ఊతుల.
1: ఊతులం
0: ఊతులం
1: ఊతులం అనగా సంస్కృత పదములో ఆత్మతత్వమును అనుభవించినటువంటి వాడు అని అర్థం.
0: What this word ఊతులం in Sanskrit means is one who has experienced this state of ఆత్మ.
1: అంతేకాక కర్మ యొక్క వాసనము అని కూడా దీనికి మరొక అర్థం.
0: There is yet another meaning attached to it, the thing that you associate with karma or action.
1: కర్మ వాసన వల్లనే మనకు జన్మలు లభిస్తున్నవి అనేటువంటి సత్యాన్ని భాగవతమునందు సప్తమ అధ్యాయములో ప్రహ్లాద చరిత్ర యందు చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ ది భాగవత ఇన్ ద సెవెంత్ ఎపిసోడ్ ఇన్ ప్రహ్లాద్ చరిత్ర వి హావ్ దిస్ కాన్సెప్ట్ దట్ ఇస్ యాక్షన్ దట్ టెన్స్ టు డిటర్మిన్ వన్స్ బర్త్.
1: అయితే వైకుంఠవాసుడైనటువంటి విష్ణు సందర్శనమును అనుభవించుకుంటున్నటువంటి జయ విజయులు రాక్షసులుగా పుట్టుటకు ఏమి కారణం?
0: Now, these two people, Jaya and Vijaya, who were guarding the entrance to the heavenly abode of the Lord, they had to be born as demons. What could be the reason for this?
1: Mahaniyuli yokka aagyalanu tiraskarinchi ahankarulai varini mahaniyulu baadha pettatam chetane ee vidhamainatunte yokka rakshasattvamunu anubhavinchadaniki oka kaaranam erpadinadu.
0: The reason why they had to assume the forms of demon was they went against the law and the injunction of the godly and the saintly ones and incurred their wrath.
1: Vaikuntha vasulainatvanti ee jayavijayulu rakshasajanmunu anubhavinchataniki kaaranam emiti?
0: Therefore these Jaya and Vijaya who were once residing in the heaven Vaikuntha, why should they have been born as rakshasas or demons?
1: Tama yokka ahankara cheryale deeniki moola kaaranam.
0: The primary cause being their own sense of ego, actions prompted by
1: taamu chesukunnatundi karmale taamu ee janmamunu anubhavinchadaniki oka aadharamaina.
0: Therefore their very actions determined the type of birth they had.
1: Rakshasa vamsham nandu janminchinatundi prahladudu mahaneeya vakyamulanu sirasa vahinchi aachaniyendu unchi aanandanni anubhavinchatam chetane rakshasa janmudainaippatikini prahladudu దైవత్వాన్ని పొందగలుగుతున్నాడు.
0: As against this Prahlada, who was very much part and parcel of the demonic clan, having been born of a rakshasa or a demon, followed and obeyed the injunctions of the elders,
1: సావహించి దానిని ఆచరించి కర్మలయందు తాను ఆనందించినటువంటి వ్యక్తులకి దివ్యత్వం ప్రాప్తించి తద్వారా మానవత్వాన్ని సార్థకం చేసుకోగలుగుతున్నాడు.
0: He obeyed and followed the injunctions of the elders. Thereby he led a life full of godliness and saintliness. This is given to everyone who follows his path.
1: Kanuka manavattu anetundi manchi cheddalaku moolakaramunu karmaluga manam bhavinchali.
0: So for whatever you experience in the form of good or bad, it's your actions alone that are responsible.
1: Konni vishayamulandu manavudu indriya nigraha nimittamai aneka cheryalanu chestunnadu.
0: Now man also at times, for the sake of curbing his senses, indulges in actions.
1: Indulo edirini taanu poorthiga anubhavinchi taanu aanandistunnadu aneetundi oka satyanni gurtinchukolekapothunnadu.
0: But he does not understand that he is immersed totally and that he is securing fully the experience of his action.
1: Karya roopamainatundi swabhavamulu ee prapanchamunandu ee maatram kodanu ee vyakti ayina kodanu visarjinchutaku veelu kaadu.
0: It is not possible for anyone in this world to discard this idea of doing something.
1: Atti paristhithulu yandu manavudu taanu anubhavinchinatundi emiti aneetundi vishayanni mottamota artham chestunnadu.
0: This being the case, everyone should ask a question: what is it that we should do first and foremost?
1: Anekatvamuloni ekatvanni manamu gurtinchadaniki konni prayatnamulu manam cheyali.
0: In order that we may see this unity in this immense diversity, we should attempt to undertake a few tasks, actions first.
1: Atti paristhithulu yende manavattam saarthakam nondutundi.
0: Only under such circumstances does one sanctify one's existence.
1: Nisvarthamainatunte seva chinnadi ainappatikini adi entayo labhadayakanga untuntadi.
0: A selfless act, however insignificant it could be, could bring to you untold benefits.
1: Komala hrudayamu leka tyaga bhavamu leka sahana tattamu leka aacharinchetundi sarva karmalu kudanu kevalam aadambaramane daristundi.
0: Not possessing a tender heart and devoid of feelings of sacrifice, tolerance and forbearance, whatever you might do, high and lofty, would have no meaning.
1: Sanuputito aacharinchinatundi karmale స్నేహాన్ని చేకూరుస్తుంది.
0: వాట్ లిటిల్ యూ డూ ఇఫ్ ఇట్ ఇస్ మోటివేటెడ్ బై సెన్స్ ఆఫ్ సింపతి బ్రింగ్స్ టు యూ ఫ్రెండ్షిప్.
1: మానవత్వంలో ఒక స్నేహతత్వం అనేటువంటిది ఒక ఆధారమైనటువంటి యొక్క మార్గం.
0: ఇన్ వన్స్ లైఫ్ హియర్ దిస్ ఐడియా ఆఫ్ ఫ్రెండ్షిప్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వన్.
1: కలిసి జీవించినప్పుడే కలుగును మోక్షం అన్నారు.
0: ఓన్లీ వెన్ యూ లివ్ టుగెదర్ డూ యూ గెట్ మోక్ష ఆర్ లిబరేషన్ ఇట్ ఈస్ బీన్ సెట్.
1: వేదమునందు సహనావవతు సహనోభవంతు సహవీర్యం కరవావై. సహనావవతు సహనౌ గుణత్తు సహవీర్యం కరవావహై. దీని యొక్క అంతరార్థం ఏమిటి? సహనావవతు అనగా మనం కలిసి పని చేస్తాం.
0: ఇన్ ది వేదిక్ ఇంజంక్షన్ దేర్ ఇస్ దిస్ స్టేట్ దట్ టుగెదర్ వీ షల్ డూ సంథింగ్.
1: కలిసి పోరాడుదాం.
0: టుగెదర్ వీ షల్ ఫైట్.
1: కలిసి జీవిస్తాం.
0: టుగెదర్ వీ షల్ లివ్.
1: ఇది దీని యొక్క అంతరార్థం.
0: This is the inner significance of this
1: Vedic. ప్రాచీన కాలం నుండి వేదము కేవలం ఒక భిన్నత్వంగా అభివృద్ధిని గావించి దాని యందు కేవలం భేదములను పెంచి ఏకత్వాన్ని విస్మరించి ప్రచారం సలుపుతున్నదనేటువంటిది ఒక దుర్వార్త.
0: There is this mistaken impression all around that right from ancient times the Vedas have assumed different contradictory forms, thereby leading mankind on paths of division and differentiation.
1: Vedam chala vishalamainatundi.
0: This is not the case.
1: Anantamainatundi.
0: They are limitless. They are very
1: broad. Deeni antaratvam anetundi kevalamu paripurnatvamto undinatundi.
0: The inner significance is full. It will give you a total picture.
1: Vedamulu indulo emattam kodunu kaanaravu.
0: There is no place in the Vedas for division and differentiation.
1: కనుకనే పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అన్నారు. అనగా మానవుల యొక్క సమూహమే ప్రధానమైనటువంటి దైవ స్వరూపం అని కూడాను నిరూపిస్తూ వచ్చింది వేదం.
0: ఇన్ ద పురుష సూక్త ఫర్ ఇన్స్టెన్స్ ఇట్ హస్ బీన్ స్టేటెడ్ కేటగారికలీ దట్ గాడ్ వెరీలీ ఈజ్ దిస్ వాస్ట్ కంగ్లామరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
1: సమాజ స్వరూపమైనటువంటి యొక్క భగవత్ స్వరూపాన్ని సేవించటమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం అని కూడా నిరూపించింది.
0: ద సొసైటీ అరౌండ్ యూ ఈజ్ వెరీలీ గాడ్ అండ్ యువర్ ప్రైమరీ టాస్క్ ఇట్ ఈస్ టు సర్వ్ గాడ్ దస్.
1: కనుక సమాజ సేవ అనేటువంటిది చాలా దైవ సేవగా మనం విశ్వసించాలి.
0: దేర్ఫోర్ సర్వీస్ టు సొసైటీ ఈజ్ వెరీలీ సర్వీస్ టు గాడ్. దిస్ ఇస్ వాట్ వీ షుడ్ ఫీల్. అండ్
1: అయితే ఈనాటి మానవుడు ఇట్టి పవిత్రమైనటువంటి అర్థమును గుర్తించుకునలేక కేవలం సంక్షిప్తమైనటువంటి భావములతో తన జీవితాన్ని కొంతవరకు వ్యక్తం గావించుకుంటున్నాడు.
0: We should be firm of this conviction. But today, man has given himself to thinking in different ways, working at cross purposes with what has been given down to him.
1: సమాజములో ప్రవేశించి కేవలం లేని దోషములను మాత్రమే తాను వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు.
0: He is part and parcel of the society, but the faults which are not there, he tends to go out of his way to seek them out.
1: మానవుని యందు ఉన్నటువంటి దుర్గుణములలో దుష్టభావం అనేటువంటిది పరదోషములో చూపటమే.
0: Out of all the qualities that one has, the most wicked is to look for shortcomings in others.
1: తన యందు ఉన్నటువంటి దోషమును గుర్తించుకొనక పరుల లేని పరులలో లేనిటువంటి దోషమును సృష్టించి తద్వారా తాను ఆనందించుటకు ప్రయత్నిస్తున్నాడు.
0: You tend to ignore your own faults. You try to seek faults in others. And you try to deride and put them down.
1: Anduke Christ kudunu cheppadu oka thori ayya nee kantilo unnatundi dulamunu neevu teesko parala kante endunnatundi okka anuvunu maatrame enduku neevu abhirudhi chestavu annadu.
0: That's why it was in this context that Jesus Christ once said, oh man, you first try and remove what is contained in your eye. Why do you go out of your way to look for that insignificant thing in the other person's eye?
1: Vemanu kudunu తప్పులన్ను వారు తమ తప్పులెరుగరు అన్నాడు.
0: ఈవెన్ వేమన సెడ్ వన్ హూ వాంట్స్ టు సీక్ ఫాల్ట్ ఇన్ అదర్స్ డస్ నాట్ థింక్ అబౌట్ ద ఫాల్ట్స్ దట్ హి హింసెల్ఫ్ హాస్.
1: తన తప్పును కొంతవరకు బయట పెట్టదలుచుకున్నటువంటి వ్యక్తి తన తప్పును తాను ముందు గుర్తించాలి.
0: ఇఫ్ యూ విష్ టు పాయింట్ అవుట్ ద షార్ట్ కమింగ్స్ ఆఫ్ అదర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రికగ్నైజ్ యువర్ ఓన్ షార్ట్ కమింగ్స్.
1: తనలో తప్పులు లేనటువంటి వ్యక్తి మాత్రమే పరుల తప్పులను మాత్రం చూడటకు అధికారి అవుతాడు.
0: వన్ హూ ఇస్ ఫ్రీ ఫ్రమ్ హిజ్ ఓన్ షార్ట్ కమింగ్స్ హ్యాస్ ఎ రైట్ టు లుక్ ఎట్ ది ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్.
1: కనుక ఇది ఒక పెద్ద దుర్గుణము.
0: సో దిస్ ఈస్ అన్ ఈవిల్ టెండెన్సీ.
1: మన సంస్థలలో పరుల దోషములను ఏమాత్రం కూడా నువ్వు పరికించకుండా చూసేటువంటి ప్రయత్నం మనకు మనం ముందంజ వేయాలి.
0: ఇన్ అవర్ ఆర్గనైజేషన్ వీ షుడ్ స్ట్రైవ్ టు సీ దట్ వి డు నాట్ లుక్ టు ద ఫాల్ట్స్ అండ్ షార్ట్ కమింగ్స్ ఆఫ్ అదర్స్.
1: దాపసరి అంటారు భక్తులను చూచి.
0: నౌ వెన్ యు లుక్ ఎట్ డివోటీస్ యు థింక్ అబౌట్ ఎగ్జిబిషనిజం.
1: షోకిల్లా అంటాడు మంచి దుస్తులను వేసుకుంటే.
0: నౌ ఇఫ్ ఎ డివోటీ స్పోర్ట్స్ ఎ గుడ్ డ్రెస్ యు సే హీస్ ఎ షో మ్యాన్.
1: మౌనంగా ఉంటే ఇతను కేవలము ఒక తెలివి తక్కువ వాడు అంటారు.
0: లైక్వైజ్ ఇఫ్ పర్సన్ రిమైన్ సైలెంట్ యు సే హీస్ డివైడ్ ఆఫ్ ఎనీ ఇంటెలిజెన్స్.
1: మాట్లాడితే ఇతను వాగుడు నోరు అంటారు.
0: Whereas if a person indulges in talking, you say he is a chatterbox.
1: అన్నింటి ఎందుకు కూడాను దోషములు చూచుటము దుష్టుల యొక్క లక్షణం.
0: So it is given to the evil ones to look for faults for everything and in everything.
1: కనుక దోషములు వెతుకుట దుష్టుల లక్షణమైతే చెప్పులు వెతుకుట కుక్క లక్షణంగా ఉంటుంటాలి.
0: That's why it is said, if it is the lot of this evil minded one to seek faults of others, it is the nature of a dog to look for slippers.
1: ఇలాంటి దుర్గుణము మానవుని యొక్క హృదయములో ప్రవేశించిన మానవుని మనస్సుని మరిపింప చేస్తుంది.
0: One such a evil trait enters man, his mind itself gets evil.
1: చెట్టుకు అరులుకున్నటువంటి తీగ చెట్టుని మరుగుపరుస్తుంది.
0: Like you have a creeper which shelters and shields from view the tree over which it has
1: అదే విధంగా మానవుని యందు అరులుకున్నటువంటి దుష్టగుణము మానవత్వాన్ని మరుగు చేస్తుంది.
0: The same manner, these bad traits that weave around man shield man from the outside view.
1: కనుక మానవుని హృదయం లోపల దుష్ట భావములు ఏమాత్రం కూడా ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: So in one's heart there should be no room for all that is bad and wicked and evil.
1: పరులను గురించి మనం ఏమాత్రం కూడా దూషణ భూషణములైనటువంటి యొక్క మాటలతో మనం వారిని నొప్పించరాదు.
0: We should never bring harm and injure the feelings of others through our words of criticism.
1: ఇతరుల గురించి మనము సునకనగా మనం మాట్లాడరాదు.
0: We should not speak meanly of others.
1: అట్టు మాట్లాడేటువంటి మాటలు కూడా మనం వినరాదు.
0: And even if somebody else were to indulge in this, we should not give our ear to that.
1: చెప్పువారి హృదయము వినువారి హృదయం కూడాను మాలిన్యమైపోతుంది.
0: Because one who talks thus, one who listens to such words, their hearts go wicked.
1: కనుక ఇట్టి సామాన్యమైనటువంటి నిత్య జీవితంలో అనుభవించేటువంటి ఈ గుణములను మనం చక్క చేసుకోవటమే సరైనటువంటి సాధన.
0: సో అ ట్రూ సాధన ఈజ్ వేర్ ఇన్ వేర్ వి ట్రై టు కర్బ్ ఈవెన్ సచ్ బేసిక్ టెండెన్సీస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఏ జపములు
1: ఏ ధ్యానములు ఏ విధమైనటువంటి భజనలు చేయకపోయినప్పటికీ ఏమాత్రము దోషము లేదు.
0: ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పెర్ఫార్మ్ జప ఆర్ సిట్ ఇన్ ధ్యాన ఆర్ డూ భజన్స్.
1: కానీ జపములు చేయుచు ధ్యానములు చేయుచు భజనలు సల్పుతూ పరల దోషములను కూడాను హృదయమునందు ప్రతిష్ఠ చేసుకున్న ఇది ఏమాత్రం కూడాను భక్తికి లక్షణం కాదు.
0: బట్ యు కీప్ డూయింగ్ యువర్ జప ధ్యాన అండ్ కీప్ డూయింగ్ భజన్స్ కీప్ ఎంటర్టైనింగ్ థాట్స్ అబౌట్ అదర్స్ ఈవెన్ ఇన్ వికెడ్ వన్స్ దిస్ కెనాట్ బి ట్రూ డివోషన్.
1: పరదూషణ పరదోషములు పరశ్రవణములు దోషములుగా మనం వినటము ఇది మహాపాపం.
0: క్రిటిసైజింగ్ అదర్స్ ఆర్ లిస్నింగ్ టు క్రిటిసిజం ఆఫ్ అదర్స్ ఆర్ రాదర్ బ్యాడ్ అండ్ అన్డిజైరబుల్ థింగ్స్.
1: కనుకనే అనేక పర్యాయములు మీకు తెలిపి ఉన్నాను.
0: దట్స్ వై ఆన్ మెనీ ఒకేషన్స్ ఇన్ ద పాస్ట్ ఐ హావ్ మేడ్ నోన్ ఎ ఫ్యూ థింగ్స్ టు యూ.
1: పవిత్రమైన దివ్యమైన న్యాయమూర్తి అయినటువంటి యొక్క రాములపైన అనేక విధములైనటువంటి యొక్క దోషములను కల్పించి మందర కైకకు బోధించింది.
0: రామ హూ వాజ్ ఎ పారడన్ ఆఫ్ వర్చ్యూస్ హూ వాజ్ ఆల్ సేక్రెడ్నెస్ అండ్ డివినిటీ ఆన్ సచ్ ఎ నోబుల్ వన్ మందర స్టార్టెడ్ క్రియేటింగ్ స్టోరీస్.
1: దానిని వినినటువంటి కైక గాని చెప్పినటువంటి మందర కాని ఏ విధమైనటువంటి స్థితిని అందుకున్నారు.
0: Now Mandara who indulged in such talk and Kaika who gave her ear to such talk, what happened to them finally?
1: Atti dushtulu yokka perlu ye stree naina unchukunchunnada?
0: Today do you see any woman or lady taking the names of Kaika or Mandara?
1: Kanuka manamu Kaikalu kaani Mandara kaani kaanaru.
0: So we should never become either Kaika or Mandara.
1: Dushtulainatundi Kauravulu ధర్మమూర్తులైనటువంటి పాండవులను నిరంతరం కూడాను వారి దోషములను వారి లోపములని అభివృద్ధి పరుచుకుంటూ వారిని అధోగతి పాలు చేయాలని సంకల్పించుకుంటూ వచ్చారు.
0: లైక్ వైజ్ ద ఈవిల్ అండ్ వికెడ్ కౌరవర్స్ ఆల్ ద టైమ్ ఆల్ దర్ ఎనర్జీస్ వర్ స్పెండ్ ఇన్ డిరైడింగ్ అండ్ డిక్రైయింగ్ అండ్ క్రిటిసైజింగ్ ద నోబుల్ అండ్ ద ఐడియలిస్టిక్ పాండవర్స్.
1: కానీ కట్టకడపటికి కౌరవుల యొక్క పరిస్థితి ఏ గతి బాగలేదు.
0: ఇన్ ద ఎండ్ వాట్ బికేమ్ ఆఫ్ ది కౌరవర్స్?
1: అట్టి కౌరవుల యొక్క పేర్లు ఏ యొక్క మగవారైనా పెట్టుకుంటున్నారా?
0: So the names of these Kauravas, does any man today wish to have his name, his being named after any of the Kauravas?
1: Kanuka lokamulo manaku aadarshavantamainatundi okka vyaktula tattvanni kontha varaku gurtinchi tadwara mana divyatvaniki addu tarinatundi margamulanu manu anusarinchatame nijamainatundi sadhana.
0: So in this existence, in this worldly existence of ours, we have an innumerable of examples which bring home to us these home truths. We should
1: pavitramainatundi paratattvamu ఎట్టి స్వార్థమున ఉండదు.
0: Now that which lies beyond divinity has no selfishness whatsoever.
1: ఇటువంటి స్వార్థరహితమైనటువంటి యొక్క దైవత్వాన్ని అనేక విధములుగా మనము కల్పించుకుని దానిని పెడార్థములుగా పెంచి అనర్థములతో మనము అనుభవించి దివ్యత్వాన్ని మరుగు చేసుకుంటున్నాము.
0: Now this divinity which has no trace of selfishness whatsoever and which is all selflessness, we do not understand its nature, we cannot comprehend it, and in the process we tend to lose track of our own lives.
1: Kana phalamulu taanu tinavu chettu.
0: A tree, it is said, does not eat its own fruit.
1: Yavari kosamu parula kosame ee chettu phalamulu andichutunnavi.
0: For whose sake then do you have these fruit and flowers?
1: Govulu tana cheemunu taamu bachinchavu.
0: Similarly, the cow does not drink of its own milk.
1: ఇవి పరుల కోసమే అందిస్తూ వచ్చున్నాయి.
0: The milk is for the sake of others.
1: నదులు తమ జలములను తాము ఆరగించవు.
0: Likewise, the river does not drink of its own water.
1: ఇవి పరుల నిమిత్తమే ప్రవహించుచున్నవి.
0: This river water flows for the benefit and sake of others.
1: చెట్టు నిండా పండ్లు ఉండినప్పటికీ చెట్టు ఏ విధంగా ఆరగించదు?
0: Now the tree may be laden with fruit, but the tree does not eat.
1: Nadi ninda jalam undinappudikini nadi e vidhamga grolado.
0: The river might be overflowing with water, but the river does not partake of it.
1: Pachuli paru pasuvulu yendu cheeramu undinappudikini aa pasuvulu e vidhamga tana cheeramunu taanu aaraginchavo.
0: The cow likewise does not drink its own milk.
1: సకలైశ్వర్య స్వరూపుడైనటువంటి దైవమునందు సకలము ఉండినప్పటికీ తాను ఏమాత్రం కూడా తాను అందుకొనడు. సర్వము లోక కళ్యాణ నిమిత్తమే అందిస్తూ ఉంటాడు.
0: లైక్ వైజ్ గాడ్ సుప్రీమ్, హూ హాస్ ఎవ్రీథింగ్ ఇన్ హిమ్ అండ్ హూ హాస్ నథింగ్ దట్ హీ లాక్స్, ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్, ఇట్ నాట్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: ఇట్టి స్వార్థరహితమైనటువంటి దైవత్వాన్ని విశ్వసించక స్వార్థపరుడైనటువంటి మానవుల్ని విశ్వసించి మానవుడు తన యొక్క అధోగతికి తాను గురి అవుతున్నాడు.
0: Man does not place his trust in this selfless thing called God. He instead places his trust in a fellow man, and the result is disaster.
1: కనుక ఈనాటి యొక్క సమస్యలకు పరిహారం ఏమిటి?
0: So what is the solution to today's problems?
1: సద్భావంతో ఉండు, సత్కర్మలు ఆచరించు.
0: Think good and act good.
1: ఇతిహాస పురాణము యొక్క నైతికత ఈ ఒక్క పదమునందే ఇమిడి ఉంటున్నది.
0: The very quintessence of all the Puranas and the Shastras is contained in these words.
1: ఈ నైతికత సత్శీలమును అనుసరిస్తూ వస్తున్నది.
0: And this in turn confers on you good and noble traits.
1: దయ, కరుణ, సహనములే ఈ యొక్క సత్శీలమునకు కార్యరూపములు.
0: And this innate goodness can be shown up in the form of mercy, compassion, forbearance.
1: ఇట్టి సత్శీలమును ప్రతి వ్యక్తి కూడాను అందుకొని అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: And these qualities every person should aspire to make safe and secure.
1: శీలమే ప్రాణమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Character is our very life breath, life.
1: ఇలాంటి తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచాలి.
0: This is the idea that we should set before ourselves.
1: ఈ ప్రపంచములో వ్యాపించినటువంటి సమస్త సమస్యలకు కూడాను పరిహారము ఒక్క పరిపూర్ణమైనటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ మాత్రమే.
0: The one solution to all the problems besetting man today in this world is he should become selfless.
1: ప్రేమ లేకపోవడం చేతనే ప్రపంచము ఇన్ని విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
0: Then again, there is no trace of love anywhere. That is another cause for these problems.
1: కనుక మనిషికి మధ్య అనేక అసూయ ద్వేషములు పెరిగిపోతున్నవి.
0: Between one individual and another there are these tendencies like hatred and jealousy.
1: ప్రేమ ఏ మాత్రం కూడాను ఏ కుసనందు కూడాను కనిపించటలేదు.
0: You cannot come face to face with even an iota or trace of love.
1: ప్రేమ తత్వాన్ని ఈనాడు మనం పెంచాలి.
0: It is this idea of love that should be further.
1: సర్వ సమస్యలకు పరిహారమునకు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే చరణ్యం.
0: The solution to all these problems is love and love alone.
1: ప్రేమని ప్రధానమైన దైవం.
0: Love is God.
1: ప్రేమలేని హృదయము చీకటి మందిరము.
0: A heart devoid of love is a temple of darkness.
1: కనుకనే ఇట్టి అంధకారమునందు మానవుడు బద్ధుడై తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరించి దైవత్వాన్ని ఏమాత్రము చింతించక స్వార్థపరుడై మదోన్మత్తుడై ద్వేషమును కలిగించుకుని తన యొక్క జీవితమని కోల్పోతున్నాడు.
0: Man has bound himself thus in this temple of darkness. He has lost his way. He has become selfish. He has poisoned himself and he has removed himself from God.
1: తాత్కాలికమైనటువంటి సుఖములకు తాత్కాలికమైనటువంటి ఫలములకు తాను అరులు సాచుచున్నాడు.
0: He runs after fleeting pleasures and fleeting sources of joy.
1: తద్వారా నేను ఇంద్రియ నిగ్రహమునకు పాల్పడుచున్నానని కూడాను చెప్పుకొనుచున్నాడు.
0: And further he says that I am trying to curb my senses.
1: ఈనాటి సాధకులు ఏదో సత్యాన్ని గుర్తించక సాధనలు చేస్తున్నట్టుగా మనకు గోచరిస్తూ ఉన్నారు.
0: Now today's sadhakas, we know for a fact that they keep doing various things without understanding what they are doing.
1: Japamulu, dhyanamulu, bhajanlu, cheyuchu, parama bhaktul vale kudanu natistunnaru.
0: They do japa, they do dhyana, they do bhajans and they behave as if they are devotees, all right.
1: Kani, ee sarva vidhamulainatundi pavitra sadhanalu endukonu damanni manam pondali. ఇంద్రియ నిగ్రహాన్ని మనం నిరూపించాలి.
0: బట్ ఈవెన్ యాజ్ వి కీప్ డూయింగ్ దీస్ ది అల్టిమేట్ ఎయిమ్ ఇస్ టు కర్బ్ అవర్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేక మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ దీనిని మనము తగినటువంటి స్థితిని మనము పొందుకోలేము.
0: వితౌట్ దిస్ ఐడియా ఆఫ్ సెన్స్ కంట్రోల్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇండల్జింగ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ అదర్.
1: ఈ ఇంద్రియ నిగ్రహమును కనుగొన్నటువంటి వారిని ఉపనిషత్తులు సాక్షరుడు అని పిలుస్తూ వచ్చింది.
0: One who has attained this idea of sense control, the Upanishads call him Sakshara.
1: Sakshara anaga inde nigrahudu ani artham.
0: This word Sakshara is one who has controlled his senses.
1: Deenini dama ani pilustu vacharu.
0: This is also called dama.
1: Damanu pondinatvanti vyakti nijamainatvanti daivatvanni pondagaladu.
0: And one who has got this dama for himself can attain godhead.
1: Kani ee damaku manu ee naadu viruddhanga manu pravartistunnamu.
0: But we are going against this idea of dama today.
1: Dama ituvaipu nunchi chuste madam ee madamuto manamu jeevisthu unnam.
0: Now the same word dama read from the other side reads mada of pride.
1: Ee madam anekunte rakshasatvaniki oka chihnam.
0: Now this is an evil demonic quality.
1: Madamu undinanta varaku kudunu madhavunni pondaledu.
0: So long as you have mada you can never attain godhead.
1: కనుక ఈ అహంకారం అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట అణగదొక్కాలి.
0: సో దిస్ సెన్స్ ఆఫ్ ఈగో షుడ్ బి కర్బ్డ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్.
1: ఈ దమమును సాధించక ఎన్ని రకములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇంద్రియ నిగ్రహుడు కానేరడు.
0: వితౌట్ గోయింగ్ ఫర్ దిస్ ఐడియా ఆఫ్ దమ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ యు మైట్ డు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాధన యు విల్ నాట్ అచీవ్ యువర్ గోల్.
1: ఒక రాజ్యము మరొక రాజ్యం యొక్క హద్దులను రక్షించటమై కొంతమంది సిపాయిలను నియమించాడు.
0: Now, in order to safeguard the frontiers of the country, a few soldiers are positioned.
1: ఈ సరిహద్దులను రక్షించేటువంటి యొక్క సిపాయిలు కొంతకాలము పరరాజ్యం వారిని ప్రవేశించకుండా చూస్తూ వచ్చారు.
0: Now, these soldiers, who were positioned thus, were guarding the frontiers, ensuring that the enemy does not cross over the site.
1: ఒకనాడు పరరాజ్యమునకు సంబంధించినటువంటి వ్యక్తి తన రాజ్యం యొక్క హద్దుల్లో ప్రవేశించాడు.
0: One day it so happened that people of the other country crossed over to this country.
1: అతన్ని ఒక సిపాయి పట్టుకున్నాడు.
0: When they were in the act of crossing over, a soldier nabbed them.
1: పట్టుకున్న సిపాయి తన అధికారిని కూతవేశాడు. సార్ సార్ నేను దొంగను పట్టుకున్నాను అన్నాడు.
0: Now the soldier who nabbed this trespasser thus shouted out to his superior, "Sir, sir, I have caught a thief."
1: ఆ గుడారములో ఉండినటువంటి ఒక అధికారి వారిని ఇక్కడ తీసుకుని రా అని కూతవేశాడు.
0: And the superior officer shouted back, "Bring him to my presence."
1: ఆ పట్టుకున్న సిపాయి, "సార్, ఇతను అక్కడికి రానంటున్నాడు" అని కొరికి కూతవేశాడు.
0: Now the soldier who caught the thief shouted back, "Sir, this man refuses to come over there."
1: అయితే వాళ్ళు ఒక చెట్టు కట్టి నీ వచ్చి విషయాలు చెప్పుకోమన్నాడు.
0: Then the officer shouted back, "In that case, tie him down to a tree. You come to me and let me know what has happened."
1: అప్పుడు ఆ సిపాయి చెప్పాడు, "నన్ను వీడు విడిచడం లేదు సార్ అన్నాడు.
0: And then the soldier shouted back again, "Sir, this person does not let me go. He has caught me."
1: దీనిని పట్టి చూడగా సిపాయి దొంగను పట్టాడా, దొంగ సిపాయిని పట్టాడు.
0: Now the basic question is, who has caught whom? The thief has caught the soldier, or the soldier has caught the thief?
1: Kanuka ee naadu mana dongalu evarante kama krodha lopa moha madama chayyavunnatundi dongalu.
0: So who are the thieves of today? These six evil traits, kama krodha moha and the like.
1: Kanuka itti dongala chethulo manam chikkukodi devuda devuda antepanni ee yajamanu kekalu vesthe ee yajamanudu em cheyagaladu.
0: So today we are caught by these thieves and we shout out to the superior, what is the use of it?
1: Kanuka manam cheyutunnatundi yokka tattamu emiti anetundi danni chakkaga artham chesukovali.
0: So the moral is, we should try and understand what we have to do first.
1: Manam indriya nigraham kosam aneka vidhamainatundi sadhanalu cheyali.
0: So for the sake of controlling the senses, we have to perform sadhana.
1: Kopamulu dveshamulu kaligi
0: are the thieves of today. These six evil traits, kama krodha moham and the like.
1: Kanuka itti dongala chethulo manam chikkukodi devuda devuda ante

0: So for the sake of controlling the senses, we have to perform sadhana.
1: కోపములు ద్వేషములు కలిగేటువంటి సమయం లోపల దానిని శాంతముతో మనం అందుకోవాలి.
0: Now when you are experiencing a spate of anger or hatred, we must try to bring these things down.
1: సమాజములో ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును ఆదర్శంగా మనం నిరూపించాలి.
0: And whatever we do, we must be models and ideals to those around us in society.
1: ఎవరేమన్నను కూడా మనం సహించుకొని భరించుకొని సేవలో మనము పాల్పడాలి.
0: Whatever the other person might say, we should forget and forgive and keep doing our thing.
1: తరులు దూషింప నీవును వారి వలనే, తిరిగి దూషించ నీ యొక్క అధికతేమి.
0: Now when somebody criticizes you, you criticize him in return. How then are you superior to your fellow being?
1: ఏది తప్పని నీవు ఎరిగినావు దాని చేయక ఉండుటే ధర్మపదము అన్నాడు.
0: You know that it is certain thing is wrong and yet you try to do that. Are you following the dictates of dharma?
1: తరుడు చేసినటువంటి దానిని మనం తప్పని భావిస్తున్నాము.
0: What the other man does, we look upon it as a grave injustice.
1: తప్పని మనం చేయకుండా చూసుకోవాలి.
0: We should see that we don't commit those mistakes.
1: అట్టి తప్పునే మనం చేసినప్పుడు తరుల యొక్క తప్పును మనము చెప్పుటకు ఏమాత్రం అధికారం ఉండదు.
0: When we repeat the mistake of the second person, we have no right to talk about it to him.
1: కనుక సత్యసాయి సంస్థల ఎందున్నటువంటి యొక్క కార్యకర్తలు ఇలాంటి సమావేశములో ప్రవేశించినప్పుడు సమాజములో ప్రవేశించినప్పుడు తగినటువంటి యొక్క గుణములను ప్రకటించడానికి ప్రదర్శించడానికి తగిన కృషి చేయాలి.
0: సో ది వర్కర్స్ అండ్ ఆఫీషియల్స్ ఆఫ్ ది సత్యసాయి సేవా ఆర్గనైజేషన్, వెన్ దే టేక్ అపాన్ దెమ్సెల్వ్స్ దిస్ టాస్క్ ఆఫ్ సర్వింగ్ సొసైటీ, సీ టు ఇట్ దట్ యు నాట్ లుక్ ఫర్ ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్. వాట్ అదర్స్ డూ బై వే ఆఫ్ మిస్టేక్స్ యూ డు నాట్ రిపీట్.
1: సత్యసాయి భావములను కూడా మీరు చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
0: You are also not understanding the nature of such a sai.
1: Kanuka meeru artham chesukoni vattinchadaniki tagina prayatnam cheyatame sariyainatunte sadhana.
0: Understand this nature, what such sai stands for, and behave accordingly.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Kalam adhikamainadi,
0: time has passed quite fast.
1: Meeru churuku churukamani suryuni kiranallo meeru chukkipothunnaru,
0: and you are suffering these powerful rays of the sun suffering from it.
1: పరిస్థితుల్లో మీకు అధికంగా మాట్లాడి మీకు శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు.
0: When you are suffering thus in that sun, it is not proper on my part to detain you.
1: తిరిగి సాయంకాలం మనం ముచ్చటించుకుందాం.
0: We shall reassemble again in the evening to resume our conversation.
1: ఇంతటితో నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: I am bringing my discourse to a close at this point.
1: ముఖ్యంగా మనం సమస్యల యొక్క సమస్యలను పరిహారం గావించుకోవడానికి తగినటువంటి యొక్క సూక్ష్మ మార్గాలను మనం వెతుక్కోవాలి.
0: We should try to seek ways and means of putting an end to our problems.
1: దానికి తగినటువంటి యొక్క కొన్ని విషయాలను కూడాను మనం సాయంకాలం చర్చించుకుందాం.
0: So a few things pertaining to this aspect we shall discuss in the evening today.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba on the morning of 21st of November 1985 during Bhagavan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Sathya Sai Seva Organization.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt of a divine discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. This excerpt has been taken from the discourse delivered on 21st November 1988. In this clip, Swami talks about the waste of energy which occurs whenever we see or hear evil, talk or think about inauspicious things, and engage in unholy acts. So, how to make proper use of our innate energy? Swami gives the answer.
2: మన యొక్క శక్తిని శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తిని కూడా వ్యర్థం చేయకూడదు.
3: ఫోర్త్ వన్ ఈజ్ ఎనర్జీ, ఫిజికల్ మెంటల్ ఇంటలెక్చువల్ స్పిరిచువల్.
2: ఈ శక్తి ఏ రీతిగా ఉంటుండాలి? చెడ్డ చూడటం లోపల కూడా శక్తి వ్యర్థమవుతుండాలి.
3: హౌ ఆర్ యూ వేస్టింగ్ యువర్ ఎనర్జీ? బై సీయింగ్ బ్యాడ్ థింగ్స్.
2: చెడ్డ వినటం లోపల మన శక్తి వ్యర్థమవుతుండాలి.
3: హియరింగ్ బ్యాడ్ థింగ్స్ ఆల్సో ఈజ్ ఎ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ.
2: చెడ్డ మాట్లాడటం లోపల మన శక్తి వ్యర్థమవుతుండాలి.
3: బ్యాడ్ టాక్ ఆల్సో ఈజ్ ఎ వేస్ట్ ఆఫ్
2: ఎనర్జీ. చెడ్డ తలంపులు చేయడం చేతను మన శక్తి వ్యర్థమవుతుండాలి.
3: బ్యాడ్ థాట్స్ ఆల్సో వుడ్ రిజల్ట్ ఇన్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ.
2: చెడ్డ పనులు చేయడం చేతను మన శక్తి వ్యర్థమవుతుండాలి.
3: బ్యాడ్ యాక్షన్ ఆల్సో వుడ్ బి వేస్ట్ ఆఫ్ ఎనర్జీ.
2: కనుకనే ఈ యొక్క నా ఐడెంటిటీ ఎందుకు సక్రమమైన మార్గం అనుసరించి నీ శక్తిని అభివృద్ధి పరుచుకుని దివ్యత్వంగా మార్చుకోమని దీని యొక్క అంతరార్థము.
3: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ ఇన్ ఆల్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ యూజ్ యువర్ ఎనర్జీ ప్రాపర్లీ అండ్ అలౌ దాట్ టు బికమ్ డివైన్ అండ్ సేక్రెడ్.
2: సీ నో ఈవిల్, సీ వాట్ ఈజ్ గుడ్. హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈజ్ గుడ్. టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈజ్ గుడ్. థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈజ్ గుడ్. Do no evil, do what is good. This is the way to God. మనం చెడ్డను చూడకుండా, చెడ్డను వినకుండా, చెడ్డను తట్టకుండా మంచినే మనం చూస్తుంటుంటే ఇదే నిజమైన దైవత్వానికి మార్గం.
3: Without seeing bad, listening bad, thinking bad, doing bad, if you can just do everything good, then it leads you to
2: కనుకనే ఈ విధంగా ఉండటం చేతనే మన శక్తినంతా వ్యర్థం చేసుకోవటం చేతనే జ్ఞాపక శక్తి పోతుండాలి, ప్రజ్ఞాశక్తి పోతుండాలి, మేధాశక్తి పోతుండాలి, ఒక పరిణామ శక్తి కూడా పోతుంటుండాలి.
3: యాజ్ యూఆర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ ఇన్ ఆల్ దీస్ థింగ్స్, మెమరీ పవర్, పవర్ ఆఫ్ అవేర్నెస్, పవర్ ఆఫ్ యాక్షన్.
2: కనుకనే ఈనాటి మానవులకు విచక్షణ జ్ఞానమే శూన్యమైపోయింది.
3: దట్ ఈస్ వై టుడేస్ మ్యాన్ ఈజ్ లూజింగ్ హిస్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
2: క్రియాశక్తిని ఏ విధంగా ప్రవేశించగలదు?
3: దెన్ హౌ కెన్ హిస్ యాక్షన్ బి
2: ఎట్లా వేస్ట్ అవుతుండాలి, ఏ విధంగా వ్యర్థమవుతుండాలి అని కూడా మీకు కొంతవరకు అనుమానం కలగవచ్చును.
3: యూ మే గెట్ ఎ డౌట్ యాజ్ హౌ ఇస్ ఇట్ ఇన్ వాట్ యూ ఆర్ వి వేస్టింగ్ ఎనర్జీ.
2: ఒక రేడియో ఉంటుండాలి.
3: హియర్ ఇస్ ఎ రేడియో.
2: ఆ రేడియోను ఏదో ఒక స్టేషన్ పైన మనం అడ్జస్ట్ చేసి దాన్ని వాల్యూమ్ పెట్టి ఆ న్యూస్ అంతా మనం వింటున్నాం.
3: యూ హ్యావ్ ట్యూన్ ద రేడియో, పుట్ ఆన్ ద రేడియో అండ్ హియరింగ్ న్యూస్ ఫ్రమ్ ఎ పర్టికులర్ స్టేషన్.
2: దాని సౌండ్ పెద్దగా చేయి లేకపోతే చిన్నగా చేయి, కానీ ఆన్ లో పెట్టుంటే చాలు, దాని కరెంటు ఎన్ని యూనిట్స్ లో వేస్ట్ అయిపోతుండాలి.
3: వెన్ యూ ఓన్ ద రేడియో, వెదర్ ది వాల్యూమ్ ఇస్ మోర్ ఆర్ లెస్, ది కరెంట్ ఈజ్ యూజ్.
2: అదే విధంగానే మన దేశం ఒక రేడియో వంటిది.
3: ఇన్ ద సేమ్ వే అవర్ బాడీ విల్ బి కంపేర్.
2: నీవు ఎవరితో మాట్లాడినా, మనస్తో తలుచుకున్నా, లోపల నీవు సంప్రదింపు చేసుకున్నా అదంతా కూడా నువ్వు వేస్ట్ అయినట్టే. ఎందుకంటే పని చేస్తుండా దగ్గర ఆన్ లో ఉంటుండాలి. విధానించేంత వరకు కూడా నువ్వు ఏదో ఒకటి చింత చేస్తుంటావు. ఈ చింతను చెడ్డ చింతలు చేయకుండా మంచి చింత చేస్తే ఎంత హాయిగా ఉంటుంది.
3: వెదర్ యూఆర్ టాకింగ్ లౌడ్ ఆర్ నాట్, thinking are incessantly going on till you go to sleep and even after that. And if only you can use your thinking for good things, how sacred, how nice it would be. Why should you indulge in thinking bad things?
2: Kanaka ee vidhamga neevu chintalu chesi karyamlo praveshinchi nee yokka divyamaina yokka shaktini kuda nu vyaktam chestunnav.
3: By such kind of bad thinking and bad action, you are wasting.
2: Kanaka ee vidhamga నాలుగు కూడా నువ్వు కొంతవరకు అదుపులో పెట్టుకుని జీవించమని చెప్పని సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పేరు పెట్టారు.
3: సీలింగ్ ఇన్ డిజైర్స్ ఇన్క్లూడ్స్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆల్సో.
1: సాయిరామ్, యు జస్ట్ హర్డ్ అ డివైన్ డ్రాప్లెట్, అ స్మాల్ ఎక్సర్ప్ట్ ఆఫ్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. ఇన్ దిస్ క్లిప్ స్వామి ఎక్స్ప్లెయిన్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎనర్జీ టు బి యూస్డ్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్ బై సీయింగ్, hearing, talking, thinking and doing what is good, which is the way to God. This audio clip has been taken from the discourse delivered by Bhagwan on 21st November 1988. Thank you and Sai Ram.
4: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.

0: You will now hear some songs sung by the students of the Sri Sathya Sai Institute of Higher Learning.
1: అది ప్రాజ్యపీఠపురి మహారాజ్య భక్తి భావము కొలువుదీర్చు చిరత్న రత్నకచిత భాసమాన కళ్యాణ సింహాసనము.
2: అది సభాసీన సకల బుధావతంశ గణ కవీశాన విజ్ఞాన కాంతి మత్ప్రసన్న వీక్షణ స్నాపిత స్వర్ణపీఠి.
1: అది విశ్వాస కరకమల వీజ్యమాన చామర సమీర పులకిత భవన్ మృదు శరీర భూషితంబు. అదే మా హృదయ సౌరభమ్ము.
2: ఎల్ల దశల భవదీయ సుందర దివ్య రూప నవ్య రోచిస్సు కురియించు రండు.
1: రండు మీ అదర సాంధ్య దరహాస ప్రబల మా హృదయపు మింటిలో మిలమిల చుక్కలై మెరవనీయ. మా జీవనాలను తాకు వెన్నెలై విను వీధులలో విరువనీయ.
2: రండు ఈ భక్తిగాన మధుర మందాకిని ఝరిని మా గాత్రపు దోసెటతో అందుకొమ్ము. సర్వమంగళమై మాధుర్యమై మా హృదయాలకు కదలురండు.

0: మా జ్ఞాపకాల బాటలలో, మా జీవిత నిర్జీవ సౌధాలలో ఎన్నాళ్లు మీ కొరకు ఎదురు చూడలేదు. మా ఆలోచనపు గాంధర్వముపై ఎన్ని సుదూర లోకాలలో మా ఊహమిమ్ము కనుగొనుటకు విఫలయత్నం చేయలేదు. మా శ్వాస ప్రాణం చాచిన హస్తమై మిమ్ము స్పృశించుటకు నిష ఆవరించిన నింగిలో ఎంత వెదుకలేదు. మా తపన సోపానాలను అధిరోహించి మా భావపు లోకాలలో మిమ్ము కనుగొనక ఎన్నిసార్లు నిశ్శబ్దంగా విలపించలేదు. భాషపు భూతద్దంతోనూ కంఠపు మాధుర్యంతోనూ ఎన్ని చోట్ల మీకోసం శోధించలేదు.
1: మా తపన ఫలించింది, మూర్ఖత్వపు మేఘాలు విచ్చుకున్నాయి, భావపు సంకెళ్ళు వీడిపోయాయి. అరుణ కాంతిలో మీ మోమును గాంచినాము, తారాభరిత మీ విశాల మేనిని స్పృశించినాము. మా హృదయపు ప్రేమ జ్యోతికి రూపపు తైలం పోసి సత్య సాయిగా మిమ్ము దర్శించుకున్నాము.

0: ఏడు కొండలపై దాగి వెదుక్కొమ్మని మమ్ము వెక్కిరిస్తున్నావా? లేక ఏడు చక్రాలను అధిరోహిస్తే తప్ప అగుపించనని మౌనంగా బోధిస్తున్నావా? మా ప్రేమ మా ప్రతి నవ్వులో మిమ్ములను సృష్టిస్తుంది. మా భక్తి మా ప్రతి కోరికను మీ ద్వారా అంతానికి చేర్చుతుంది. మా విశ్వాసం అంధత్వంలోనైనా మిమ్ములను దర్శిస్తుంది.
1: నేను కుమ్మరిగా మిమ్ము అర్థిస్తే నా దోసిటిని అనంతంతో మీరు నింపింది నాకు ఇంకా గుర్తుంది. నేను తొండమానునిగా మిమ్ము పిలిస్తే మీరు పరుగు పరుగున వచ్చిన బాట నా మదిలో ఇంకా సువర్ణ కాంతులతో భాసిల్లుతోంది. మమ్ము ఆనందపు అబ్ధిలో మీరు ముంచుతారని మాకు తెలుసు. మమ్ము సంతోషపు సమీరాలపై తేల్చుతారని మాకు తెలుసు. మా ప్రతి కోరికను ప్రేమతో తీర్చుతారని మాకు తెలుసు. అందుకే ఎన్ని సముద్రాలనైనా మీ కొరకు దాటతాము, ఎన్ని కొండలనైనా మీ కొరకు అధిరోహిస్తాము.

0: అనంతంలో ఏకమై భక్తి మధు మాధుర్యం చేపట్టిన మీ ప్రతి రాసలీలలు నా కవిత్వపు కలం మరల సృష్టించింది.
1: కాలం పుటల నుండో జ్ఞాపకాల శిథిలాల నుండో కాక భావ సముద్రపు లోతుల నుండి రత్నాలను ఏరి పొందికగా అమర్చి మీకై సమర్పించింది మా కవిత్వం.
0: నిజాన్ని చూడలేదేమో, సన్నివేశంలో భాగస్వామిని కాలేదేమో,
1: కాని ఊహానేత్రం మీ ప్రతి చిన్న చేతను అపురూపంగా గమనించింది. ఆతృతతో ఈ విధంగా మీకు ఓ గీతాన్ని అందించింది.

0: మా హృదయపు సౌందర్య సారంతో మిమ్మల్ని సృష్టించుకున్నాము. మా ప్రతి కేరింతలోని ఆనందంగా మిమ్మల్ని చిత్రీకరించుకున్నాము. మా ప్రతి శ్వాసలోని ఉత్తేజంగా మిమ్మల్ని భావిస్తూ వచ్చాము. నీలి ఆకాశానికి రంగులు దిద్ది మీ మేనిగా పూజిస్తూ వచ్చాము. సృష్టిలోని ఆప్యాయతను ఆదరణను అమ్మా నాన్నలుగా మార్చుకొని వారి ద్వారా మిమ్మల్ని దర్శించ కోరినాం.
1: కాని మీరే సౌందర్యాన్నని చూపించినందుకు, మీరే ఆనందమని ప్రదర్శించినందుకు, మీరే ప్రతి శ్వాసయని నిరూపించినందుకు, మీరే కర్మయని, ప్రారబ్ధమని, బంధమని ఓదార్చినందుకు, మీరే అమ్మయని ఒడిన చేర్చినందుకు, నాన్నయని ఆదరించినందుకు, నేస్తమని కవ్వించినందుకు, మా హృదయ పాత్రికలో ఈ మోహన మధువును నింపి అందిస్తున్నాం. అందుకోండి స్వామి, అందుకోండి సాయి.

0: మీ మనోహర శిరోజాలుగా మారిన తపించిన ప్రతి రెయ్యితో సయ్యాటలాడి ఆనందంలో కరిగిపోయినందుక, లేక మీ వేణువు ఊదిన గీతికల సౌందర్యానికి మేనిని ప్రసాదించలేని సిగ్గుక నిరాకారిగా మారినాడా పవనుడు?
1: బ్రహ్మ

0: లేని సిగ్గుక నిరాకారిగా మారినాడా పవనుడు.
1: బ్రహ్మేంద్ర ముఖ్య గిర్వాన కోటి కిరీట లలితరత్న ప్రభా లాంఛితములు సనకాది యోగీంద్ర జనమన కంజాత కలితనిత్య ధ్యాన కారణములగు మీ పాద పద్మాలు యమునా చలి చంపలను స్పృశించి సృష్టించిన తన్మయత్వాన్ని ఏ అలలో భద్రంగా దాచుకుందో, లేక ఏ ప్రవాహపు జోరై సృష్టితో గుసగుసలాడుతోందో, లేక అబ్దిలో లీనమై విలీన ఆకాశానికి తన ఆనందాన్ని చాటడానికి వయ్యారంగా సాగిపోతోందో.
0: మా హృదయాన్ని దోషితగా మార్చి మీ ప్రతి ముద్దుటడుగు నిలుపుకొని
1: మీ సౌందర్యాన్ని నిలువునా హరించి నిరంతరం మా కనుదోయిలో నిలుపుకొని
0: మా జీవితాలను మీ పింఛముగా మార్చి మీ సిగలో సొగసుగా మమ్ము మేము నిలుపుకొని స్వామి.

ఒక్కడనున్న అందరాని సుఖము పొందగలరు, అందరాని సుఖము పొందగలరు. స్వామి ఈజ్ టు సే ఐ విల్ గివ్ ద బ్లెస్ విచ్ కెనాట్ బి అచీవ్డ్ బై గనీ బ్యాగ్స్ ఆఫ్ డాలర్స్. I'll give the bliss which cannot be achieved by doing all the pilgrimages together. I'll give the bliss which cannot be gained by reading all the sacred texts. I'll give the bliss which cannot be attained by doing all yoga sadhanas. And beautifully is to say, kaasu karchu ledu. You don't need to pen a dime or a pen a penny or you know pen a rupee. కాయ కష్టము లేదు. యు నో నీడ్ టు గో త్రూ ఆల్ కైండ్స్ ఆఫ్ సాధనాస్ అండ్ గెట్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్. కాయ కష్టము లేదు. లేదు సాధనాది బాధ. ఈ సేస్ ఈవెన్ సాధనాస్ ఆర్ ఆల్సో ఏ బాధ. మనసుకింత ఇచ్చి వాట్ స్వామి సేస్ ఈస్ టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ భగవాన్, హోల్డ్ ఆన్ టు భగవాన్, కనెక్టెడ్ టు ప్రశాంతి నిలయం. మరి సాయి కడనున్న బీ విత్ సాయి. He says, I'll bless you with the bliss. Andharani sukamu pundagalaru. That is Swami. In complete surrender at the lotus feet, we humbly pray that every devotee follows only the guidance of Swami and acts in the accordance of His divine will. We offer this year pilgrimage at the lotus feet. Jai Sai Ram.

0: उत्तरत उपदधाति
1: ओजसावा
0: एतावहं ते।

0: పుష్కర పర్ణగుం
1: రుక్మం పురుషమిత్యుపదధాతి
0: పుష్కర పర్ణగుం రుక్మం పురుషమిత్యుపదధాతి

0: அன்பார்ந்த நேயர்களே, ராமகதா ரசவாகினி அத்தியாயம் 7 இன்னும் வளருகிறது. இதன் தொடர்ச்சியினை அடுத்த வாரம் சிரவணம் செய்வோம். ஜெய் சாய்ராம்.
1: சாய் அன்பர்களே, மெய் அன்பர்களே, நிகழ்ச்சியில் இறுதியாக இடம்பெறுவது தெய்வத்தின் அருளுரை, பகவானின் தெய்வீக சுந்தர தருங்கு சொற்பொழிவினை தமிழாக்கத்துடன் கேட்டு மகிழ்வோம். தமிழாக்கத்தினை அளிக்கிறார்கள் சேவாதள தொண்டர்கள்.
2: మంచి మనసుగా మనము కలిగి ఉండాలనుకుంటే మంచి సంఘాన్ని మనం చేరాలి.
3: నమ్ మనం తూయమయగా ఇరుక వేండుమెంట్రాల్ నల్లోర్ సేర్కయై నాడ వేండు.
2: అయితే ఒక్కొక్క సమయం లోపల మంచి చెడ్డగా కనిపిస్తుంది, చెడ్డ మంచిగా కనిపిస్తుంది.
3: ఆనాల్ ఒరు సిల సమయంగళిల్ నల్లదు తీయదాగవుం తీయదు నల్లదాగవుం తెన్పడిగిరదు.
2: ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకోవడం చాలా కష్టము.
3: యార్ నల్లవర్ யார் தீயவர் என்று பிரித்து அறிவது மிகவும் கடினம்.
2: அனகா மஞ்சி சம்ஸ்காரம், மஞ்சி நடத்த, மஞ்சி மாட்டலு, மஞ்சி பிரவர்த்தனா மனக்கு கொந்தவர்க்கு குத்திம்பச்சேஸ்துந்தி மஞ்சி வாரணி.
3: நல்ல கலாச்சாரம், நல்ல நடத்தை, நல்ல வார்த்தைகள் கொண்ட இனிமையான பேச்சு, நன்முயற்சிகள், இவைகள் யாவும் ஒரு மனிதர் நல்லவர் என்று நமக்கு அடையாளம் காட்டுகின்றன.
2: కనుకనే ప్రతి మానవునికి కూడాను ఒక సంస్కారం అనేటువంటిది అత్యవసరము.
3: ఒవ్వరు మనిదరుకు కళాచారం ఎన్నది మిగ అవసియం.
2: ఈ సంస్కారం అనేటువంటిది అనేక విధమైనటువంటి దుర్గుణములను దూరము గావించి సద్గుణములను పోషిస్తూ వస్తుంది.
3: ఇంత కళాచారం అనేతు వగై తీయ గుణంగళయం అగట్రి నల్ల గుణంగళే వళర్కిరదు.
2: ఇది ఒకానొక సమయం లోపల షిరిడీ లోపల బాబా కూర్చొని పక్కున నవ్వుతున్నాడు.
3: ஒரு முறை ஷீர்டியில் பாபா உட்கார்ந்தபடி வாய்விட்டு சிரித்துக் கொண்டிருந்தார்.
2: இது எவருக்கு ஏன் அர்த்தம் காலேது.
3: பாபா ஏன் சிரிக்கிறார் என்று யாருக்கும் விளங்கவில்லை.
2: கொந்தமந்தி பிச்சுவாடனி பழுக்குட்டாரு, கொந்தமந்தி இதனொக்க பைராகி அனு பாவிஸ்துட்டாரு, இதனொக்க பகீரு விசுவசிஸ்துட்டாரு.
3: இதை பார்த்த ஒரு சிலர் பாபா பைத்தியக்காரர் என்றும், ஒரு சிலர் பாபா பைராகி என்றும், ஒரு சிலர் அவரை ஃபக்கீர் என்றும் நினைத்தனர்.
2: இலாண்டி பரிஸ்தி லோபல பிச்சுவாடுக்குன்னு வாரிக்கு பிச்சுகானே கனிப்பிஸ்துட்டாடு, ஃபக்கீர் அனுக்குன்னு வாரிக்கு ஃபக்கீர்கானே கனிப்பிஸ்துட்டாடு.
3: இப்படி இருக்கையில் பாபாவை யார் பைத்தியக்காரர் என்று நினைத்தார்களோ அவர்களுக்கு பைத்தியக்காரராகவே தென்பட்டார், யார் ஃபக்கீர் என்று நினைத்தார்களோ அவர்களுக்கு ஃபக்கீராகவே தென்பட்டார்.
2: ஈ விதங்க நவுத்து நவுத்து வரே குல்கர்ணி ஆவ் அன்னாடு. அக்கட ఒక కుల్కర్ణి ఉండేటువంటి వాడు, దానికి పూర్తి పేరు అప్పా కుల్కర్ణి అని పేరు.
3: ఇప్పటి సిరిత వన్నం ఏ కుల్కర్ణి ఇంకే వా ఎన్ను అళైతార్. అంగే కుల్కర్ణి ఎన్ను ఒరువర్ ఇరుందార్. అవరుడియ ముళు పేర్ అప్పా కుల్కర్ణి.
2: ఏం స్వామి అన్నాడు.
3: కుల్కర్ణి వందు ఎన్న స్వామి ఎన్ను కేటార్.
2: ఆ జోబిలో ఉన్నటువంటి రెండు కాసులు ఇచ్చి ఈ పహల్గాం వెళ్లి అక్కడ నానా ఉంటాడు తీసుకుందరా అన్నాడు.
3: బాబా తనది జోబిలి ఇరుంద ఇరండు అనాకల్ ఎడుతు అదే కుల్కర్ణియడం కొడుతు పెహల్గావ్ ఎన్ను ఊరుకు సెన్ను నానా ఎన్ను మనిదరై అళైతు వా ఎన్ను సొన్నారు.
2: ఈ నానా తహసీల్దార్ పని చేస్తుండేటువంటి వాడు. ఆనాటి పరిస్థితిలో తహసీల్దార్ అంటే ఒక కలెక్టర్ తో సమానం. గౌరవంగా బ్రతికేటువంటిది తహసీల్దార్ పని. ఈ రెవెన్యూ సంబంధమైనటువంటి అన్ని కూడా తహసీల్దార్ దగ్గరే పోయేటువంటి.
3: ఇంద నానా ఒక తహసీల్దారాగ పనిపురిందు వందార్. అంద కాలత్తిల్ తహసీల్దార్ ఎంద్రాల్ కలెక్టరుకు సమమాన ఒక వేళయాగుం, మిగవుం గౌరవమాన ఒక పని. వరువాయ్ సంబంధపట్ట అనేతు ముడివుగళుం తహసీల్దారిడమే సెల్లుం.
2: అంతే కాకుండా దానికి తోడుగా పవర్కు తగినట్టుగా ఇతను మహా సంస్కృతం నేర్చుకున్నటువంటి వాడు నానా. గొప్ప విద్యావంతుడు, మంచి పదవిలో ఉన్నాడు, మంచి పర్సనాలిటీ. ఈ మూడింటిని పురస్కరించుకుని అహంకారం కూడా అధికమైపోయింది.
3: అవర్ వహిక్కు పొరుపుకు ఏర్ప సంస్కృతం అరింద పండితరాగవం ఇరుందార్, నల్ల పదవీల్ ఇరుందార్, ఆజానుబాహువాన ఉడల్వాగు కొండిరుందార్. ఇవైగలాల్ తాన్ ఎన్ర అహంకారం అవరిడం మేలోంగి ఇరుందది.
2: ఈ కుల్కర్ణి వెళ్లిన తక్షణమే ఎందుకోసం వచ్చావన్నారు.
3: இந்த குல்கர்ணி சென்று அழைத்தவுடன் எதற்காக வந்தாய் என்று நானா கேட்டார்.
2: பாபா என்ன தீசுன்றாமன்னாடு அன்னாடு.
3: பாபா உங்களை அழைத்து வர சொன்னார் என்றார் குல்கர்ணி.
2: புத்திலேதா ఎవరో ఎక్కడో ఒక పకీరుంటే వాడి దగ్గరికి నేను తహసీల్దారు, నేను గొప్పవాణ్ణి, మంచి అధికారిని, నేను గొప్ప విద్యావంతుణ్ణి, నన్ను వాడి దగ్గరికి పోమంటున్నావా? వెళ్ళిపో అన్నాడు.
3: చీ వెళ్ళే పో, యారో ఎంగో ఇరుకుం ఒక ఫకీర్ అరేకరార్ ఎంబదర్కాగ నాన్ ఒక పెరియ తహసీల్దార్ నన్గు పడిత ఒక పండితన్ అవరే పోయి పార్క వేండుమా ఎందు కూరినార్ నానా.
2: కాని మరి తరువాత ఈ వార్త తెచ్చి అంటే బాబాకి అందించడం తిరిగి వెళ్లి తీసుకుందామని పంపించాడు. నానాను చూడాలి, నానాను చూడాలి, నానాను చూడాలి అని ఒక పిచ్చివాడి వలె అరుస్తున్నాడు బాబా.
3: కుల్కర్ణి వంది బాబావిడం సేదియే సొన్న పిరగు బాబా కుల్కర్ణియే మీండుం సెంట్రు నానావై అళైత్తు వరచ్ సొన్నార్. నా నానావై పార్తాగ వేండుం, నా నానావై పార్తాగ వేండుం ఎంద్రు వైద్యకారరే పోల పులంబినార్.
2: ఈ కుల్కర్ణి కూడాను ఏమిటి ఇది, నన్ను కూడాను అవమానపరుస్తున్నాడు ఈ నానా. ఇంత అహంకారి అయినటువంటి నానాను చుట్టం లోపల బాబాకున్నటువంటి ఒక ఆప్యాయత ఏమిటి అని అర్థం చేసుకోలేకపోయాడు. కడపటికి ఈ కుల్కర్ణి పోయి కాళ్లు పట్టుకుని బాబా నిన్ను చూడాలని ఆశిస్తున్నాడు, తప్పక నీవు రావాలి అని గట్టిగా ఏడ్చాడు పాపం కుల్కర్ణి.
3: ఇంత కుల్కర్ణి యోసిస్తారు, నానా ఎన్నయ్యం అవమానపడుతుగిరార్, అప్పటి అహంకారం కొండ ఇంత నానావై పార్త్తువిడ వేండుం ఎన్ను బాబా ఏన్ అడం పిడికిరార్ என்று புலம்பினார். கடைசியில் பாபாவின் கட்டளைக்கு இணங்க குல்கர்ணி நானாவின் கால்களை பற்றி பாபாவை வந்து பார்க்க வேண்டும் என்று மன்றாடினார்.
2: அப்படி செப்பாடு நானா, நான் பிரார்த்தனையை நான் மன்னிச்சு தப்பக ராவாலேனி குல்கர்ணி கோராடு. நீ பாதகை நேன் வஸ்துனானு காணி பாபான் சுட்டக நேன் ராவட்டம் லேது. பிச்சி மனுஷி அதன் கேவலம் ஒரு பெக்கர், நேன் கொப்ப ரிச் மேன் அதிகாரினி.
3: குல்கர்ணி மிகவும் மன்றாடி நானாவை அழைத்தார். நானா அதற்கிணங்கி உனக்காக தான் நான் அங்கே வருகிறேன், இவ்வளவு மன்றாடி அழைக்கிறாயே அதற்காக தான் வருகிறேன், பாபாவை பார்ப்பதற்காக அல்ல. பாபா ஒரு பைத்தியக்காரர், அவர் ஒரு பிச்சைக்காரர், நான் மிகவும் செல்வம் வாய்ந்தவன், ஒரு பெரிய தாசில்தார்.
2: சீடி கொச்சாடு அசல் நமஸ்காரம் கூட செய்யலேது, சேத்துலைனா கட்டுக்கோலேது. ఎందుకంటే మీరు పిలిపించారట, నీకు నాకు ఏం సంబంధం ఉంటుండాది? పెద్ద అధికారిని, మీరు కేవలం ఒక బిచ్చగా అడిగా ఉంటున్నారు. మీతో నాకేం పని ఉంది, నాతో నీకేం పని ఉంది?
3: షిరిడీకి వందార్ నానా, నమస్కరికవం ఇల్లై, కైకూపి వణంగి నిర్కవం ఇల్లై, ఎదర్కాగ ఎన్నై అడితీర్గల్ ఎన్ను బాబావై పార్తు కేటార్. నాన్ సెల్వందన్, నీంగల్ పిచ్చైకారర్, నాన్ ఒరు పెరియ పదవీల్ ఇరుకిరేన్, నీంగలో ఒరు పైత్యకారర్, ఎనకుం ఉంగలుకుం ఎన్న సంబంధం? ఉంగలిడం ఎనకు ఎన్న వేళ ఇరుకిరదు, ఎన్నిడం ఉంగలుకు ఎన్న వేళ ఇరుకిరదు, ఎదర్కాగ అడితీర్గల్?
2: దగ్గరికి వచ్చాడు బాబా. నానా బయట బయట.
3: అరుగిల్ వందార్ బాబా. నానా ఉట్కారు ఉట్కారు.
2: ఉద్రేకం మంచిది కాదు, నీ అహంకారం మంచిది కాదు. ఈ అహంకారం నాకు నాకేం నష్టం లేదు, కూర్చో నేను చెప్తాను. నీ అహంకారం నీకే నష్టం.
3: ఇవ్వలవు ఉద్వేగం ఉనకు నల్లదల్ల, ఇవ్వలవు అహంకారము ఉనకు నల్లదల్ల. உனது அகங்காரத்தினால் எனக்கு எந்தவித நஷ்டமும் இல்லை, உனது அகங்காரத்தினால் உனக்குதான் நஷ்டம். நான் சொல்வதை கேள், உட்காரு உட்காரு என்றார் பாபா.
2: நானா பிரஸ்துதம் பரிஸ்தித்திலோ நீக்கு நாக்கு எட்டு சம்பந்தமும் லேது, காணி போயின ஜென்மாலோ நீக்கு நாக்கு சாலா சனி சம்பந்த பாந்தவியம் உண்டு. ஆ விதமையினட்டு சம்பந்த பாந்தவியம் சேத்தனே நின்று சூடாலன் நின் ஆசிச்சாரு.
3: பாபா கூறினார், நானா இந்த ஜென்மத்தில் எனக்கும் உனக்கும் எந்த உறவும் இல்லை, ஆனால் முந்தைய ஜென்மத்தில் எனக்கும் உனக்கும் மிகவும் சொந்தமான ஒரு நெருங்கிய உறவு இருந்தது. அந்த சொந்தமான நெருங்கிய உறவினால்தான் உன்னை இப்பொழுது பார்க்க நான் ஆசைப்பட்டேன்.
2: மறித்த கோபம் வச்சிருந்தேன். பிரசன்ட் பரிஸ்தித்திலே சம்பந்தம் இல்லைனப்படு எப்படிகோ பாஸ்ட், நாக்கு நீக்கு ஏம் சம்பந்தம் உண்டு, விஷயாலு நாக்கு நம்பகம் லேது அன்னாடு.
3: நானாவின் கோபம் இன்னும் அதிகரித்தது. என்ன இது, இந்த ஜென்மத்திலேயே உறவு இல்லை என்று நான் கூறுகிறேன், எப்பொழுதோ பாஸ்ட், எப்பொழுதோ பழைய ஜென்மத்தில் உறவு என்று கூறுகிறீர்கள், இதில் எல்லாம் எனக்கு நம்பிக்கை இல்லை என்று கூறினார்.
2: பாபா லேச்சி தக்கருக்கு வச்சி தன் ஹஸ்தமுல பெட்டி கண்ணு அட்டு தீச்சாடு.
3: பாபா எழுந்தார், அருகில் வந்து தனது இரு கைகளால் நானாவின் கண்களை மூடினார்.
2: காணி கண்ணுல ஜெயிச்சார் நானா, பாஸ்ட் லைஃப் யொக்க சித்திரால் அந்த கனிப்பிச்சார். அப்படி இது நான் பிரம்ம. నేను దీన్ని నమ్మను. నా పాస్ట్ అనేటువంటిది నాకు కనిపించుండాలి. నీ పాస్ట్ నాకు కనిపించాలి కదా.
3: నానా కన్గలై తిరందార్. అవరదు ముందే జన్మ కాక్షిగల్ అనైతుం అవరుకు తెన్పట్టన. ఆనాల్ అవర్ అదై బ్రహ్మై ఎన్రు పురక్కణిత్తు విట్టార్. ఎనదు ముందే జన్మ కాక్షిగల్ ఎనక్కు తెలిందదై పోల ఉనదు ముందే జన్మ కాక్షిగలు ఎనక్కు తెలియ వేండుమే ఎన్రు బాబావై కేటార్.
2: తర్వాత నానా ఐస్ కూడాను కన్నులు కూడాను టచ్ చేశాడు. బాబా పూర్వం ఎవరో, నానా పూర్వం ఎవరో, ఈ రెండు కూడాను కనిపించాయి నానాకు. సాష్టాంగ నమస్కారం చేశాడు.
3: బాబా తనది కన్గళయం నానావిన్ కన్గళయం తనది ఇరు కైగళాల్ మూడినార్. నానావిర్కు బాబావిన్ ముందే జన్మం కన్నెదిరే తెన్పట్టదు. తనది ముందే జన్మమం కన్నెదిరే తెన్పట్టదు. తనది తవరై ఉణర్ంద నానా సాష్టాంగమాగ బాబావిన్ కాల్గళిల్ విళుందు తన్నై మన్నియుంగల్ ఎన్రు కూరినార్.
2: బాబా తెలియనటువంటి దీంతో మేము చాలా మూర్ఖత్వాన్ని పొందిపోతుంటాము. తెలియనప్పుడు తెలియని వారిగా మేము ఉండము, తెలిసిన వారిగా మేము నటిస్తాము. మీకు తెలిసి కూడాను తెలియనటువంటి వారిగా మీరు ఉంటారు. అదే భేదము భగవంతునికి భక్తునికి. తెలియకపోయినప్పటికీ తెలిసినట్టు నటించేటువంటి వాడు భక్తుడు, తెలిసి కూడాను తెలియనటువంటి వాడిగా ప్రవర్తించేటువంటి వాడు భగవంతుడు.
3: నానా కూరినార్, బాబా எனது அறியாமையால் எதுவும் தெரியாமல் இருந்துவிட்டேன். எதுவும் தெரியாத போதிலும் தெரிந்தது போல் நடித்துவிட்டேன். எதுவும் தெரியாமல் தெரியும் என்று இருப்பது நான். அனைத்தும் தெரிந்திருந்தும் தெரியாதது போல் இருந்துவிட்டீர்கள் நீங்கள். பாபா என்னை மன்னியுங்கள் என்றார். இதுதான் கடவுளுக்கும் பக்தர்களுக்கும் உள்ள வித்தியாசம். எதுவுமே தெரியாமல் அனைத்தும் தெரிந்தது போல் இருப்பது மனிதர்களாகிய நாம் பக்தர்கள். அனைத்தும் தெரிந்திருந்தும் எதுவும் தெரியாததற்போல் இருப்பது பகவான், அதாவது கடவுள்.

0: A person without knowledge of Brahma, can he be called a Brahmana? Without equal mindedness, can a person be called a good person? A person without having goodness in him, can we call him a man at all? You educated persons, let me know. I am prepared to act. Tell me whether this is fact or not. I am prepared to accept.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: ప్రపంచమునందు గల సమస్త పదార్థములు కూడాను భగవత్ వర ప్రసాదములే, సంకల్ప స్వరూపములే.
0: ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఆర్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్.
1: కానీ కొన్ని పదార్థములను మనము అతి జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవలసి వస్తుంది.
0: But we have to use a few of the things very carefully.
1: Vivekamto vicharana chelpi viniyogam salpunnatvantappudu aa padarthamulu manaku dana mitruniga toduga aanandanni andisthayi.
0: They would be extremely helpful if we can use them applying discrimination.
1: వివేకరహితమైన భావముతో విచారణ సలుపక ఆ పదార్థములను వినియోగించుకున్నా అది మన శత్రువుల వలె మనల్ని హింసిస్తాయి.
0: దే కెన్ బికమ్ ఎనిమీస్ అండ్ గివ్ అస్ ట్రబుల్ ఇఫ్ వి యూజ్ దెమ్ వితౌట్ అప్లయింగ్ డిస్క్రిమినేషన్ పవర్.
1: కనుక ప్రతి పదార్థమును కూడాను విచారణ సల్పి వివేకముతో వినియోగించుటకు ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ నెసెసరీ టు యూజ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ discriminating and applying our thinking power and using it in a proper way.
1: Matsulaku agni unnadi.
0: For example,
1: katti unnadi.
0: There is fire.
1: Current unnadi.
0: There is fire, cold and current.
1: Vitini sariyainatundi margamlo danni viniyoginchukunnappude viti phalitamunu kudanu manam andukogalugutam.
0: If you can use them properly and appropriately, you can get benefits out of these things.
1: Agni ati jagrataga manu upayoginchukunna adi manaku pramadamu kaligimpa chestundi.
0: If you do not use fire carefully, it can harm you.
1: Kattini kudanu samayasputtiga manu viniyoginchukunnappude adi manaku sahayakariga untundi.
0: Even a sword, only when you use it properly you will be able to just get the benefit.
1: Current kodanu manaku aneka vidhamainatundi upakaramulu salpuchunnadi.
0: Current also confers a number of uses and benefits on us.
1: Bulb lo manamu tagilinchukoni tadwara velutunu andukogalugutunnam.
0: By applying putting a bulb you can get illumination.
1: Fan lo manamu darani antinchukoni tadwara galani pondagalugutunnam.
0: By using current through fan you can get breeze.
1: స్టవ్ లో దాన్ని ప్రవేశపెట్టుకుని తద్వారా మనం వంటలు చేసుకుంటున్నాం.
0: బై యూజింగ్ ఇట్ త్రూ స్టవ్ యు హావ్ బీన్ ఏబుల్ టు కుక్ ఫుడ్.
1: ప్రింటింగ్ ప్రెస్ లో దానిని ఉపయోగపెట్టుకుని అనేక రకములుగా సృష్టిని గావించుకుంటున్నాం.
0: బై యూజింగ్ ఇట్ ఇన్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఎ ప్రింటింగ్ ప్రెస్ యు కెన్ గెట్ ఎ లాట్ ఆఫ్ మెటీరియల్ ప్రింటెడ్.
1: ఈ కరెంట్ నాకు ఇంత ఉపకారం చేసింది కదా.
0: దిస్ కరెంట్ హెస్ డన్ సో మచ్ ఆఫ్ గుడ్.
1: ఈ కరెంట్ ద్వారా నేను ఎన్ని విధములైనటువంటి కార్యంలో సాధించగలుగుతున్నాను.
0: ఐ హావ్ బీన్ ఏబుల్ టు అకాంప్లిష్ మెనీ టాస్క్ విత్ ది హెల్ప్ ఆఫ్ కరెంట్.
1: అని ఓ కరెంటా, నీవెంత మీ మంచి మిత్రుడవు అని దానిని పట్టుకుంటే కాల్చివేస్తుంది.
0: విత్ దీస్ థాట్స్ ఇఫ్ యూ అడ్రస్ కరెంట్ యాజ్ ఓ ఫ్రెండ్ అండ్ ఇఫ్ యూ హోల్డ్ ది కరెంట్ దెన్ యూ గెట్ ది షాక్ అండ్ యూ విల్ ఫినిష్ యూ విల్ బి ఫినిష్డ్.
1: ఈ యొక్క ఉపకారములను మాత్రము మనము సరైన విచారణ చేసి దాన్ని అనుభవించవలసి వస్తుంది. కానీ ఉపకారం చేసింది కదా అని కరెంటును కూడా మనము సమీపాన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అది మనకు ప్రమాదమే చేస్తుంది.
0: యూ హ్యావ్ టు డిస్క్రిమినేట్ అండ్ నో దట్ కరెంట్ కన్ఫర్స్ సో మెనీ బెనిఫిట్స్ ఆన్ యూ ప్రొవైడెడ్ యూ యూజ్ ఇట్ ప్రాపర్లీ. బట్ మిస్టేకింగ్ ఇట్ అండ్ యూ స్టార్ట్ టచింగ్ కరెంట్ దెన్ యూ విల్ గెట్ ది షాక్ ఆఫ్ ఇట్.
1: అదే విధముగానే మానవుని యొక్క ఇంద్రియములు అన్నీ కూడాను చాలా జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవాలి.
0: సిమిలర్లీ మ్యాన్స్ సెన్స్ ఆర్గన్స్ విల్ హావ్ టు బి యూజ్డ్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్లీ.
1: ఈ ఇంద్రియములను సక్రమ మార్గంలో మనం ప్రవేశపెట్టినప్పుడు మనం సహాయకారులుగా ఉంటూ ఉంటాం.
0: ఇఫ్ యూ కెన్ యూజ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ ప్రాపర్లీ యూ కెన్ గెట్ ఎ నంబర్ ఆఫ్ బెనిఫిట్స్.
1: ఇది కొంత వక్రమ మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు ఇవి మనకు అనేక విధమైనటువంటి బాధలను కలిగిస్తాయి.
0: ఇఫ్ యూ కెన్ పుట్ దెమ్ టు ద రాంగ్ యూస్ దెన్ దే కెన్ గివ్ యూ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ కెన్ హార్మ్ యూ.
1: అందులో ఈ ఇంద్రియముల లోపల జిహ్వ చాలా ప్రమాదమైనటువంటిది.
0: ఈవెన్ అమంగ్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ టంగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ వన్.
1: ఒక్కొక్క ఇంద్రియమునకు ఒక్కొక్క శక్తి మాత్రమే ఇమిడి ఉంటున్నది.
0: ఈచ్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ వన్ ఫంక్షన్ అండ్ వన్ పవర్.
1: కానీ ఈ జిహ్వకు రెండు రకములైనటువంటి యొక్క శక్తులు ఉంటున్నాయి.
0: బట్ టంగ్ హ్యాస్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్.
1: ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం.
0: వన్ ఆఫ్ ఇట్స్ యూజెస్ ఈజ్ టాకింగ్, ది అదర్ ఈజ్ టేస్టింగ్.
1: కనుకనే జయదేవుడు జిహ్వే రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం స్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అని దానిని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాడు.
0: దట్ ఈస్ వై జయదేవ డిస్క్రైబ్ ద టంగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ ఆస్కింగ్ ఇట్ టు రిపీట్ ది నేమ్.
1: నాలుక
0: ఓ టంగ్ విచ్ నోస్ ది
1: మధురమైనటువంటి మాటలు ఆడేటువంటి నాలుక,
0: ఓ టంగ్ విచ్ స్పీక్ స్వీట్ వర్డ్స్
1: గౌరవవంతమైనటువంటి నాలుక,
0: ఓ టంగ్ విచ్ కెన్ బి యూజ్ ఫర్ ఆనర్.
1: నీ యొక్క దీనిపైన భగవత్ యొక్క వాక్యములు తప్ప అన్యమును మాత్రం నేను ఉపయోగపెట్టను.
0: ఐ వుడ్ యూజ్ దిస్ టంగ్ ఓన్లీ ఫార్ అలవింగ్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ టు డాన్స్ అపాన్ ఇట్ అండ్ ఫర్ నథింగ్ ఎల్స్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి నాలుకను అపవిత్రంగా ఉంచడం నాకు ఇష్టం లేదు.
0: ఐ డు నాట్ లైక్ టు మిస్యూజ్ సచ్ ఎ సీక్రెట్ టంగ్ ఫర్ రాంగ్ పర్పసెస్.
1: సత్యమునే నీ యొక్క దీనిపై నేను ఉపయోగించుకోవాలి.
0: ఐ విల్ యూజ్ ద టంగ్ ఓన్లీ ఫర్ స్పీకింగ్.
1: ప్రియమైనటువంటి దాన్ని నేను ఉపయోగించుకోవాలి.
0: ఐ విల్ యూజ్ ఇట్ ఓన్లీ టు స్పీక్ గుడ్ వర్డ్స్, స్వీట్ వర్డ్స్.
1: అదే విధంగానే భగవద్గీత యందు సత్యం సత్యం సత్యం.
0: ఇన్ ది సేమ్ వే భగవద్గీత హాస్ ఆల్సో లేడ్ ఎ లాట్ ఆఫ్ ఎంఫసిస్
1: ఆన్ ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేత్తు అని. ఈ సత్యమును కూడాను ఉద్వేగంగా ఉండకూడదు, అప్రియంగా ఉంటూ ఉండకూడదు.
0: దిస్ ట్రూత్ ఆల్సో should not create excitement and should not hurt people.
1: కనుక నాలుకకు ఇన్ని విధములైనటువంటి యొక్క పవిత్రత గుణములు కలిగి ఉంటున్నది.
0: దేర్ ఆర్ సో మెనీ సీక్రెట్ క్వాలిటీస్ అట్రిబ్యూటెడ్ టు దిస్ టంగ్.
1: కనుకనే నాలుకను మనము అతి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ హావ్ టు యూజ్ దిస్ టంగ్ విత్ అ లాట్ ఆఫ్ కేర్.
1: ఈ నాలుక వల్లనే మనకు బంధమోక్షములు కూడా సంభవిస్తున్నాయి.
0: లిబరేషన్ ఆర్ బాండేజ్ can be obtained only through this tongue.
1: శాశ్వత సుఖమును శాశ్వత ఆనందమును అందించేటువంటిది కూడాను ఈ నాలుకనే.
0: ఇట్ ఈస్ దిస్ టంగ్ విచ్ కెన్ కన్ఫర్ ఆన్ us పర్మనెంట్ పీస్ అండ్ జాయ్.
1: కనుకనే అన్ని ఇంద్రియముల కంటే కూడాను ఈ జిహ్వ ఇది చాలా ప్రమాదమైనటువంటిది, ప్రధానమైనటువంటిది.
0: దట్ ఈస్ వై దిస్ టంగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అమంగ్ ఆల్ ద సెన్స్ ఆర్గన్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ and it can bring a lot of danger.
1: కనుకనే ఈ ఇంద్రియములను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి.
0: Therefore, use these sense organs carefully.
1: ఇట్టి ఇంద్రియమును ఉపయోగించుకునేటువంటి నిమిత్తమై ప్రాచీన ఋషులు అనేక విధమైనటువంటి నియమములను పాటిస్తూ వచ్చారు.
0: A number of rules and regulations were laid down by ancient rishis in the use of these sense organs.
1: ఈ జిహ్వకు తాను అడిగినవన్నీ కూడాను మనం అందించరాదు.
0: We should not go on offering whatever this tongue asks.
1: ఈ విధంగా జిహ్వ అడిగినవన్నీ కూడా మనం అందిస్తూ వస్తే కట్టగడపడి నిన్నే మృంగేయడానికి సిద్ధంగా ఉంటుంది.
0: ఇఫ్ యూ గో ఆన్ ఆఫరింగ్ వాట్ ఎవర్ దిస్ టంగ్ ఆస్క్స్ ఫర్ అల్టిమేట్లీ ఇట్ మస్ట్ స్వాలో యూ ఇట్సెల్ఫ్.
1: కనుకనే ఈ రుచులను అరికట్టే నిమిత్తమై ప్రాచీన ఋషులు కొన్ని నియమాలను పాటిస్తూ వచ్చారు.
0: ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ దిస్ టేస్ట్ ఆఫ్ ద టంగ్ ది ఎన్షియంట్ రిషి హిస్ ప్రిస్క్రైబ్ సమ్ రెగ్యులేషన్.
1: వాటిని చాతుర్మాస వ్రతములు అని చెప్తూ వచ్చారు.
0: దట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ చాతుర్మాస వ్రత.
1: అనగా నాలుగు నెలలు ఈ జిహ్వకు సరైనటువంటి శిక్షణనిచ్చి తాను అడిగినటువంటివన్నీ కూడా అందించకుండా దీనికి సరైనటువంటి మార్గంలో నిలపాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటివే ఈ చాతుర్మాస వ్రతములు.
0: దిస్ చాతుర్మాస వ్రత ఈజ్ ఇంటెండెడ్ టు ట్రైన్ ద టంగ్ by not giving whatever it asks for and by putting from regularly.
1: Ashada masam nunchi 4 nelalu ee vratamulu prarambhisthuntaru.
0: From the coming month Ashada for 4 months this vrata is
1: deeniki maroka karanam kodanu lekapoledu.
0: There is one more reason also.
1: Idi varsha kalamulu kanuka
0: this is the rainy season.
1: సన్యాసులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశమునకు ప్రయాణం చేయటం చాలా కష్టంగా ఉంటుంది.
0: ఇట్ వుడ్ బి డిఫికల్ట్ ఫార్ సన్యాసిన్స్ టు గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్.
1: వర్షముల వల్ల నదులు ప్రవహించవచ్చును, వంకలు పారవచ్చును, తద్వారా వీరి ప్రయాణము కొంతవరకు అటంకమవుతుంది.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ రెయిన్ దెర్ మే బి ది రివర్ ఇన్ ఫుల్ స్పీడ్, దే మే నాట్ బి ఏబుల్ టు క్రాస్ దిస్ రివర్.
1: ఒక ప్రదేశంలో ఉంటూ ఉండి
0: స్టేయింగ్ ఇన్ వన్ ప్లేస్
1: ఈ నాలుగు నెలలు కూడాను
0: ఆల్ దీస్ ఫోర్
1: దైవ చింతన చేత కాలమును సార్థకంగా గావించుకోవాలని వారు ఈ చాతుర్మాస వ్రతమును ప్రారంభించారు.
0: దిస్ చాతుర్మాస వ్రత ఈజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు కాంటెంప్లేట్ ఆన్ ద నేమ్ ద గాడ్ సిట్టింగ్ ఇన్ వన్ ప్లేస్.
1: కనుకని ఒక అరణ్యమునకు వేగి అక్కడ ఒక పాకను నిర్మించుకుని ఆ పాక లోపల ఈ విధమైనటువంటి యొక్క తపస్సులు గావిస్తూ వచ్చారు.
0: దేర్ ఫోర్ దే యూస్ టు గో టు ది ఫారెస్ట్ కన్స్ట్రక్ట్ అ స్మాల్ హర్మిటేజ్ అండ్ సిట్ దేర్.
1: అక్కడ నుంచి పదార్థములు కూడా లభించవు.
0: You cannot get all these tasty things in forest.
1: Kandamooladulu tappa.
0: There will be only fruits and roots.
1: Ee yokka kandamoolalu chetane kaalamunu saathakam gaavinchukoni tadwara ee jikva yokka ruchi chapalyani anagaduktu vacharu.
0: They used to control the vagaries of the taste of the stomach by offering only these fruits and roots.
1: Kaani duradrishtavashattu ఈ కలియుగం లోపల ఈ చాతుర్మాస వ్రతములు ఒక పెద్ద ప్రత్యేకమైనటువంటి యొక్క ఆర్భాటమైనటువంటి యొక్క ఒక విందుగా చేస్తున్నారు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది కలి ఏజ్ దిస్ చాతుర్మాస వ్రత హెస్ బికమ్ ఎ బిగ్ షో అండ్ ఆల్మోస్ట్ ఎ ఫీస్ట్.
1: నిత్యము రుచికరమైనటువంటి పదార్థములు కావాలి.
0: ఎవ్రీ డే టేస్టీ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్.
1: అది గ్రామాల లోపల దీన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: దే ఆర్ డెవలపింగ్ సచ్ ఐడియాస్ ఇన్ ది టౌన్స్.
1: ఒక్కొక్క దినం ఒక్కొక్క భక్తుడు వీరికి విందులు అందించాలి.
0: ఈచ్ డే వన్ డివో డిసైడ్
1: దీని యొక్క భిక్ష అనేటువంటి రూపం లోపల దీనిని అనుభవిస్తున్నారు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ భిక్ష దీస్ సన్యాసిన్స్ ఆర్ ఎంజాయింగ్ దీస్.
1: కనుక ఈ విధంగా కాలం మారుకున్నది పవిత్రమైనటువంటి భావాలు కూడాను ఈ విధమైనటువంటి అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెడుతున్నారు.
0: విత్ చేంజెస్ ఇన్ ద టైమ్ ది థింగ్స్ ఆర్ రాంగ్లీ ఇంటర్ప్రిటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్.
1: ఇది కేవలం ఇలాంటి వ్రతములన్నీ కూడాను ఈ జిహ్వ చాపల్యం అణగదొక్కే నిమిత్తమై ఏర్పడినటువంటి సత్యాన్ని ఈనాటి సన్యాసులు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దిస్ సన్యాసిన్స్ ఆఫ్ టుడే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ దీస్ వ్రతాస్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద వేగరీస్.
1: ఈ విధంగా ఈ యొక్క ఇంద్రియములను అరికట్టలేకుండా పోయినప్పుడు వీరు ఏ విధంగా దివ్యత్వాన్ని అందుకోగలరు, అనుభవించగలరు?
0: If these people cannot control the sense organs in this particular fashion, how can they attain divinity?
1: Illu kalutunte bayata vachi duranga parigettavachu.
0: If the house is on fire, one can run out of the house and
1: nippantukunte marok pradeshamunkaina parigettavachu.
0: If the house catches fire, one may run away from there and
1: indriyalaki nippantukunte inke ekkada parigettadaniki veelavutundi.
0: If the sense organs themselves catch fire, where can you run away?
1: ఈనాటి యొక్క పరిస్థితిలో సాధకులు ఎందు ఇంద్రియాలకి నిప్పంటుకుంటున్నారు.
0: ది టుడేస్ కండిషన్ ఈస్ దాట్ సాధక ది సెన్సెస్ ఆర్ క్యాచింగ్ ఫైర్.
1: ఇంకా దీన్ని ఏ విధంగా మనం నిర్ణయించడానికి వీలవుతుంది?
0: హౌ కెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ దిస్?
1: మనిషికి జ్వరం వచ్చిందంటే థర్మామీటర్ పెట్టి ఎంత ఉంది అని దాన్ని నిర్ణయించవచ్చు.
0: ఇఫ్ ఎ మ్యాన్ గెట్స్ ఫీవర్ విత్ హెల్ప్ ఆఫ్ థర్మామీటర్ యూ కెన్ డిటర్మిన్ ది టెంపరేచర్.
1: కానీ థర్మామీటర్ కి జ్వరం వస్తే
0: ఇది థర్మోమీటర్ ఇట్సెల్ఫ్ క్యాచెస్ టెంపరేచర్.
1: ఈనాటి యొక్క సాధువులకు సన్యాసులకు వీరందరికీ కూడా తమకు తామే ఇంద్రియాన్ని ఉద్రేకపరచుకుంటున్నారు.
0: టుడే సన్యాసిన్స్ అండ్ సాధక ఆర్ ఎక్సైటింగ్ దేర్ ఓన్ సెన్స్ ఆర్గన్స్.
1: ఈ విధమైన యొక్క పరిస్థితి అందు
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్
1: జెరూసలేం లోపల ఒక మందిరం లోపల పావురాలు అమ్ముతూ వస్తున్నారు.
0: ఇన్ జెరూసలేం ఇన్ ఏ పర్టికులర్ టెంపుల్ దే వర్ సెల్లింగ్ ది క్యారెట్స్.
1: ఇక్కడ జీసస్ అందులో ప్రవేశించి పవిత్రమైనటువంటి దైవ మందిరాల లోపల ఈ విధమైనటువంటి వ్యాపారం జరగకూడదు అని ఖండించాడు.
0: జీసస్ ఎంటర్డ్ దోస్ టెంపుల్స్ అండ్ క్రిటిసైజ్ దట్ ఇన్ టెంపుల్స్ బిజినెస్ షుడ్ నాట్ బి క్యారీడ్ ఆన్.
1: ఆ మతాధిపతులైనటువంటి వారందరూ కూడా ఒక్క ఒగ్గట్టుగా చేరిపోయారు.
0: ఆల్ ది రిలీజియస్ లీడర్స్ కేమ్ టుగెదర్ దే వర్ యునైటెడ్.
1: ఈ ధర్మ ప్రబోధన చేయడానికి నీకు ఎక్కడికి అధికారం ఉంది?
0: వాట్ అథారిటీ డూ యూ హ్యావ్ టు ప్రీచ్ ధర్మ హియర్?
1: నీ అధికారం ఏమిటిందో తెలుపమని చెప్పారు.
0: ప్లీజ్ లెట్ అస్ నో వాట్ యువర్ అథారిటీ ఈజ్, వాట్ యువర్ పవర్ ఈజ్.
1: అప్పుడు ఈ జీసస్ చెప్పాడు ఒక కథ.
0: జీసస్ దెన్ నెరేటెడ్ ఎ స్టోరీ.
1: ఒక రైతుకు ఇద్దరు కొడుకులు ఉండేటువంటి వారు.
0: దేర్ వర్ టూ సన్స్ ఫర్ ఎ ఫార్మర్.
1: ఒకనాడు పెద్ద కొడుకులకు ఆజ్ఞాపించాడు పంటలేకి వెళ్లి దానికి కావిలు గాయమని.
0: ఫార్మర్ ఆర్డర్ ది ఎల్డర్ ఆఫ్ ది టూ టు గో టు ది ఫీల్డ్ అండ్ లుక్ ఆఫ్టర్ దాట్.
1: కానీ పెద్ద కొడుకు నేను పోవడానికి వీలు కాదు అన్నాడు.
2: The elder son said that it would not be possible for him to go there.
1: రెండో కొడుకు ఆజ్ఞాపించాడు.
2: He asked the second son to do that.
1: నీవు పంటకు వెళ్లి పశువులు ఏమైనా చేరుతాయేమో కావలిగాయమన్నాడు.
2: You take care of the field and see that animals do not come and destroy the
1: రెండో కొడుకు నేను వెళ్తానని వాగ్దానం చేశాడు.
2: The second son promised to go.
1: కానీ కొంతసేపు అయిన తర్వాత మొదటి కొడుకు వెళ్ళనని చెప్పినాడు, కానీ తండ్రి ఆజ్ఞను మీరట మంచిది కాదన్నాడు, తాను వెళ్లినాడు.
2: After a while, the first son realized that he should not disobey his father and went to the field.
1: రెండవ కుమారుడు వెళ్తానని చెప్పాడు, కానీ వెళ్లలేదు, ఎక్కడో బజారుకు వెళ్లాడు.
2: The second son merely told the father that he would go to the field, but he did not go.
1: ఇందులో ఎవరు తండ్రి ఆజ్ఞను నడుచుకున్నటువంటి వారు మీరు చెప్పండి అన్నారు.
2: He asked, between these two sons, which son has obeyed father's order?
1: పెద్దవాడు.
2: The elder of the two.
1: తండ్రి ఆజ్ఞను తెలుసా వహించాడు.
2: He obeyed the commands of the father.
1: నేను వెళ్తానని చెప్పాడు, కానీ వెళ్లలేదు రెండవ కుమారుడు.
2: The second son promised to go but did not go.
1: ఈనాటి పండితులందరూ ఇదే స్థితిలో ఉంటున్నారు.
2: టుడే స్కాలర్స్ మే బి కంపేర్డ్ టు ద సెకండ్ సన్.
1: శాస్త్రం అనేటువంటి తండ్రి బోధించినటువంటి దానిని మేము ఆచరిస్తామని ప్రామిస్ చేస్తున్నారు.
2: దే ఆర్ ప్రామిసింగ్ టు ఒబే ది కమాండ్స్ ఆఫ్
1: ఆచరించకుండా కూడా ఆ యొక్క తండ్రి అనేటువంటి భగవత్ వాక్యాన్ని విరుద్ధంగా నడుచుకుంటున్నారు.
2: టు ఒబే ది స్క్రిప్చర్స్ as given by God, but they are not obeying. They are going.
1: Meerandaru kodunu ilanti vare annadu Jesus.
2: Jesus said that all of you are like this. The second
1: to ee panditulakandarku chaala kopam vachindi.
2: The scholars were enraged.
1: Inka aneka aneka karanalanta kalpinchukoni
2: they made a number of excuses for this.
1: Deeniki rajaneetiki viruddhanga nadustunnadu ani cheppani.
2: He is going against the law of the land, they said.
1: Itariki aneka rakamainatundi points unta kodunu chupinchi atanni కేవలం చర్చాల్లో పెట్టడానికి ప్రయత్నించారు.
2: దే వాంటెడ్ టు షో వేరియస్ థింగ్స్ టు ద కింగ్ అండ్ వాంటెడ్ టు ఇంప్రిజన్ హిమ్.
1: నిజముగా సత్యం జన విరోధాయ, అసత్యం జనరంజనం. ఈ సత్యం అనేటువంటిది ఈనాడు విరోధంగా ఉంటుండాలి ఈ లోకానికి.
2: పీపుల్ డు నాట్ లైక్ ట్రూత్, దే లైక్ ఓన్లీ లైఫ్.
1: అసత్యమే అది మధురంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఒక విధమైనటువంటి యొక్క సత్యంగా కనిపిస్తుంటుండాలి.
2: లైస్ అండ్ అన్ట్రూత్ సీమ్ టు బి వెరీ హ్యాపీ, వెరీ స్వీట్, వెరీ ప్యాలటబుల్ అండ్ యాక్సెప్టబుల్.
1: కనుక చెప్పడం ఒకటి, చేయటం మరొకటి.
2: టెలింగ్
1: శాస్త్రం విరుద్ధమైనటువంటిది.
2: టెలింగ్ సంథింగ్ అండ్ డూయింగ్ ఆపోజిట్ టు ఇట్ ఈజ్ అపోజిట్ టు ది స్క్రిప్చర్.
1: చెప్పేటువంటి విషయంలో ఒకటి రెండైనా కూడా ఆచరించడానికి ప్రయత్నించినటువంటి వాడే ఉత్తముడు.
2: ఓన్లీ దట్ పర్సన్ హూ ప్రాక్టీసెస్ వన్ ఆర్ టూ ఆఫ్ ది స్క్రిప్చర్స్ అట్లీస్ట్.
1: ఈ విధమైనటువంటి ఆచరణ నిమిత్తాన్ని, ఆచరణను అభివృద్ధి పరచుకునే నిమిత్తమై ఆనాటి సాధువులు, సన్యాసులు అరణ్యవాసం చేస్తూ వచ్చారు.
2: ఇన్ ఆర్డర్ టు డెవలప్ ప్రాక్టీసింగ్ things expounded in scriptures, they went to forest and tried there.
1: ఇక్కడ అనేక రకమైనటువంటి యోగ సాధనలు కూడా చల్పుతూ వచ్చారు.
2: దే అండర్ టోక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగా అండ్ సాధన.
1: ఈ యోగములు దేని నిమిత్తమే మనం చేస్తున్నాం?
2: వై ఈస్ యోగా అండర్ టేకన్?
1: ఈ యోగం వల్ల భగవత్ ప్రాప్తి ఏమైనా మనకు లభ్యమవుతుందా?
2: డూ వి గెట్ ది విజన్ ఆఫ్ గాడ్ బై దిస్ కైండ్ ఆఫ్ యోగా?
1: కాదు కాదు.
2: నో,
1: కేవలము ఇంద్రియ నిగ్రహ నిమిత్తమై ఈ విధమైన యోగములు ప్రారంభిస్తున్నాం.
2: యోగా ఈజ్ అండర్టేకన్ ఫర్ ఎక్సర్సైజింగ్ కంట్రోల్.
1: పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక, చిత్తవృత్తిని అరికట్టే నిమిత్తమై.
2: దిస్ యోగా ఈజ్ అండర్టేకన్ ఓన్లీ ఫర్ కంట్రోలింగ్ ద బిజినెస్ ఆఫ్ ది సెన్సెస్.
1: ఈ చిత్తవృత్తిని నిరోధించటం చేత అధిక కాలం జీవించవచ్చును అని దీనిలో ఒక నిర్ణయం.
2: వన్ కన్క్లూజన్ ఈజ్ దట్ బై కంట్రోలింగ్ ది సెన్సెస్ అండ్ బై కంట్రోలింగ్ ద మైండ్
1: ఎవడు అధిక కాలం జీవించాలి?
2: Who should live for a longer time?
1: సజ్జనుడు, సద్గుణముల కలవాడు, సదాచార సంపన్నుడు, పవిత్ర హృదయుడు అధిక కాలం జీవించిన జగత్తుకు ఒక ఉపయోగం ఉంటుంటుంది.
2: ఓన్లీ ఇఫ్ ఎ గుడ్ పర్సన్ వర్ టు లివ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్, ఎ సేక్రెడ్ పర్సన్, ఎ పర్సన్ విత్ సేక్రెడ్ ఐడియాస్, గుడ్ క్వాలిటీ,
1: దుర్మార్గులు, దురాచార పరులు వీరందరూ కూడా అధిక కాలం జీవిస్తే దీనివల్ల జగత్తుకు అపకారమే జరుగుతుంది, కానీ ఉపకారం కలగదు.
2: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ బ్యాడ్ పీపుల్, పీపుల్ విత్ వికెడ్ ఐడియాస్ ఆర్ టు లివ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్, ఇట్ కెన్ బి ఓన్లీ ఎ హారం డన్ టు ద వరల్డ్ అండ్ నాట్ సమ్.
1: కనుకనే సర్వసంగ పరిత్యాగులైనటువంటి సాధకులే ఈ విధమైనటువంటి యొక్క యోగాభ్యాసం ఆచరించాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు.
2: There was a particular conclusion to which they came. Only
1: అంటే సాధువులు అధిక కాలం జీవించటం చేత సమాజంలో ఎంతైనా కొన్ని ఉపకారం ఉంటుంది, ఉపయోగం ఉంటుంది.
2: సాధకాస్ హు హావ్ రినౌన్స్డ్ ది ఎంటైర్ వరల్డ్, ఇఫ్ దే వర్ టు లివ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్, ఇట్ కెన్ డూ ఎ లాట్ ఆఫ్ గుడ్ ఫర్ ద వరల్డ్.
1: అప్పుడు దీనికి కొన్ని నియమాలను పాటిస్తూ వచ్చారు.
2: ఫర్ సేక్ ఆఫ్
1: పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
2: ఫర్ ది సేక్ ఆఫ్ అకాంప్లిషింగ్ దిస్ సర్టన్ రెగ్యులేషన్స్ ఆర్ పుట్. స్టూడెంట్స్ మస్ట్ కేర్ఫుల్లీ.
1: ఈ దైవ నిర్ణయమైన యొక్క పాంచభౌతికమైన దేహములకు కొన్ని నిబంధనలు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ ఎ ఫ్యూ కంట్రోల్స్ లిమిట్స్ సెట్ ఫర్ దిస్ ఫిజికల్ బాడీ క్రియేటెడ్ బై గాడ్.
1: మనము తీసుకునేటువంటి గాలి, విడిచేటువంటి గాలి ఎంత సావధానంగా మనం విడుస్తామో తీసుకుంటామో అంత అధిక కాలం మనం జీవిస్తాం.
2: If we can inhale and exhale a little carefully, patiently and slowly, we can live for a longer period.
1: మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసమును ఎంత వేగంగా మనం వదులుతామో తీసుకుంటామో అంత త్వరలోపలే మనకు మరణం ప్రాప్తిస్తుంది.
2: If inhaling and exhaling is done speedily, we live for a shorter period.
1: కొన్ని నియమాలు ఉంటున్నాయి.
2: There are certain regulations, rules.
1: ఏనుగు మనిషి ఒక నిమిషమునకు 12 లేక 13 పర్యాయములు ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతుంటాయి.
2: ఎలిఫెంట్ అండ్ మ్యాన్ ఇన్హేల్స్ అండ్ ఎగ్జేల్స్ 13 టైమ్స్ పర్ మినిట్.
1: ఈ యొక్క నియమమును అనుసరించడం చేత మానవుడు 100 సంవత్సరం వరకు బ్రతకడానికి వీలుంటాడు.
2: ఇఫ్ ఎ మ్యాన్ కెన్ ఫాలో దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్, హీ కెన్ లివ్ ఫర్ 100 ఇయర్స్.
1: పాము, తాబేలు ఇత్యాది జీవులు నిమిషములకు 7-8 పర్యాయములు మాత్రమే ఉచ్ఛ్వాస నిశ్వాసం వదులుతుంటాయి.
2: స్నేక్ అండ్ టార్టాయిల్ ఇన్హేల్స్ అండ్ ఎగ్జేల్స్ 7-8 టైమ్స్ ఎ మినిట్.
1: కనుకనే ఈ పాము, తాబేలు 200 సంవత్సరం 300 సంవత్సరం కూడా జీవించడానికి అవకాశం ఉంటుంటాయి.
2: దేర్ ఫోర్ ది స్నేక్ అండ్ టార్టాయిల్స్ కెన్ లివ్ ఫార్ 200-300 ఇయర్స్.
1: కోతి, కుక్క, పిల్లి ఇవన్నీ కూడా ఒక నిమిషమునకు 30-40 పర్యాయములు ఉచ్ఛ్వాస నిశ్వాసం నిలుస్తుంటాయి.
2: మంకీ, డాగ్ అండ్ క్యాట్ ఇన్హేల్స్ అండ్ ఎగ్జేల్స్ 30-40 టైమ్స్ ఎ మినిట్.
1: కనుకనే అవి చాలా త్వరలోపలనే 12-13 సంవత్సరం లోపలనే ప్రాణం విడుస్తున్నాయి.
2: దట్ ఈస్ వై ది లాంగివిటీ ఆఫ్ దీస్ ఎనిమల్స్ ఈస్ ఓన్లీ 12-13 ఇయర్స్.
1: కుందేలు ఉంటుండాలి,
2: రాబిట్ ఈస్ దేర్.
1: ఇది ఒక నిమిషమునకు 40-50 పర్యాయములు ఉచ్ఛ్వాస నిశ్వాసం వదులుతుంది.
2: దిస్ రాబిట్ ఇన్హేల్స్ అండ్ ఎగ్జేల్స్ 40-50 టైమ్స్ ఎ మినిట్.
1: కనుక ఇది 5-6 సంవత్సరంలో మాత్రమే జీవించగలుగుతుంటారు.
2: దేర్ ఫోర్ దిస్ లివ్స్ ఓన్లీ ఫార్ 5-6 ఇయర్స్.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసం ఎంత వేగంగా పోతుందో మన జీవితం కూడా అంత వేగంగానే విరమించుకుంటాం.
2: ద స్పీడ్ ఆఫ్ బ్రీతింగ్ డిటర్మిన్స్ ది లాంగ్.
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఎంత ఆలస్యంగా, ఎంత నిదానంగా జరుగుతుంటాయో అంత ఎక్కువ కాలం కూడా మనం జీవించడానికి అవకాశం ఉంటుంది.
2: యూ కెన్ లివ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ యువర్ బ్రీతింగ్ ఈజ్ స్లోవర్.
1: ఈ శ్వాస కూడా ఎట్లా వదలాలి?
2: హౌ షుడ్ వన్ బ్రీత్?
1: మనకు బలం ఉన్నది కాదని గట్టిగా బలం ఉన్నంత వరకు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసం వదలరాదు.
2: వీ షుడ్ నాట్ గో ఆన్ బ్రీతింగ్ అవుట్ యాజ్ మచ్ యాజ్ వీ కెన్.
1: చేతిలో ఒక పిండి పెట్టుకుంటే ముక్కు దగ్గర పెట్టుకున్నప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం గాలిని వదిలే సమయంలో ఆ పిండి కూడా కదలకూడదు, అంత నెమ్మదిగా వదలాలి.
2: యూ హ్యావ్ టు బ్రీత్ అవుట్ ఇన్ సచ్ ఎ స్లో మేనర్. వెన్ వీ కీప్ ఫ్లోర్ ఇన్ అవర్ పామ్ అండ్ బ్రీత్ అవుట్
1: శాంతముతో, ఇట్టి నిదానముతో ఉచ్ఛ్వాస నిశ్వాసం కదలడానికి అదే యోగాభ్యాసము కొంతవరకు తోడ్పడుతుంది.
2: ప్రాక్టీసింగ్ ఆఫ్ యోగా విల్ హెల్ప్ యూ టు బ్రీత్ ఇన్ సచ్ ఎ స్లో పీస్ఫుల్ మేనర్.
1: ఇది సాధించే నిమిత్తమై ఆనాటి ఋషులందరూ కూడా అరణ్యవాసం చేస్తూ వచ్చారు. శుద్ధి, ఇంద్రియ నిగ్రహము ఈ విధమైనటువంటి సాధించే నిమిత్తమై అరణ్యాలకు పోయారు, కానీ వేరొక ఉద్దేశంతో పోలేదు.
2: ద ఏన్షియంట్ రిషీస్ యూజ్ టు గో టు ఫారెస్ట్ ఇన్ ఆర్డర్ టు అకాంప్లిష్ దీస్ టాస్క్ by which they had control of senses and the purity of world.
1: Inka veeru chestunnatundi oka jnanamulu elantivi?
2: What was the type of meditation they used to undertake?
1: Motta modati dharana annaru.
2: The first one is dharana.
1: 12 dharanalu chesthe oka dharamu annaru.
2: If anyone does 12 dharanas, it would be equal to one dharam.
1: 12 jnanamulu chesthe oka samadhi annaru.
2: 12 jnanams will be equal to one samadhi.
1: Dharana ante emiti?
2: What do you mean by dharana?
1: Oke vastuvunu,
2: one article,
1: 12 seconds anaga 12 seconds etu chalichukunda chuttame dharana annaru.
2: Looking at one object without wavering, without turning your eyes
1: beside that object, oka vastuvu oka vigrahamlo ni pettukoni 12 seconds kontha ganta pettukoni nee chakkaga deenni practice chey 12 seconds ettu ponevukunda aa drishti nunta kodalo aa vastu paine pettukovatam adi 12 seconds le ekku kaalam kuda kaadu. ee vidhanga dharana cheyatam labhyata jnanamunku manaku avakasam erpadutundi.
2: Concentrating your vision on any object photo for 12 seconds at a time will help you to develop meditation.
1: 12 seconds maatrame manamu oka vastu paina drishti ni nilapali.
2: Fixing our vision firmly on an article for 12 seconds, this is
1: ide dharana.
2: దిస్ ఈజ్ ధారణ.
1: ధారణ తర్వాత ధ్యానము.
2: నెక్స్ట్ టు ధారణ ఈజ్ ధ్యానం.
1: ఇది 12 ధారణలైనప్పుడే ఒక ధ్యానం అయిపోతుంది.
2: వెన్ దర్ ఆర్ 12 ధారణాస్ కమింగ్
1: టు 12 × 12 144 సెకండ్స్.
2: దట్ మీన్స్ టు సే 144 సెకండ్స్.
1: 2 minutes 24 seconds.
2: దట్ మీన్స్ 2 minutes and 24
1: గంటలు కొద్ది కూర్చోటం కాదు ధ్యానం.
2: ధ్యానం ఆర్ మెడిటేషన్ డజన్
1: సరైనటువంటి ధ్యానం అయితే 2 minutes 24 seconds.
2: ప్రాపర్ మెడిటేషన్ మీన్స్ ఇట్ హెస్ టు బి డన్ 2 minutes 24 seconds.
1: ఈ ధారణను చక్కగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చినప్పుడే ఈ ధ్యానం అనేటువంటిది 2 minutes 24 seconds చక్కగా కొంతవరకు నిలచడానికి అవకాశం వస్తుంది.
2: ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ ధారణ ప్రాపర్లీ విల్ బి ఏబుల్ టు డూ ధ్యానం మెడిటేషన్ ఫర్ 2 minutes 24 seconds.
1: 12 ధ్యానములు ఒక సమాధి అన్నారు.
2: 12 ధ్యానం మెడిటేషన్
1: అనగా సమాధి. 145 144 × 144
2: దట్ మీన్స్ 144 × 144
1: 28 నిమిషాల 48 సెకండ్
2: 28 minutes 48 seconds.
1: ఇది సమాధి. ఒక గంట కూడా కాదు, ఒక దినము కాదు, నెలలు కాదు.
2: నాట్ ఈవెన్ వన్ అవర్, వన్ డే, మంత్, నథింగ్ లైక్ దాట్.
1: 28 నిమిషములు 48 సెకండ్
2: 28 minutes 48 seconds.
1: ఇంత మాత్రమే సమాధి.
2: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సమాధి.
1: ఎక్కువ కాలం అయిపోతే ఇంక సమాధిని పోవటం, ఇంక తిరిగి ప్రాణం రాదు.
2: If it exceeds this, then he would not get back to life.
1: ఈ విధమైనటువంటి ఒక క్రమశిక్షణను వారు పాటిస్తూ వచ్చారు.
2: This kind of discipline was followed.
1: ఈ క్రమశిక్షణ అనేటువంటిది ఎక్కడ శాస్త్రాల్లో కానీ ఏ యొక్క పండితుడు కానీ ఎక్కడ చెప్పలేదు.
2: But this has not been expounded either in scripture.
1: సరైనటువంటి యొక్క దీనిని మనం ఉపయోగపెట్టాలి, సాధించాలనుకుంటే మొట్టమొదట మనం ధారణలో మనము ప్రవేశించాలి.
2: If you want to accomplish samadhi in the proper way, you should start with dharana.
1: ఈ ధారణ 12 సెకండ్లు మాత్రమే చేస్తూ రండి.
2: యూ గోన్ ప్రాక్టీసింగ్ ధారణ
1: చాలా అవసరం.
2: 12 సెకండ్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్.
1: చాలా మందికి తెలిసి ఉంటుంది,
2: క్వైట్
1: వర్షాకాలం వచ్చేటప్పటికి భూమిని దున్ని విత్తనాలు వేస్తారు.
2: డ్యూరింగ్ రెయినీ సీజన్ ల్యాండ్ ఈజ్ ప్లౌడ్, సీడ్స్ ఆర్ సోన్.
1: ఈ విత్తనాలు ఈ విధంగా వేస్తేనే మొక్క వస్తుంది అనేటువంటిది ఏం లేదు. ఏ విధంగా వేస్తే సరే మొక్క వస్తుంది.
2: వైల్ సోయింగ్ ది సీడ్స్ యూ కెన్ సో ఇన్ ఎనీవే యూ లైక్, బట్ ది ప్లాంట్స్.
1: కాబట్టి ఈ ధ్యానం లోపల భగవత్ తత్వం ప్రేమతో నింపుకుని ఏ రకంగా చేసినా అది ధ్యానం అవుతుంది.
2: ఇన్ ది స్టేట్ ఆఫ్ మెడిటేషన్ ఇఫ్ యూ కెన్ ఫిల్
1: సామీప్యంగా వచ్చేస్తుంది.
2: దిస్ స్టేట్ ఆఫ్ సాలోక్య విల్ టేక్ యూ టు
1: సామీప్యం. అతి సమీపంగా వస్తుంది.
2: సామీప్యం మీన్స్ క్లోజ్నెస్ టు ద లార్డ్.
1: సమీపంగా వచ్చినటువంటిది ఈ సారూప్యంగా రూపొందుతుంది.
2: దట్ విచ్ గోస్ క్లోజర్ టు ద లార్డ్ బికమ్స్ లార్డ్ హింసెల్ఫ్.
1: చిన్న ఉదాహరణము,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక రివర్,
2: దేర్ ఇస్ అ రివర్,
1: చక్కగా వేగంగా పరిగెత్తుంటుండాలి.
2: దిస్ ఈస్ ఫ్లోయింగ్ వెరీ ఫాస్ట్.
1: అది సారూప్యం.
2: దట్ ఈస్ సారూప్య.
1: అనగా ఎంత పెద్ద పెద్ద సముద్రంగా కనిపిస్తుంటుందాదబ్బా పెద్ద రివర్ అనుకుంటాం, కానీ సముద్రం కాదు.
2: ఇట్ లుక్స్ లైక్ ఎ ఓషన్ బట్ ఇట్స్ నాట్ ఎ ఓషన్ రియల్లీ.
1: సారూప్యం దాని యొక్క రూపకం కనిపిస్తుండాలి.
2: ఇట్స్ ఫారం రిజెంబుల్స్
1: ఎప్పుడైతే ఆ రూపకంగా కనిపిస్తుంది, సామీప్యం సముద్రానికి దగ్గర పోయినప్పుడే కనిపిస్తుంది.
2: యాజ్ ఇట్ గోస్ క్లోజర్ టు ద ఓషన్ ఇట్ గెట్ ది ఫారం ఆఫ్ ఓషన్.
1: కారణం,
2: వాట్ ఇస్ ది రీజన్?
1: ఈ సముద్రుడు ఒక్క దీంతో ఒప్పుకునేటువంటి వాడు కాదు.
2: This ocean is not prepared to accept the river just like that.
1: ఈ రివర్ కూడాను ఇది కూడాను ఒక హఠం పట్టేస్తుంది, నిన్ను వదలు నేను పోను అని అది కూర్చుంటుంది.
2: దిస్ రివర్ ఆల్సో హెస్ టేకన్ ఎ రెజల్యూషన్ దట్
1: నెట్టుతుంది.
2: ది ఓషన్ ట్రైస్ టు డ్రైవ్ అవే ది రివర్.
1: అనేక పర్యాయం ఆటు పోటు అంటారు.
2: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆటు పోటు.
1: నది పోయి సముద్రంలో చేరడానికి పోతుంది, సముద్రము నాలో రావద్దని నెట్టి వేస్తుంది వెనుక్కు.
2: ది రివర్ గోస్ ఆల్మోస్ట్ మర్జ్ ఇన్ ద ఓషన్.
1: వెనుకకు వచ్చి అది ఒక పెద్ద సముద్రంగా కనిపిస్తుంది.
2: అండ్ దిస్ వాటర్ విచ్ ఇస్ థ్రోన్ అవుట్ బై ద ఓషన్
1: 12 గంటలే టైం, 12 గంటలు దీనికి దానికి పోరాటం జరుగుతుంది.
2: దిస్ కైండ్ ఆఫ్ ఫైటింగ్ గోస్ ఆన్ బిట్వీన్ ది టూ ఫర్ 12 అవర్స్.
1: రాత్రి 6 గంటలు అయ్యేటప్పటికి దీని యొక్క భద్రతను, దీని యొక్క విశ్వాసమును, దీని యొక్క ప్రేమను గురించి యోచించుకొని సముద్రుడు, పాపం ఇంత నేను నాలో చేరడానికి ఇంత తపిస్తున్నా, వచ్చి చేరిపోమని అంటాడు.
2: ఆఫ్టర్ 12 అవర్స్ వెన్ ఇట్ ఇస్ 6 o'clock ఇన్ ద ఈవినింగ్
1: ఓషన్ చేసుకుంటాడంటే తాను పైకి వస్తాడు, నదిని లోపలి తీసుకుంటాడు.
2: ద ఓషన్ కమ్స్ అప్ అండ్ అలౌస్ ది రివర్.
1: నది సముద్రము చేరే దగ్గర మీరు పోయి చూస్తే లోపల తీపు, పైన ఉప్పు నీరు.
2: If you go to a point where the ocean and the river come together and merge,
1: అదే భగవంతుడికి జీవునికి దేవునికి ఉండేటువంటి యొక్క సమ్మిళితమైన సంబంధం.
2: The inside water is sweet and the outside water is
1: చేరాలని పోతాడు. ఇప్పుడు రావడానికి వీలు కాదంటాడు.
2: This is the relation between God and
1: ఇంత మనం నేను ఉండలేను అని వాడు ప్రతిజ్ఞ పెట్టేసేస్తాడు.
2: The jiva says I can never be without you. He does tapas.
1: ఈ విధమైనటువంటి కఠినమైనటువంటి యొక్క దీక్ష చేతనే మనసు కరిగి లోపల ప్రవేశింప చేసుకుంటాడు.
2: బై ఫర్మ్ రెజల్యూషన్ ఆఫ్ ది జీవా గాడ్ అబ్జార్బ్స్ హిమ్ అండ్
1: ప్రవేశించడానికి మొట్టమొదటి సాలోక్యము.
2: బిఫోర్ వన్ మర్జెస్
1: అతని చింత చేయాలి.
2: వన్ షుడ్ కంటిన్యూస్లీ థింక్ ఆఫ్
1: అతని చింత తప్ప అన్ని చింతలు ఉండకూడదు.
2: Without the thought
1: పని చేసుకో, ఏ పని చేసుకున్నా అతని చింత ఉండాలి.
2: క్యారీ ఆన్ యువర్ వర్క్ బట్ థింక్ ఆఫ్ హిమ్ ఆల్వేస్.
1: అప్పుడే సామీప్యం దగ్గరికి వస్తాడు.
2: దెన్ ఓన్లీ యూ కెన్ అప్రోచ్ గో క్లోజర్.
1: దగ్గరకు వచ్చి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని పెంచుకుంటాడు.
2: ఆఫ్టర్ గోయింగ్ క్లోజర్ ది మ్యూచువల్
1: కనెక్షన్ ఈ బాంధవ్యం ఏమైపోతుందంటే సారూప్యము, యు అండ్ ఐ ఆర్ వన్ అనేటువంటి స్థితికి వస్తాడు.
2: దిస్ కైండ్ ఆఫ్ క్లోజ్నెస్ బ్రింగ్స్ అబౌట్ ఎ స్టేట్ వెన్ యువర్ సెల్ఫ్ రిజెంబుల్ ది లార్డ్ హింసెల్ఫ్.
1: ఆ తర్వాతనే సాయుధ్యం, రెండు ఒకటైపోతాయి.
2: దెన్ వన్ మర్జెస్ అండ్ సాయుధ్య స్టేట్ ఈజ్ అటైన్.
1: కనుకనే ఏ మతమునందైనా కూడాను, ఏ సిద్ధాంతమునందైనా కూడాను, ఈ నాలుగు కూడాను ఒకదానికోటి సరిగ్గా సంబంధం ఉంటుంటుంది.
2: ఇన్ విచ్
1: అవర్ వేరుగా కాని
2: ఇన్ విచ్ అవర్ రిలీజియన్ సిద్ధాంతం.
1: అదే క్రిస్టియన్స్ కూడాను.
2: క్రిస్టియన్స్ డిస్క్రైబ్ దిస్.
1: జీసస్ మొట్టమొదటి అదే చెప్పాడు.
2: జీసస్
1: ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
2: ఫస్ట్ హీ సెడ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: అనగా గాడ్ వేరే ఉన్నాడు, నేను ఒక మెసెంజర్.
2: God is different from me, I am only a messenger.
1: కానీ ఈ యొక్క పరితాపం పెరుగుతూ పెరుగుతూ పోయింది. ఈ యొక్క సారోక్యంలో చూడాడు.
2: The earning increased, grew steadily and
1: sorrowfully. God is my father.
2: Then next he said, in that
1: state, I am the son of God. అన్నాడు.
2: I am the son of God, he said.
1: అనగా రిలేషన్షిప్ పెరిగిపోతూ వచ్చింది.
2: There is a newer and a closer relationship.
1: Son of God ante atana tandri tana koduku iddariki sambandham erpadipoyindi.
2: When he says I am son of God, he is father, I am the son. That is the relationship established by Jesus.
1: Moodo step vachinappudike I and my father are one annadu.
2: When he came to the third stage, he said I and my father are one.
1: Ee one aneetundi sthitiki vachinappudike sarupyaniki vachinappudike inka holy ghost adhe sayudhyam.
2: Once that particular thing comes, it becomes sarupya, and then the next stage is
1: holy ghost. Russian bhasha lopala kuda no Mohammedans kuda dinni cheptu vacharu.
2: Mohammedans also have been describing this in Persian language the same way.
1: I am in the light. Bhagavantu akashamlo untunnadu annaru.
2: I am in the light.
1: Light ante rendu arthalu.
2: Light has two meanings.
1: Anaga velugu ani okati, telika ani marokati.
2: One light is illumination, the second one is
1: telika.
2: Very light.
1: అదే బయటపోతే ఈథర్ ఏమీ లేదు, ఇక్కడ తేలికగా ఉంటుంది.
2: దట్ మీన్స్ వెన్ యూ గో ఇట్ ఈస్ ఈథర్.
1: లైట్ అన్నాడు.
2: దట్ ఈస్ హౌ
1: ఐఆమ్ ఇన్ ది లైట్ అనేటప్పటికీ క్రమక్రమేణ తాను యొక్క తేలికగా మారిపోతూ వచ్చాడు.
2: వెన్ హీ సేస్ ఐఆమ్ ఇన్ ది లైట్ హిస్ వెయిట్ వాజ్ స్టడీలీ డిక్రీజింగ్ అండ్ బిగాన్.
1: మరీ కొంత సాధన చేసేటప్పటికీ ది లైట్ ఈజ్ ఇన్ మీ అన్నాడు. మరి
2: ఆఫ్టర్ డూయింగ్ ఎ లిటిల్ వైల్ సాధన హీ సెడ్ లైట్ ఈజ్ ఇన్ మీ.
1: ఆ లైట్ నాలోనే ఉంటుంది. అది
2: దిస్ లైట్ ఈజ్ ఇన్ మీ, ఇట్ ఇస్ ఫౌండ్ ఇన్ మీ.
1: సామీప్యం,
2: దిస్ ఈజ్ స్టేట్ ఆఫ్ సామీ.
1: టైర్డ్ దీనికి వచ్చేటప్పటికే ఐ ఆమ్ ది లైట్ అన్నాడు.
2: నెక్స్ట్ వెన్ ఇట్ కేమ్స్ టు ది థర్డ్ స్టేట్
1: ఇట్ ఈస్ సారూప్యం.
2: ఐ ఆమ్ ద లైట్, దట్ ఈస్ సారూప్య స్టేట్.
1: దేర్ ఇస్ నో వెయిట్, అదే సాయుధ్యం.
2: వెన్ దర్ ఇస్ నో వెయిట్ అట్ ఆల్, దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ సాయుధ్యం.
1: కనుకనే అన్ని మతములు నిన్నే చూపును, అన్ని రూపులు నీది రూపులు.
2: Therefore, all religions show your own form. All forms
1: Kaba,
2: are your own form.
1: Murtunu neeru roopule.
2: All the forms are your own form.
1: Idi din lopala bharatiyulaku yokka dintlo vedantam nandu kudanu adhe bodhisthu vacharu.
2: In the vedantic parlance also the same thing
1: is quoted. Visishta dvaitamu advaitamu ani.
2: That is dvaita, visishta dvaita and advaita states.
1: ఈ యొక్క ప్రతి మతములు ఎందు కూడాను ఈ విధమైనటువంటి మూడు కూడాను ఎవరు కూడా విడదీయడానికి వీలు కాదు.
2: With reference to all these three things, this is common for all religions.
1: Kanaka vidyarthulara,
2: they are students.
1: Manushi yokka pavitrata etuvantidi aneetundi kontha varaku vicharana chesi meeru kontha varaku vinivoginchukovali.
2: You should reflect about the sacredness of man and use your life appropriately.
1: Ee vicharana kodanu vivekamto vicharinchali.
2: Even you are reflecting and thinking,
1: kevala vigyananni prayoga pettakoddu.
2: You should not think only
1: vigyanam veru vivekam veru.
2: there is a difference between
1: entaki vijnanamaina kuda vivekam lekapothe idi nirupayogam aipothundi pravadam
2: whatever be the science without wisdom it will be dangerous
1: kanuka vivekam undinappude vijnanam kuda upayogam avuthundi
2: only when science is associated with wisdom science will become useful
1: ee vivekalu kuda vinayam raavali
2: you should develop this kind of discrimination and this
1: vinayame vidya yokka pradhanamainatvanti yokka pranam
2: this humility is the very life breath of education
1: ee kudunu oka aadhyatmika chotane kattabadi untundayi
2: only education binds all these together
1: ivanni kudunu meeku artham kavadaniki motta motta dharanni meer practice cheyandi
2: if you want to understand all these things start with dharana
1: idi eppudu cheyali
2: when should you do this dharana
1: kalamlo kudunu sattva rajo tamo gunalu untunnayi
2: even in terms of time there is sattva raja and tamo
1: bhumilo kudunu sattva rajo tamo gunalu untunnayi
2: even in earth there is sattva rajo and tamo qualities
1: చూడండి సాత్వికము
2: సాత్విక క్వాలిటీ
1: గాలి ఆవిరిగా పోతుండాలి భూమి నుంచి
2: ది ఎయిర్ విచ్ ఎవాపరేట్స్ దట్ ఈస్ సాత్విక
1: ఇంకా రాజసికం ఉంటుండాలి
2: దేర్ ఈస్ రాజసిక క్వాలిటీ
1: అనేక రకమైనటువంటి చలించటం అంతా ఉంటుండాలి
2: దేర్ విల్ బి లాట్ ఆఫ్ మూవ్మెంట్
1: తామసికం ఉంటుండాలి ఈ రాజసికమైనటువంటిది లిక్విడ్
2: ద లిక్విడ్స్ మే బి కంపేర్డ్ టు రాజసిక
1: ఈ రాజసికము అనగా కదులుతూ ఉండాలి అన్నమాట
2: దే విల్ బి ఆల్వేస్ మూవింగ్ దట్ ఈస్ రాజసిక స్టేట్
1: తామసికము జడం
2: తామసిక ఈజ్ ఇనర్ట్నెస్
1: ఇదే తామసికం అనేటువంటిదే ఫిజిక్స్ మెటీరియల్
2: ఫిజిక్స్ విచ్ రిఫర్స్ టు మెటీరియల్ మే బి తామసిక
1: ఇంకా రాజసికం అనేటువంటిదే కెమిస్ట్రీ
2: కెమిస్ట్రీ విల్ బి కంపేర్డ్ టు రాజసిక
1: కనుక ఈ రెండింటి యొక్క సంబంధంతో కూడినటువంటిదే సాత్వికము
2: సాత్విక ఇస్ అసోసియేటెడ్ విత్ ఆన్ ది బేస్ ఆఫ్ బోత్ దీస్
1: అదే అన్నింటికి సృష్టి కావాల్సి
2: దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంటైర్ క్రియేషన్ దట్ ఈస్ బయో సైన్స్
1: ఈ మూడింటి ఎందుకు ఈ విధమైన గుణం ఉంటున్నాయి
2: ఆల్ దీస్ క్వాలిటీ
1: ఉంటున్నాయి మూడు
2: ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ దేర్ ఆర్ దీస్ త్రీ క్వాలిటీస్
1: ఇప్పుడు రాత్రి 8 గంటల మొదలుకొని తెల్లవారుజాము 4 గంటల వరకు ఇది తామసికమైనటువంటి టైం
2: నైట్ ఫ్రమ్ 8 PM టు 4 AM ఇన్ ద మార్నింగ్ ఇట్ ఈస్ తమో గుణ తమో తామసిక గుణ
1: ఇది పశువులు పక్షులు కూడా నిద్రిస్తాయి
2: యానిమల్స్ అండ్ బర్డ్స్ ఆల్సో విల్ స్లీప్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైం
1: ఇది కేవలం దయ్యాల కాలము అని అంటారు
2: దిస్ టైమ్ ఇస్ డిస్కవర్డ్
1: రాక్షసులకు ఇది చాలా బలమైనటువంటిది
2: ఫర్ డెమన్స్ దిస్ టైమ్ ఇస్
1: వెరీ ఇది చాలా మంచి పటుత్వమైనటువంటిది
2: ఫర్ క్యారింగ్ ఆన్ తామసిక్ యాక్టివిటీ
1: కాబట్టి రాత్రి 8 గంటలు మొదలుకొని తెల్లవారుజాము 4 గంటల వరకు 8 గంటల కాలంలో కూడా ఉంటున్నాయి మూడు
2: Even in terms of time, there are these three qualities.
1: ఇప్పుడు రాత్రి 8 గంటల మొదలుకొని తెల్లవారుజాము 4 గంటల వరకు ఇది తామసిక

0: ఫర్ క్యారింగ్ ఆన్ థామసిక్ యాక్టివిటీస్.
1: కాబట్టి రాత్రి 8 గంటల మొదలుకొని తెల్లవారుజాము 4 గంటల వరకు 8 గంటలు ఈ థామసిక టైం.
0: 8 PM ఇన్ ద నైట్ టు 4 AM ఇన్ ద మార్నింగ్, దిస్ ఈజ్ టైమ్ అసోసియేటెడ్ విత్ తమో గుణం.
1: తెల్లవారు 8 గంటల మొదలుకొని సాయంకాలం 4 గంటల వరకు రజోగుణ సంబంధమైన ఉంటుంది.
0: 8 AM ఇన్ ద మార్నింగ్ టిల్ 8 AM
1: ప్రతి ఒక్కరు పనులు ప్రారంభిస్తారు.
0: డ్యూరింగ్ దిస్ టైమ్ ఎ లాట్ ఆఫ్ యాక్టివిటీ.
1: అధికారులు ఆఫీసులు కూడా 8 గంటల నుంచి 5 గంటల వరకు 4 గంటల వరకు ఆఫీసులకు వెళ్తారు.
0: ఆల్ ది ఆఫీసర్స్ ఆల్సో ఫంక్షన్
1: టైమ్. అది
0: దిస్ టైమ్ ఇస్ మెంట్ ఫర్ వర్కింగ్.
1: ఆ 8 గంటలు రాజసికము.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ రాజసిక.
1: తెల్లవారుజాము 4 గంటల నుంచి 8 గంటల వరకు 4 గంటలు.
0: మార్నింగ్ 4 AM టు 8 AM 4 అవర్స్.
1: సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 8 గంటలకు 4 గంటలు.
0: ఇన్ ఈవినింగ్ 4 PM టు
1: 8 AM చేస్తే అది 8.
0: దీస్ దట్ 4 అవర్స్
1: సాత్వికం 8, రాజసికం 8, తామసికం 8 గంటలు. కనుకనే 8 x 24 కరెక్ట్ గా సరిపోయింది.
0: దీస్ 24 అవర్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 8 అవర్స్ ఆఫ్ సాత్విక గుణ, 8 అవర్స్ ఆఫ్ రజో గుణ.
1: తమోగుణం 4 o'clock నుంచి సాత్వికం ప్రారంభమవుతుంది.
0: మార్నింగ్ 4 o'clock ఆన్వర్డ్స్
1: అప్పటికి మనం అంతా లేచి ఉండాలి.
0: వీ షుడ్ బి
1: సాత్విక కాలము లోపల మన సాధనలో మన స్టడీలో మనం ప్రారంభించాలి. అప్పుడే పవిత్రమైనటువంటి యొక్క స్థితి.
0: డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ యూ షుడ్ అండర్స్టాండ్ సాధన ఆర్ స్టడీస్.
1: లేచి స్నానం చేసి ఇంద్రియాలంతా లేపి నీవు కూడా గలీజులో పడి ఈ విధంగా ఉండనక్కర్లేదు, స్నానం చేయనక్కర్లేదు. చాలా శాంతంగా ఉంటుంటాయి ఆ సమయంలో ఇంద్రియాలు. శాంతి తీసుకుని ఉంటాయి.
0: ఆల్ ది సెన్సెస్ విల్ బి క్వైటెన్డ్ బై 4 o'clock. అండ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్
1: నీవు దేనిని చింతించినా చాలా సూటిగా చేరిపోతుంటుంది భగవద్ యొక్క తత్వం.
0: డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ పీస్ వాట్ ఎవర్ యూ థింక్ ఇట్ కెన్ రీచ్ ది గాడ్ హింసెల్ఫ్. వెరీ
1: మర్చిపోయినటువంటి విషయాలు కూడా అప్పుడే జ్ఞాపకం కూడా వస్తుంటాయి.
0: ఆల్ ద థింగ్స్ ఆర్ ఫర్గాటెన్ ఆల్సో కెన్ బి రిమెంబర్డ్ డ్యూరింగ్ దట్.
1: కనుక ఈ సాత్విక టైం లోపలనే మీరు ప్రార్థనలకు కొంతవరకు ప్రారంభించాలి.
0: యూ అండర్టేక్ ప్రేయర్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్.
1: 4 గంటలకు 5 గంటలకు లేయడానికి వీలు కాదని మధ్యాహ్నం 8 గంటలకంత లేస్తారు. ఇంకా కొంతమంది పిల్లలు ఇక్కడ రాకమనుకు 9 గంటలకు లేచి ఆ పాశమగతోనే స్కూల్ కు వెళ్లిపోయేవారు.
0: Some people complain, say that it is difficult to get up at 4 o'clock, they get up by 8 o'clock. Some people who were before the
1: time of Kumbhakarna, these are all
0: the cousins of
1: Kumbhakarna.
0: 4 o'clock you should get up.
1: Kalakrutyalu teerchukondi.
0: Should this
1: Kalamukham kadukondi.
0: After completing the morning rite, sit down quietly.
1: Endukosam mukham kadukovalatante nidra raakunda unde nimittam mukham kadukomane.
0: Washing the face is necessary in order that you may not fall asleep again.
1: ఈ విధమైనటువంటి యొక్క సూక్ష్మమైనటువంటి యొక్క విషయాలంతా గుర్తించుకుంటే ధ్యానం అతి సూక్ష్మంగా మనకు కుదిరిపోతుంది.
0: If you can understand all these subtle things, meditation will become very easy for you.
1: సాయంకాలం కూడా అంతే. కాలేజీ నుంచి వస్తావు.
0: Evening also it is the same thing. You return
1: 4 గంటల నుంచి 8 గంటల వరకు టైం ఉంటుండాలి.
0: Between 4 and 8 you are having time.
1: ఆటలు ఆడుకో, గేమ్స్ చేసుకో.
0: You can go and play the games.
1: కానీ 6 గంటలకు నీవు పోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుకొని ఒక 5 నిమిషాలైనా కూర్చు.
0: ఆఫ్టర్ 6 o'clock వెన్ యూ రిటర్న్ ఫ్రమ్ గేమ్స్
1: 2 నిమిషంలో 24 సెకండ్లే ఉంటుంది ధ్యానం. ఇది పెద్ద గంటల కొద్ది కూర్చోనక్కర్లేదు.
0: ఫర్ అ ఫ్యూ మినిట్స్, 2 minutes and 24 seconds, దట్ ఈస్ ధ్యాన. సిట్ డౌన్
1: ఆరోగ్యంగా చేస్తుంటే ఎంత పవిత్రంగా మారుతుంది.
0: ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ దిస్ హౌస్
1: చేసి చూడండి, మీ యొక్క ఆనందము, మీ యొక్క తేజస్సు, మీ యొక్క పవిత్రత ఎంతనో అభివృద్ధి అవుతుంది.
0: యూ ప్రాక్టీస్ దిస్ అండ్ సీ ఫర్ యువర్ సెల్ఫ్ హౌ సేక్రెడ్ యూ కెన్.
1: ఈనాడు మీరు నిరంతరం కూడా పిచ్చి భావాలు పిచ్చి ఊహల్లోనే పోతున్నారు. కనుక ఆ ముఖాలు చూస్తే ఏదో ఒక విధంగా ఉంటుంటుంటారు, జబ్బొచ్చిన వారి ముఖంగా ఉంటుంటారు. అక్కడ ఏ తేజస్సు ఉండదు.
0: యూ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఐడియాస్ దీస్ డేస్. దేర్ ఫోర్ యువర్ ఫేసెస్ ఆర్ నాట్ రెఫ్లెక్టెడ్.
1: తేజస్సుకు మూల కారణం
0: ఇట్ ఈస్ డివైన్ థాట్స్ విచ్ కెన్ బి యూస్
1: లోపల ఉంటుంటే ముఖం వచ్చేసి ఎంతో తేజస్సుగా ఉంటుంటారు.
0: ఇఫ్ దేర్ ఇస్ సేక్రెడ్నెస్ ఇన్ సైడ్ యూ, యువర్ ఫేసెస్ విల్ బి షైనింగ్.
1: చిన్న ఉదాహరణ, 64 నాకు, నేను ఎట్టున్నాను, మీరు 16 ఇయర్స్ పిల్లలు ఎట్టుంటారు చూడండి. ఓ ఇచ్చిపోయింటాను. ఈ తేజస్సు లేకుండా పోవడానికి కారణం ఏంటి? మీ థాట్స్, మీ అపవిత్రత దీనికి మూల కారణం.
0: ఐఎమ్ 64 అండ్ యూఆర్ ఓన్లీ 16.
1: పవిత్రతను మీరు పోషించుకోండి.
0: డెవలప్మెంట్ ఫాస్టర్ సేక్రెడ్నెస్ ఇన్ యూ.
1: ఈ పవిత్రత ఎంత పెరుగుతుందో అంత మీరు యువకులుగా ఉంటుంటారు.
0: విత్ గ్రోత్ ఇన్ సేక్రెడ్నెస్ యూ
1: ప్రవేశించవు.
0: నో డిసీజ్ కెన్ ఎవర్ ఎంటర్ యూ.
1: దానిని మీరు సాధించండి.
0: అచీవ్ దిస్ పర్టికులర్ థింగ్, అకాంప్లిష్ ఇట్.
1: అన్నింటినీ కూడా ప్రేమ చేతనే సాధించండి.

0: accomplish all these things
1: అది లేకపోతే దేనిని కూడా సాధించడానికి వీలు కాదు.
0: Without love you cannot achieve anything in life.
1: కనుక మీరు ఈ ధారణ ధ్యానము సమాధి తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి వాడు లేక దీన్ని ప్రాక్టీస్ చేయాలని ఆశించేటువంటి వాళ్ళు తర్వాత మీకు అందరికి విడివిడిగా నేను చెప్తాను.
0: Those of you who want to understand these three things, dharana, dhyana and samadhi,
1: I'll
0: tell you separately later on. This is very important. Along with this physical education, you should also partake the spiritual nectar also.
1: Kanuka, vidyarthulu, chala deeni paina shraddhabhaktulu abhivruddhi parchi,
0: డెవలప్ శ్రద్ధ
1: మా జీవితంలో సబ్జెక్ట్ గా మీరు నిర్ణయించుకోండి.
0: కన్సిడర్ దిస్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ యువర్ లైఫ్.

0: You just heard the divine discourse delivered by Bhagwan to the students of Sri Satya Sai Institute of High Learning in Prashanthi Nilayam on the 29th of June 1989. Bhagwan said that the first step in meditation is dharana. Dharana is steady concentration needed for viewing of an object, a flame, a picture, or an idol for 12 seconds only with total concentration without winking the eyelids. Practicing dharana is a preparation for meditation. The duration of meditation is 12 dharanas. This means meditation should last for 12 into 12 or 144 seconds, that is 2 minutes and 24 seconds. Meditation does not call for sitting for hours. Proper meditation need not last for more than 2 minutes 24 seconds. It is only after dharana has been practiced well that one can meditate well. Thank you, Sai Ram.
1: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: You will now hear some songs sung by the students of the Sri Satya Sai Institute of Higher Learning.
3: Adi ప్రాజ్య పీఠపురి మహారాజ్య భక్తి భావము కొలువుదీర్చు చిరత్న రత్నకచిత భాసమాన కళ్యాణ సింహాసనము.
4: అది సభాసీన సకల బుధావతంశన కవీశాన విజ్ఞాన కాంతి మత్ప్రసన్న వీక్షణ స్నాపిత స్వర్ణపీఠి.
3: అది విశ్వాస కరకమల వీజ్యమాన చామర సమీర పులకిత భవన్నుదు శరీర భూషితంబు. అదే మా హృదయ సౌరభము.
4: ఎల్ల దశల భవదీయ సుందర దివ్య రూప నవ్య రోచిస్సు కురియించు రండు.
3: రండు మీ అదర సాంధ్య దరహాస ప్రబల మా హృదయపు మింటిలో మిలమిల చుక్కలై మెరవనీయ. మా జీవనాలను తాకు వెన్నెలై విను వీధులలో విరువనీయ.
4: రండు ఈ భక్తి గాన మధుర మందాకిని జరిని మా గాత్రపు దోసెటతో అందుకొమ్ము. సర్వమంగళమై మాధుర్యమై మా హృదయాలకు కదలురండు.

0: మా జ్ఞాపకాల బాటలలో, మా జీవిత నిర్జీవ సౌధాలలో ఎన్నాళ్లు మీ కొరకు ఎదురు చూడలేదు. మా ఆలోచనపు గాంధర్వముపై ఎన్ని సుదూర లోకాలలో మా ఊహమిమ్ము కనుగొనుటకు విఫలయత్నం చేయలేదు. మా శ్వాస ప్రాణం చాచిన హస్తమై మిమ్ము స్పృశించుటకు నిష ఆవరించిన నింగిలో ఎంత వెదుకలేదు. మా తపన సోపానాలను అధిరోహించి మా భావపు లోకాలలో మిమ్ము కనుగొనక ఎన్నిసార్లు నిశ్శబ్దంగా విలపించలేదు. భాషపు భూతద్దంతోనూ కంఠపు మాధుర్యంతోనూ ఎన్ని చోట్ల మీకోసం శోధించలేదు.
1: మా తపన ఫలించింది, మూర్ఖత్వపు మేఘాలు విచ్చుకున్నాయి, భావపు సంకెళ్ళు వీడిపోయాయి. అరుణ కాంతిలో మీ మోమును గాంచినాము, తారాభరిత మీ విశాల మేనిని స్పృశించినాము. మా హృదయపు ప్రేమ జ్యోతికి రూపపు తైలం పోసి సత్య సాయిగా మిమ్ము దర్శించుకున్నాము.

0: ఏడు కొండలపై దాగి వెదుక్కొమ్మని మమ్ము వెక్కిరిస్తున్నావా? లేక ఏడు చక్రాలను అధిరోహిస్తే తప్ప అగుపించనని మౌనంగా బోధిస్తున్నావా? మా ప్రేమ మా ప్రతి నవ్వులో మిమ్ములను సృష్టిస్తుంది. మా భక్తి మా ప్రతి కోరికను మీ ద్వారా అంతానికి చేర్చుతుంది. మా విశ్వాసం అంధత్వంలోనైనా మిమ్ములను దర్శిస్తుంది.
1: నేను కుమ్మరిగా మిమ్ము అర్థిస్తే నా దోసిటిని అనంతంతో మీరు నింపింది నాకు ఇంకా గుర్తుంది. నేను తొండమానునిగా మిమ్ము పిలిస్తే మీరు పరుగు పరుగున వచ్చిన బాట నా మదిలో ఇంకా సువర్ణ కాంతులతో భాసిల్లుతోంది. మమ్ము ఆనందపు అబ్ధిలో మీరు ముంచుతారని మాకు తెలుసు. మమ్ము సంతోషపు సమీరాలపై తేల్చుతారని మాకు తెలుసు. మా ప్రతి కోరికను ప్రేమతో తీర్చుతారని మాకు తెలుసు. అందుకే ఎన్ని సముద్రాలనైనా మీ కొరకు దాటతాము, ఎన్ని కొండలనైనా మీ కొరకు అధిరోహిస్తాము.

0: అనంతంలో ఏకమై భక్తి మధు మాధుర్యం చేపట్టిన మీ ప్రతి రాసలీలలు నా కవిత్వపు కలం మరల సృష్టించింది.
1: కాలం పుటల నుండో జ్ఞాపకాల శిథిలాల నుండో కాక భావ సముద్రపు లోతుల నుండి రత్నాలను ఏరి పొందికగా అమర్చి మీకై సమర్పించింది మా కవిత్వం.
0: నిజాన్ని చూడలేదేమో, సన్నివేశంలో భాగస్వామిని కాలేదేమో,
1: కాని ఊహానేత్రం మీ ప్రతి చిన్న చేతను అపురూపంగా గమనించింది. ఆతృతతో ఈ విధంగా మీకు ఓ గీతాన్ని అందించింది.

0: మా హృదయపు సౌందర్య సారంతో మిమ్మల్ని సృష్టించుకున్నాము. మా ప్రతి కేరింతలోని ఆనందంగా మిమ్మల్ని చిత్రీకరించుకున్నాము. మా ప్రతి శ్వాసలోని ఉత్తేజంగా మిమ్మల్ని భావిస్తూ వచ్చాము. నీలి ఆకాశానికి రంగులు దిద్ది మీ మేనిగా పూజిస్తూ వచ్చాము. సృష్టిలోని ఆప్యాయతను ఆదరణను అమ్మా నాన్నలుగా మార్చుకొని వారి ద్వారా మిమ్మల్ని దర్శించ కోరినాం.
1: కాని మీరే సౌందర్యాన్నని చూపించినందుకు, మీరే ఆనందమని ప్రదర్శించినందుకు, మీరే ప్రతి శ్వాసయని నిరూపించినందుకు, మీరే కర్మయని, ప్రారబ్ధమని, బంధమని ఓదార్చినందుకు, మీరే అమ్మయని ఒడిన చేర్చినందుకు, నాన్నయని ఆదరించినందుకు, నేస్తమని కవ్వించినందుకు, మా హృదయ పాత్రికలో ఈ మోహన మధువును నింపి అందిస్తున్నాం. అందుకోండి స్వామి, అందుకోండి సాయి.

0: మీ మనోహర శిరోజాలుగా మారిన తపించిన ప్రతి రెయ్యితో సయ్యాటలాడి ఆ ఆనందంలో కరిగిపోయినందుక లేక మీ వేణువు ఊదిన గీతికల సౌందర్యానికి మేనిని ప్రసాదించలేని సిగ్గుక నిరాకారిగా మారినాడా పవనుడు?
1: బ్రహ్మేంద్ర ముఖ్య గిర్వాన కోటి కిరీట లలితరత్న ప్రభా లాంఛితములు సనకాది యోగీంద్ర జనమన కంజాత కలితనిత్య ధ్యాన కారణములగు మీ పాద పద్మాలు యమునా చలి చంపలను స్పృశించి సృష్టించిన తన్మయత్వాన్ని ఏ అలలో భద్రంగా దాచుకుందో, లేక ఏ ప్రవాహపు జోరై సృష్టితో గుసగుసలాడుతోందో, లేక అబ్దిలో లీనమై విలీన ఆకాశానికి తన ఆనందాన్ని చాటడానికి వయ్యారంగా సాగిపోతోందో.
0: మా హృదయాన్ని దోషితగా మార్చి మీ ప్రతి ముద్దుటడుగు నిలుపుకొని
1: మీ సౌందర్యాన్ని నిలువునా హరించి నిరంతరం మా కనుదోయిలో నిలుపుకొని
0: మా జీవితాలను మీ పింఛముగా మార్చి మీ సిగలో సొగసుగా మమ్ము మేము నిలుపుకొని స్వామీ.

0: యుగ యుగాలలో జగజగాలలో మునిజన తత్వపు ముద్రను చూపిన, చెదరని భద్రత జాతికి నేర్పిన మధురిమల కథాబంధం రామాయణ గ్రంథం జనగణ పారాయణ గ్రంథం.
1: సురుల చేత శ్రుతుల చేత అందిన కవిత మందారం, సురచిర సుందర మణిహారం, ఆర్ష సంస్కృతికి ప్రతీక, ఆదర్శాల పతాక, నిత్య సత్య మార్గదర్శి, శివసుందర కార్యదర్శి.
0: అదిగో నూనూగు మీసాల చిరు వయస్కుల ఘోర విన్యాసం,
1: అదిగో విరిగిన పాలనేత్రుని శరాసనం, కలసిన కమలనేత్రాల విన్యాసం,
0: అదిగో అభిషేకపు అంచులో అడవి పయనం, ముగిసిన ఓ పితృ ప్రేమ కావ్యం,
1: అదిగో కామం పన్నిన కుటిల పన్నాగం, కలసి వచ్చిన కిష్కింద కరచాలనం,
0: అదిగో ఓ వానరుని లంఘనం, లంకేశ్వరుని మృత్యు కంపనం,
1: అదిగో శంకించిన ఆదర్శం, అందించిన అనిల తేజం,
0: అదే రామాయణం, రఘురాముని హిమగిరీంద్ర సుధా ప్రవాహం.

0: నీ పద పారానిని నా పాపిట సింధూరంగా దిద్దుకున్నాను. నన్ను ఏ క్షణం కూడా వీడవన్న ప్రతిజ్ఞ నా మాంగల్యంలో దాచుకున్నాను. నీ పాదపు ఇసుక రేణువులను అక్షింతలుగా చల్లుకున్నాను. మన దాంపత్యపు ప్రవాహంలో నన్ను నేను ధారపోసుకున్నాను.
1: నాథ, నా ప్రతి కన్నీటి బొట్టులో నీ రూపాన్ని గాంచుతున్నాను. ప్రతి అశోకవనపు పత్రంలో నీ నేత్రాలను చూచుకుంటున్నాను. రామ, రఘురామ, ఈ సీత ఆవేదనను చాలించు. ఈ నా నిరీక్షణను ఇక ముగించు.

0: రామ నతాంభో విరామ మునీంద్రాత్మధామ దయా సత్యధామ నిషాటస్తోమ వలీభీమ సంగ్రామ సీమ విదూమత్రిధామ భతేజస్సుధామ రామాంబు ముగ్ధామ నీలోత్పలశ్యామ రాకేందు కామాభ సౌందర్యధామ స్వాగతం సుస్వాగతం.
1: శ్రీయుతమూర్తి వత్సలత చిందడి సుందర సత్యకీర్తి ఆప్యాయత రూపుదాల్చిన కృపావర సాగర చక్రవర్తి సుశ్రేయము గూర్చి బోధలు వచించు సుకోకిల గానమూర్తి రామ రఘురామ నీ చరణ సారసములతో 14 వత్సరాల పాటు నీ శ్వాసకు నీ చూపుకు నీ ప్రతి స్వేద బిందువుకు పరితపించిన ఈ అయోధ్యను పావనం చేయి.

0: ఎవని పదపద్మము ఇంద్రాది విభుదుల చూడాగ్ర పంక్తుల నిడచూడు, ఎవని తత్వంబుదెనయంగ బ్రహ్మాది యోగి మానస పంక్తి లోలలాడు, ఎవని రూపంబు నేర్పాటుగానక వేదంబులందంద వాదమడుచు, ఎవని కారుణ్యము ఈ లోకములన్నియు దనిపి ఎంతై ధన్యతమముజేయు. అట్టి సర్వేశుడు పాపసంహారి ధీరుడు శాశ్వతైశ్వర్యుడు ఆత్మసంసారి ఈశుడు ఈ భూమిని స్వర్గంగా మార్చుటకు, మానవుణ్ణి మాధవునిగా తీర్చిదిద్దుటకు, సత్య సాయిగా అవతరించుట అపర ప్రేమకు ఒక చిహ్నం కాదా?
1: శ్రీరామచంద్రుని ప్రియమారగాగన్న చల్లని తల్లి కౌసల్యవీవు, శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి గోప్యమ్ముగాగన్న అందాల తల్లి దేవకివివీవు, షిరిడి సాయీసుని చెలువారగాగన్న చక్కని తల్లి దేవగిరివీవు, శ్రీసత్య సాయీషుని దివ్యమ్ముగాగన్న బంగారు తల్లి ఈశ్వరమ్మవీవు, సకల సురసంగమందు ప్రశస్తిగన్న రత్నమునుగన్న రత్నాకరమ్మువీవు, సాయీసుని గన్న తల్లి ఓ విశ్వజనని అమ్మలకు అమ్మ ఈశ్వరమ్మ నమోస్తు.

0: స్వామి, గాయకులను దరిచేర్చి నేర్పి రమణీయంగా ముస్తాబు చేసి వాద్యకారులను సరిచేసి వాక్యాతలను ఆదరించి నృత్యం చేయువారిని ఉత్సాహపరిచి శూన్యంలోంచి ఈ అపురూపాన్ని సృష్టించినందుకు కృతజ్ఞతగా మిమ్ము అభిషేకించుటకు మా వద్ద రత్న రాసులో సువర్ణ లోహాలో పంచామృతాలో లేవు. మిమ్ములను ఆశీనులం చేయుటకు దివ్య సింహాసనాలు మా వద్ద లేవు. మీకు హారతులు ఎత్తుటకు శతకోటి భాను సమాన దీప్తులు లేవు.
1: మా గానాన్ని నృత్యాన్ని ఓ అభిషేకంగా మార్చి మా జీవితాలను హారతులుగా ఎత్తి మా భావపు సమీరాలలో సేద తీర్చుకొనుటకు మా తనువుని అందలి ప్రతి భావాన్ని ప్రతి వాక్కును ప్రతి చేతను మీకు అర్పించుకుంటున్నాము. అమర కోటి కిరీట కోటి విఠంక సంఘాట ఘటిత రత్నాంకుర ప్రభారాజి నీరాజిత మీ పాదపద్మ పదోపకంఠంగా మా హృదయాన్ని మీకు సమర్పించుకుంటున్నాము.
2: You have been listening to songs by Swami students.
3: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.

భక్తపరాధీన ఇహ పరములకు ఏలికవని, వెలుపల లోపల వెలుగు నీవేయని, నవ్వుల మూటవని, నటనల తోటవని, తిట్టిన దీవించిన తీరైన ప్రభువని, అడుగడుగున చేసే తప్పులు అడుగకయే క్షమించు స్వామివని ఆశపడినే వచ్చితే లోపలే ఉందువేలా. తలుపు తీసుకు వెలికి రావయ్యా సాయిదేవా.

సర్వంతర్యామి, రామనామము వలె, కృష్ణనామము వలె, శివనామము వలె రెండక్షరముల నీ సాయినామమెంత మధురమయ్యా! నీ మూర్తి వలన ఈ మత్స్యలోకమొక్కటే తరించెను, కాని నీ నామము ముల్లోకములకు తారకమయ్యే. సాయి సద్గురు,

త్రిభువన మోహన, ఎందుకయ్యా అట్లు ముఖము తప్పించుకొని తిరిగెదవు? ఒక్కసారి నీ శ్రీపాదములు తాకనిమ్మంటిని. నీవేమో ఎర్రని నిలువుటంగీతో నీ పాదములు కప్పుకొని చురచుర జూచుతూ పోతివి. ఆ నారాయణుడవే నీవైనా. అలవాటులేని ఈ అలుకేలనయ్యా సాయీశ్వరా,

సాయి పరమాత్మ చక్కెర తీపి చక్కెరకు తెలియదు. ఆనంద రూపుడవైన నీకు ఆనందము తెలియదు. నిన్ననుభవించు భక్తులకు తెలుసు. నీకు భక్తులు కోట్ల కొలది. మాకు నీవొక్కడవే. నీవనుమతించినచో నీవనుగ్రహించిన వారిని కొన్ని విషయములు అడిగి తెలుసుకొందును.

ముజ్జగములకు ఏలికయైన మీకు విశ్రాంతి ఎక్కడ? ఈ బ్రహ్మాండ భారమును మోయు మీరు ఏ మరుపాటున ఏ అరక్షణమైనా పవళింతురేమో అనే ఈ లాలి

عبد ولي من